0: మీరింత వరకు నాతియా కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అల్లాహ్పై విశ్వాసం, ఈ అంశం గురించి పిఎండి గౌస్ఖాన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: ఔజు బిల్లాహి మిన షైత్వాని రజీం. బిస్మిల్లాహి రహమాన్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కర్మలు కేవలం మనోసంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేని సంకల్పమైతే చేసుకుంటాడో అతనికి అదే ప్రాప్తమవుతుంది అని మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లు హజ్రత్ ఉమర్ రజిల్లాహు తాలాన్హు గారు ఉల్లేఖించారు. మనిషి పరలోక ప్రతిఫలాపేక్ష కోసం మంచి సంకల్పము చేసుకోవడానికి ముందుగా అతనికి ఈమాన్ అంటే విశ్వాసం గురించి తెలియజేయాలి. విశ్వాసం గురించి దివ్య ఖురాన్లో ఇలా తెలుపబడింది, విశ్వసించిన ప్రజలారా, అల్లాహను ఆయన ప్రవక్తను ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన గ్రంథాలను ఇంకా ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని అంటే తౌరాత్ జబూర్ ఇంజీల్ గ్రంథాలను విశ్వసించండి. అల్లాహను ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను అంతిమ దినాన్ని తిరస్కరించిన వారు నిశ్చయంగా మార్గం తప్పి అపమార్గంలో చాలా దూరం పోయారు అని దివ్య ఖురాన్లోని సూరే అన్నిసాలో తెలుపబడింది. హజరత్ ఉమర్ రజియల్లాహు తాలాను గారు ఇలా ఉల్లేఖించారు, ఒక వ్యక్తి మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఈమాన్ అంటే ఏమిటి అని అడిగారు. దానికి మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు, ఈమాన్ అంటే నీవు అల్లాహను ఆయన దూతల్ని ఆయన పంపిన గ్రంథాలను ఆయన ప్రవక్తలను పరలోకాన్ని ఇవన్నీ సత్యమైనవిగా విశ్వసించాలి. ఇంకా అదృష్టాన్ని అంటే ఏది జరిగినా మేలైనా కీడైనా అది దైవం తరపున జరుగుతుందని నమ్మాలి. ఈ హదీసులో విశ్వాసానికి సంబంధించి 5-6 విషయాలను తెలపడం జరిగింది. వీటిలో మొట్టమొదటి అంశం అల్లాహను విశ్వసించడం. అల్లాహను విశ్వసించడం అంటే ఏ శక్తి ఆధిక్యతను మరే దైవత్వాన్ని అంగీకరించరాదు. మనిషి జీవితంలో ఎన్నో దైవాలు దర్శనమిస్తాయి. అతని మనోకాంక్షల దైవాలు, కుటుంబ ఆచారాలు, పరిపాలకుల నియమాలు, శాసనాల వల్లనే మనిషి సన్మార్గాన్ని తప్పి అపమార్గ పాలవుతాడు. ఇంకా అల్లాహ్ను విశ్వసించడం అంటే ఆయన నిత్యుడు, విశ్వకర్త, సర్వసృష్టి పాలకుడు అని నమ్మాలి. ఈ సృష్టి

0: క్రియల్లోనూ ఈ నిర్వహణలోనూ ఆయనకు ఎవరూ తోడు లేరని, ఆయనకు ఎవరూ సాటి కారని అంగీకరించడం. ఆయన ఉనికి అన్ని లోపాలు దోషాలకు అతీతమైందని, ఆయన సకల సద్గుణ సంపన్నుడైన స్వామి ప్రభువు అని, సకల శుభాలకు సరోవరమని ఒప్పుకోవడం. ఒకసారి మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్ ఖైస్ తెగవారి ప్రతినిధి వర్గాన్ని ఉద్దేశించి అడిగారు, దైవం ఒక్కడే అని విశ్వసించడం అంటే ఏమిటో మీకు తెలుసా అని. దానికి వారు సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహకు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని పలికారు. అప్పుడు మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం, విశ్వాసం అంటే మనిషి అల్లాహ్ తప్ప మరే ఇతర ఆరాధ్య శక్తి లేదనే సత్యానికి, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సందేశహరుడనే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వాలి, నమాజును సవ్యంగా చేయాలి, జకాత్ ఇవ్వాలి, రంజాను మాసములో రోజా వ్రతాన్ని పాటించాలి అని బోధించారు. హజరత్ అబ్బాస్ రజిల్లాహు తాలాను ఉల్లేఖనం ప్రకారం మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే అల్లాహ్ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను దైవ సందేశహరునిగా స్వీకరించడానికి మనసారా ఇష్టపడతాడో అతడు ఈమాన్ అంటే విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, ఎవరైతే అల్లాహ్ కొరకు స్నేహం చేస్తారో, అల్లాహ్ కొరకు శత్రుత్వం వహిస్తారో, ఇంకా అల్లాహ్ కొరకే దానం చేస్తారో, అలాగే అల్లాహ్ కొరకే నిరాకరిస్తారో, వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. ఇలాంటి సజ్జనులకు ప్రళయ దినాన మంచి సాఫల్యం లభిస్తుంది. అల్లాహ్ మనందరినీ వీటిపై ఆలకించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. వాఖిదావన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో వర్షపు నీటి బొట్టును ఒడిసిపడదాం, పంటలను కాపాడుకుందాం సంభాషణ వింటారు. సంభాషకులు శ్రీ పివి నరసింహారావు, శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.

0: పెద్దయా, ఓ పెద్దయా.
1: చిన్నయా.
0: ఏం పెద్దయా, మరి నేనేమో నీతో చిన్న పని ఉండి వచ్చినా, నువ్వేమో ఎక్కడికో తయారై పోతున్నట్టుంది.
1: అవును, పొలానికి పోయిద్దామని అట్లా బయలుదేరుతా ఉన్నా. మరి నీ ఇంత లోపల ఏదో పని మీద వస్తున్నట్టుగా ఉంది. రా, ఏంటి అసలు విషయం ఏంటి?
0: కొంత సమయం నాకు కేటాయించు పెద్దయా.
1: ఖచ్చితంగా కూర్చోమంటే ఈరోజంతా నీకోసం కూర్చుంటారా చిన్నయ్య? ఏదో చెప్పు మరి విషయం.
0: ఏం లేదు పెద్దయా, వర్షాలేమో పడకపోతుండే.
1: అవును, మరి ఈ సంవత్సరం చాలా లేటుగా వర్షాలని అంటున్నారు చిన్నయ్య.
0: అదే మరి, వర్షాలు సకాలంలో పడకపోతున్నాయి. మరి ఇంతవరకేమో కొన్ని దున్ని పెట్టినరు. మరి కొంత నేను అక్కడక్కడ కొంచెం చూస్తూనే ఉన్నాను. నేను కూడా కొంత మరి పొలము
1: సాగు
0: వేసి
1: చేసావు?
0: సాగు చేశాను. ఈ వర్షము ఎప్పుడు పడుతుందో తెలియదు. మరి పంటలు వేసినాయేమో ఎండిపోతున్నాయి. వీటి గురించిన విషయాలు మరి కొంత వివరంగా చెప్పు పెద్దయ్యా.
1: ఇప్పుడు ప్రభుత్వము మనకు అన్ని విధాలుగా గిట్టుబాటు ధరలు కల్పిస్తూ వస్తుంది, అన్ని పంటలకు కూడా. ముఖ్యంగా ఈ చిరుధాన్య పంటలకు ఎక్కువగా గిట్టుబాటు ధరలు ఎక్కువగా ఇస్తున్నాం కాబట్టి చిరుధాన్య పంటలు వేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆరుదడి పంటల్లో ముఖ్యంగా వర్షాధార పంటలు, అంటే ఏకవర్షంతోటి పండే పంటలు ఈ చిరుధాన్య పంటలు. 3 నెలల పంటలు కాబట్టి ఈ చిరుధాన్య పంటలు వేసుకుంటే స్వల్పకాలంలో 100 రోజుల్లో మనం పంట తీసుకోవచ్చు. ఈ లోపల పంట వేసేటప్పుడు అదునులో పదును చూసుకొని వేసుకుంటే మధ్యలో అరకొరగా చెడోన మంచివన పడకపోదు. ఆ పడ్డ వర్షంతోనే పంట పండిపోతుంది. ఒకవేళ నీళ్ళు మనకు నీలిగిన ఉంటే కీలక దశల్లో ఒక తడిగిన నీళ్లు పెట్టుకున్నట్టయితే, అంటే పూత పిందె ఈ కంకి సమయంలో సుంకు సమయంలో మనము పరిస్థితిని బట్టి పంటను బట్టి నీళ్లు పెట్టుకుంటే మంచి నాణ్యమైన గణనీయమైన దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది చిన్నయ్య. కాబట్టి స్వల్పకాలిక పంటలు వేసుకుంటే, పూర్వం మన పెద్దోళ్ళు అనేవాళ్ళు చిరుధాన్య పంటలు వేసుకుంటే చింతలు ఉండేవి కావు, ఇవి సిరుల పంటలు, సిరిధాన్యాలు సిరుల పంటలు అని చెప్పేసి అనేవాళ్ళు. ఆ సిరుల పంటలు మళ్ళా ఇప్పుడు మనం వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చూస్తే పాడి అనేది కనుమరుగైపోతుంది. ఎందువల్ల అంటే కేవలం వాణిజ్య పంటలు వేస్తున్నారు కాబట్టి పశుగ్రాసము చాలా వరకు అందుబాటులో లేకుండా పోతుంది. దీంతో పాడి చాలా వరకు కూడా, పశుపోషణ చాలా వరకు కూడా రైతుకు భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ చిరుధాన్య పంటలు వేసుకుంటే

0: పాడి ఉంటుంది, ఇటు పంట ఉంటుంది. పాడి పంట రెండు ఉంటే, అంటే తిండి గింజలు, పశువులకు మేత ఇవి ఉన్నప్పుడు రైతు ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా పాడి ఉంటే నిరంతరం మనకు ఆదాయం వస్తూ ఉంటుంది, అది మన పెట్టుబడికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఒక ఆవును కానీ రెండు గేదెలను కానీ పెంచుకోవాలి.
1: అవును పెద్ద, నువ్వు చెప్పేది బాగానే ఉంది. మరి ఇప్పుడంతా యాంత్రిక వ్యవసాయం కదా, ఇప్పుడు యంత్రాలతోనే మరి పనులు చేస్తా ఉన్నారు, మరి ఇలాంటప్పుడు ఇబ్బంది పడుతున్నాం కదా.
0: తెలిసిన విషయమే ఇది చిన్నయ్య. గతంలో చూస్తే ప్రతి ఇంటికి రెండు మూడు గాన్ల ఎద్దులు ఉండేవి, అంటే రెండు మూడు జతల ఎద్దులు ఉండేవి. ఆ రోజుల్లో కాడి వ్యవసాయం అంటే దగ్గర దగ్గర 10 ఎకరాలు పండించేవాళ్ళు. ఇవాళ ఒక ట్రాక్టర్ ఉందంటే 100 ఎకరాలు పండించేదానికి అవకాశం ఉంది. 4 గాన్ల ఎద్దులుంటే 100 ఎకరాలు పండించే పరిస్థితి ఆ రోజుల్లో లేదు, కానీ ఇవాళ ఒక ట్రాక్టర్ ఉంటే ఇవాళ 100 ఎకరాలు పండించడానికి అవకాశం ఉంది. కాబట్టి యాంత్రిక వ్యవసాయంలో పని సులభమైంది, కానీ పశు సంపద ఎప్పుడైతే తగ్గిందో సేంద్రియ పదార్థం భూమిలో కూడా తగ్గిపోతుంది. పశువులు మనకు ఇంట్లో దిట్టగా ఉంటే ఆ పశు ఉత్పత్తులు, పశు వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము చెత్త చెదారం పేడ ఇవన్నీ కూడా దిబ్బలా వేసుకుంటే, దిబ్బ ఎరువు మనం పొలానికి తోలుకుంటే రసాయన ఎరువులు వాడకుండా రసాయనిక మందులు పిచ్చికరి చేయకుండా పంటలు పండించడానికి అవకాశం ఉండేది ఆ రోజుల్లో. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళా పూర్వపు వ్యవసాయ విధానాన్ని అనుసరించాలంటే ఆధునికంగా యాంత్రిక వ్యవసాయం చేసినా కూడా పశువులను కూడా ఒకంత పోషించుకొని ఆ పశుపోషణ ద్వారా కూడా మనము పొలాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చిన్నయ్య. ప్రతి రైతు కూడా ఈ పశుపోషణ మీద కూడా దృష్టి సారించాలి. ఇటీవల కాలంలో చాలా మంది రైతులు పంట కంటే కూడా ఈ పాడి మీద ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కొంతమంది సన్నజీవాలు, మేకలు, కోళ్లు, గొర్రెలు, పొట్టేళ్లు ఇవన్నీ కూడా పెంచి పంట కంటే కూడా లాభాలు ఆర్జిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా పశు సంపదను కూడా మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది చిన్నయ్య.
1: ఓకే పెద్ద, బాగుంది. మరి వర్షపు నీటిని మరి ఒడిసి పడదామనేటువంటి దాంట్లో భాగంగా చాలా విషయాలు చెప్పావు. అయితే నాకు ఈ మధ్య చిన్న ఒక డౌట్ పెద్దయ్య, ఇప్పుడు పొలాలలో వేసే పంటలకు సంబంధించి అది ఎక్కువ వేడి పొలం మీద ఆ పంట మీద పడకుండా, అయితే చిన్న చిన్న అటువంటి పంటలకు సంబంధించి ఈ మల్సింగ్ చిట్స్ కూడా వేసి మరి ఎక్కువ ఉష్ణోగ్రతకు ఎక్కువ వేడికి పొలం దినకుండా ఉండేటట్టు కూడా రైతులు చేస్తున్నారు అక్కడక్కడ, దాని విషయం రెండు మాటలు చెప్పు పెద్దయ్య.
0: మంచి ప్రశ్న చిన్నయ్య. ఇప్పుడు మల్చింగ్ వాడడం వల్ల చాలా మంచిది అని అన్నట్టు, భూమిలో తేమ అంతా కూడా వెంటనే ఆరిపోకుండా కొంతకాలం వరకు ఇది అట్టి పెట్టుకుంటుంది. పైపెచ్చు ఆ నీటి తేమను ఉంచడమే కాకుండా కలుపును రానియకుండా ఇది అడ్డు పెడుతుంది. మల్చింగ్ మల్చింగ్ను కూడా ప్రభుత్వం సబ్సిడీ మీద అందిస్తుంది, కాబట్టి మల్చింగ్ పేపరు వేసుకుంటే మంచిది. ముఖ్యంగా మనము పంట బెట్ట పరిస్థితుల్లో కూడా ఇవాళ వేయొచ్చు, విత్తనాన్ని వర్షం పడకముందే నాటుకుంటున్నారు కాబట్టి. మనము వర్షం రాకముందే పంట నాటుకునేటప్పుడు పంటతో పాటుగా కలుపు రాకుండా ఉండాలంటే ఈ మల్చింగ్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. మల్చింగ్ను కూడా సబ్సిడీ మీద తీసుకొని దాని ద్వారా కూడా కొంత రైతు లబ్ధి పొందితే చాలా మంచిది చిన్నయ్య.
1: ఓకే పెద్దయ్య, మరి బాగుంది. ఇప్పుడు ఈ మల్సింగ్ సీట్ విషయం కూడా చెప్పావు. మరి రైతులు చూద్దామంటేనేమో ఈ పోటీతత్వంతో విపరీతంగా రసాయనిక మందులు వాడుతూ ఉన్నారు, మరి నేల కూడా పాడైపోతుంది, మరి వచ్చినటువంటి నీరు కూడా సరిపోవటం లేదు, దీనికి సంబంధించి కూడా విషయం చెప్పు పెద్దయ్య.
0: చూడు చిన్నయ్య, ఇవాళ పశు సంపదను పోషించలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయం చేయడానికి చాలా వరకు కూడా మరి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి రైతుకు. కేవలం పనిభారం తగ్గించుకోవడం కోసమే మరి ఆ షాపులు ఇవ్వడం, 2 సంచులు తెచ్చుకోవడం, టకటక తొందరగా ఆ భూమి మీద చల్లటం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా వర్షం పడకముందే, తొలకరి రాకముందే భూమిలో వరుపు సేద్యాలు చేస్తాం కదా మనము. చేసిన వెంటనే తొలకరి పడి పడక ముందే మనము పచ్చి రొట్టె ఎరువులైనటువంటి జీలుగ, జనుము, పిల్లిపేసర, వావిలాకు ఇట్లాంటి పసిరిక పంటలు వేసుకొని ఆ పంటలు పూత దశలో అంటే 45 రోజుల సమయంలో మోకాటెత్తు సమయంలో అవి భూమిలో కలియదనుకుంటే కేవలం రసాయన ఎరువులే వాడాల్సిన అవసరం లేదు, అవి కూడా భూమికి కావాల్సినంత సత్వం ఇస్తుంది. అటు నత్రజని అయితేనేమి, భాస్వరం అయితేనేమి, పొటాషియం అయితేనేమి, ఈ పచ్చి రొట్టెలు పుష్కలంగా లభిస్తున్నాయి. కాబట్టి నత్రజని సంబంధిత ఎరువులు వాడాల్సిన అవసరం లేకుండా ఈ పచ్చి రొట్ట భూమికి ఎంతో సారాన్నిస్తుంది. పైపెచ్చు రసాయన ఎరువులు వాడితే పంట ఏపుగా మెత్తగా పెరుగుతుంది, దీంతో చీడపీడలు విపరీతంగా ఆశిస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే గాఢత కలిగిన రసాయనిక మందులు పిచికారి చేయాల్సిన అవసరం ఉంటుంది. సేంద్రియ వ్యవసాయం చేస్తే పంట అంత ఏపుగా తొందరగా మెత్తగా పెరగదు, నిదానంగా పెరుగుతుంది, ముద్దుగా ఉంటుంది కాబట్టి, బరుసుగా ఉంటుంది కాబట్టి పురుగు కూడా పెద్దగా ఆశించదు, ఆశించినా కూడా పంటను పెద్దగా నష్టం చేయదు. కాబట్టి మనము ఎటుతిరిగి సేంద్రియ వ్యవసాయం చేసుకోవడం చాలా మంచిది చిన్నయ్య. ఏ వ్యవసాయం చేయాలని కూడా ముందుగా

0: మనం ఏం చేయాలి? పడ్డ వర్షపు నీటిని ఏటిపాలు కాకుండా మన పొలంలోనే ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో చోట నిల్వ చేసుకొని, ఆ నిల్వ చేసుకున్న నీటిని పొదుపుగా మనము కంట కీలక దశల్లో పారించుకొని పంట పండించుకోవడం చాలా వరకు అవసరము, ఆవశ్యకత కూడా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నీటిని నిల్వ చేసుకొని భూగర్భ జలాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చిన్నయ్య.
1: ఓకే పెద్దయ్య, మరి నేను ఏదో విషయం కనుక్కుందామనే మరి మీరు ఎక్కడికో మరి ప్రయాణమై పోతున్నా కూడా మరి ఆపి ఏదో నీతో మాట్లాడదాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకున్నాను. అర్థమైంది పెద్దయ్య కొంతవరకు. అంటే వర్షపు నీటిని మనము ఒడిసి పెడదాం, పంటలను కాపాడుకుందాం. చాలా చక్కటి విషయం చెప్పారు, దీన్ని మరి అవలంబిస్తాను. నేను కూడా తోటి రైతులకు కూడా చెప్తాను పెద్దయ్య. ఉంటాను పెద్దయ్య, మరి
0: మంచిది చిన్నయ్య.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై స్పందించారు. నిన్న రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ గత 2.5 నెలలుగా ఈ ఘటనకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. లీకుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి ప్రస్తుతం జైల్లో ఉంచినట్టు చెప్పారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నామని, అనంతరం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: मैं जानता हूं कि पेपर लीक एक कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विहित कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो. सरकार ने अभी कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया.
0: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. రంపచోడవరంలోని ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునికీకరించి సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం

0: పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: పోలీసులు ప్రజల్లో పాజిటివ్గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మనం డీల్ చేయడంలో ఫర్మగా చేసి ఈ రెండు కానీ చేయగలిగితే చాలా వరకు ఫలితాలు చెప్పరిస్తూ వచ్చింది. ఇప్పుడిప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏమి లాభం వస్తుంది అన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్ గా వేశారు.
0: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల యూనిఫామ్ల సరఫరాపై సంబంధిత అధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, యూనిఫామ్ల పంపిణీలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫామ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటి ఆధారంగా వచ్చే ఏడాది యూనిఫామ్ల రూపకల్పన పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డ్రోన్లు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ మన ఎర్రచందనం అక్రమ నిల్వలు ఉన్నా ఇతర రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. కొత్త వ్యవస్థతో భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించి అవకతవకలను నియంత్రిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 29,30,357 కోట్ల పెట్టుబడులతో 1037 పరిశ్రమలు వచ్చాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి ఆర్ఆర్ లోకేష్ తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ప్రతి పారిశ్రామిక ప్రాజెక్టును వేగంగా ఏర్పాటు చేసేలా భూ కేటాయింపులు అనుమతుల విషయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. హైదరాబాద్లోని నిరుపేదలకు నగరంలోనే సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు నిర్మాణ పనులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకోసం నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థానిక మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. అలాగే మీసేవ వాట్సాప్ నంబర్ 8096958 8096 వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ GSTAT విజయవాడ విశాఖపట్నం బెంచ్లు నిన్న ప్రారంభమయ్యాయి. కేంద్ర GSTAT ఉపాధ్యక్షులు వి భాస్కర్ రెడ్డి ఈ బెంచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ వివాదాల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది గొప్ప ముందడుగునే అన్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన పారదర్శకమైన న్యాయసేవలు అందడంతో పాటు జీఎస్టీ అప్పీళ్ల పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్ర గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఈరోజు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా కొంకుదురు గ్రామంలో 1899 జూలై 24 తేదీన ఆయన జన్మించారు. 1934-48 సంవత్సరాల మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు నెలకొల్పిన ఆయన విజయవాడలోని రామ్మోహన్ పుస్తక భాండాగారానికి కార్యదర్శిగా వ్యవహరించారు. గ్రంథాలయోద్యమానికి వెంకటరమణయ్య చేసిన కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దేశంలో పూర్తి

స్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు పొంది ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పిన అయ్యంకి వెంకటరమణయ్య 1979 మార్చి 7వ తేదీన తుది శ్వాస విడిచారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. భట్టిప్రోలు స్థూపం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటని చెప్పారు. తెలుగు లిపి మూలాలకు బ్రాహ్మీ లిపి ఆధారమైన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కృష్ణప్రసాద్ వివరించారు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డ్రోన్ సిటీలో క్లస్టర్ ఏర్పాటుపై ఆస్ట్రా ఎనలిటికా సంస్థ ప్రతినిధులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అమరావతిలో నిన్న సమావేశమయ్యారు. డ్రోన్ పరిశోధన, తయారీ, టెస్టింగ్, శిక్షణ తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ తారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో గుర్రం జాష్వా గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 వార్తా వ్యాఖ్య వింటారు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఆకుల వారి వీధి మహిళలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 ప్రసార విశేషాలు. 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి అవగాహన, ఈ అంశం గురించి డాక్టర్ సిహెచ్ సాయి కిరణ్ గారితో పరిచయం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో రైతులు పాటించవలసిన జాగ్రత్తల గురించి నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెం రైతు శ్రీ కట్ట రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి

అన్నీ నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం మన రైతు మన ఐసిఏఆర్ గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. అనంతరం తెలుసుకుందాం రండి అంశం పర్సనాలిటీస్ అవార్డ్స్ గురించి తెలుసుకుంటారు. 8:15 పార్లమెంటు రివ్యూ ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 పాటకు వేళాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 పార్లమెంట్ క్వశ్చన్ అవర్ ప్రసారమవుతుంది. అనంతరం ఆర్ల చంద్రాయుడు పాడిన జానపద గీతాలు వింటారు. ఇంకా ఆపాత మధురాలు పాత చిత్రాల నుంచి పాటలు వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. హరారేలో నిన్న జరిగిన మొదటి T20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో పరస్పర సహకారం కోసం 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నిన్న బుకారెస్ట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యకులు నికుసర్దాన్ మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భారత్, రొమేనియా దేశాల మధ్య గత 7 దశాబ్దాలుగా పరస్పర నమ్మకం, గౌరవం, బలమైన ప్రజా సంబంధాలతో కూడిన సన్నిహిత శాశ్వత స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలు, బలమైన సహకారం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో సరికొత్త దశలోకి ప్రవేశిస్తోందన్నారు. భారత్, EU ఉచిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా పరిశ్రమలకు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉత్పాదక రంగం, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ద్రౌపది ముర్ము వివరించారు.
1: సంస్కృతి తథా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ భారత్, రొమానియా సంబంధోకి ఆధారశిలా హై ఔర్ ముజే ఖుషీ హై కి ఆజ్ హమ్నే ఇన్ దోనో మే 3 మహత్వపూర్ణ సాజేదారీ పర్ హస్తాక్షర్ కియే హై. హమ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.

0: जी के अंतर्गत ज्वाइंट रिसर्च एंड डेवलपमेंट का विस्तार करेंगे। बुकारेस्ट यूनिवर्सिटी में इंडिया काउंसिल फॉर कल्चरल रिलेशंस के सहयोग से इंडिया स्टडी चेयर की स्थापना की जा रही है। हम आज हस्ताक्षरित हुई MOU के जरिए स्पोर्ट्स के क्षेत्रों में भी अपना सहयोग बढ़ाएंगे।
1: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ డిమాండ్లకే పట్టుబట్టాయి. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడడం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించడంతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे, विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी, कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा।
1: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను నిన్న రాత్రి గురుగ్రామ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలపై జవాబుదారీతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత నెల 28 నుండి ఈ నిరాహార దీక్షకు దిగారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. సమగ్ర, పారదర్శక, నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ 8వ వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలు స్పష్టం చేశారు. WTOలో తీసుకొచ్చే సంస్కరణలు అభివృద్ది ఆధారంగా ఉండాలని, అభివృద్ది చెందుతున్న దేశాల విధానపరమైన స్వేచ్ఛను కాపాడాలని చెప్పారు. అలాగే ఈ సంస్థ విశ్వసనీయతను బలోపేతం చేస్తూ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ఈ నెల 21-23 తేదీల్లో జరిగిన 2 సమీక్షా సమావేశాల్లో 68 WTO సభ్యదేశాలు

0: Good night. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లోని మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని రెండవ మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సౌరాష్ట, కచ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం సమావేశంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, సమర్థించలేనివని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ అబద్దాలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండడం నుంచి ప్రపంచం దృష్టిని మరలించడం కోసం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర, సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ఉప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ తారావాహిక, పఠనం శ్రీమతి కె. శైలజ. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడువులో తామరా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తోంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నంబరుకు పంపగలరు. చివరి తేదీ 26/7/26. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు తేదీ ఉదయం 10:30

ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన మా వాట్సాప్ నెంబర్ 8332950307.

0: నూటిలో ఒక్క మాట వినండా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

సహాయ నిరాకరణోద్యమాన్ని కొనసాగించేందుకు ప్రజలు అర్హులు కావాలి. అందరి రహస్యాన్ని వారు గ్రహించాలి. తెలిసిండి కూడా చట్టాన్ని రోజు ఉల్లంఘించేవారు, రహస్యంగా చట్టాన్ని పలుమార్లు ఉల్లంఘించేవారు, హఠాత్తుగా సహాయ నిరాకరణం అంటే ఏమిటో ఎలా తెలుసుకోగలరు? దాని మర్యాదను ఎలా కాపాడగలరు? వేలాది మంది, లక్షలాది మంది జనం ఇట్టి ఆదర్శ స్థితిని పొందలేరని అంతా అంగీకరిస్తారు. కానీ ఆ విధమైన శిక్షణ ఉద్యమము ప్రారంభించటానికి పూర్వం జనానికి నేర్పాలి. అట్టి శిక్షణ నొసంగగల నిష్ణాతులకు, వాలంటీర్లను ముందు తయారు చేసుకోవాలి. వాళ్లకు సహాయ నిరాకరణోద్యమం అంటే ఏమిటో బోధించాలి. అప్పుడే ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది. ఈ విధంగా యోచించి నేను బొంబాయి చేరుకుని సత్యాగ్రహ సంస్థ ద్వారా సత్యాగ్రహుల వాలంటీర్ల దళాన్ని ఏర్పాటు చేసి సత్యాగ్రహ విధానాన్ని వారికి బోధపరిచి అందుకు అవసరమైన కరపత్రాలు ప్రకటించే ఏర్పాటు చేశాను. ఈ పని ప్రారంభించానే కానీ జనాన్ని ఆకర్షించలేకపోయాను. వాలంటీర్లు అధికంగా దొరకలేదు. చేరిన వారైనా పూర్తిగా గ్రహించారా అంటే సమాధానం చెప్పడం కష్టమే. రోజులు గడిచిన కొద్దీ వాళ్ళు కూడా జారుకోవడం ప్రారంభించారు. దానితో సహాయ నిరాకరణోద్యమం బండి నేను అనుకున్నట్లు వేగంగా నడవటం లేదని, నెమ్మదిగా నడుస్తుందని గ్రహించాను. ఒకవైపున సహాయ నిరాకరణోద్యమం నడుస్తూనే ఉంది. దాని నడక ఎంత సన్నగిల్లినా కొనసాగుతూనే ఉంది. మరోవైపున ప్రభుత్వ పక్షాన ఆ ఉద్యమ అణచివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతూ ఉంది. పంజాబ్లో ఈ దృశ్యం కనపడింది. అక్కడ మిలిటరీ చట్టం అంటే నియంతృత్వం ప్రారంభమైంది. నాయకుల్ని నిర్బంధిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి న్యాయస్థానాలు న్యాయస్థానాలుగా ఉండక గవర్నర్ ఆర్డర్ను పాలించే సాధనాలుగా మారి

పోయాయి. విచారణ అనేదే లేకుండా అందరికీ శిక్షలు విధించారు. నిరపరాధుల్ని పురుగుల్లా బోర్లా పడుకోబెట్టి పాకించారు. ఈ దుర్మార్గం ముందు జిలియన్ వాలాబాగ్లో జరిగిన ఘోర కృత్యం కూడా తలవంచుకుంది. అయితే బాగ్లో జరిగింది నరమేధం కనుక ప్రపంచాన్ని అది బాగా ఆకర్షించింది. ఈ విధంగానైనా సరే మీరు పంజాబ్ వెళ్ళాలి అని నా మీద ఒత్తిడి ఎక్కువైంది. నేను వైస్రాయ్కి జాబ్ రాశాను, తంతి పంపాను, కానీ అనుమతి లభించలేదు. అనుమతి లేకుండా వెళితే లోనికి అడుగు పెట్టనియ్యరు కదా. చట్టాన్ని సవినీయంగా ఉల్లంఘించాననే గౌరవం తప్ప వేరే ప్రయోజనం చేకూరదు. ధర్మ సంకటంలో పడ్డాను. ప్రభుత్వం వారి నిషేధాజ్ఞను ఉల్లంఘించితే అది సహకార నిరాకరణోద్యమం కిందకు రాదు. శాంతిని గురించి ఆశించిన విశ్వాసం ఇంకా నాకు కలగలేదు. పంజాబ్లో జరుగుతూ ఉన్నటువంటి దుర్మార్గ పాలన వల్ల దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇట్టి స్థితిలో నేను చట్టాన్ని ఉల్లంఘించితే అగ్నిలో ఆజ్యం పోసినట్లవుతుందని అనిపించింది. అందువల్ల పంజాబ్లో ప్రవేశించడానికి నేను ఇష్టపడలేదు. ఇది చేదు నిర్ణయం. రోజు పంజాబ్లో జరుగుతున్న ఘోర కృత్యాలు తెలుస్తూ ఉన్నాయి. వాటిని వింటూ పళ్ళు కొరుకుతూ ఉండిపోవలసిన స్థితి ఏర్పడింది. ఇదే సమయాన క్రానికల్ పత్రికను ప్రచండ శక్తిగా రూపొందించిన మిస్టర్ హార్న్మెన్ను ప్రజలకు తెలియకుండా రహస్యంగా ప్రభుత్వం ఎత్తుకుపోయింది. ఈ దొంగతనంలో నిండి ఉన్న దుర్వాసన ఈనాటి వరకు నాకు కొడుతూనే ఉంది. మిస్టర్ హార్న్మెన్ అరాచకత్వాన్ని కోరలేదని నాకు తెలుసు. సత్యాగ్రహ సంస్థ సలహా తీసుకోకుండా పంజాబ్ ప్రభుత్వపు ఆదేశాన్ని నేను ధిక్కరించటం సరికాదని ఆయన భావించాడు. సహాయ నిరాకరణోద్యమాన్ని వాయిదా వేయటానికి ఆయన పూర్తిగా ఇష్టపడ్డాడు. నేను వాయిదా వేస్తున్నానని ప్రకటించక పూర్వం వాయిదా వేయమని సలహా ఇస్తూ ఆయన రాసిన జాబు నాకు ఆలస్యంగా అందింది. అప్పటికి నా ప్రకటన వెలువడింది. ఆ ఆలస్యానికి కారణం అహ్మదాబాద్కు బొంబాయికి మధ్యన గల దూరమే. ఆయనను దేశం నుండి బహిష్కరించిన తీరు నాకు బాధ కలిగించింది. ఈ ఘట్టం జరిగిన తర్వాత క్రానికల్ పత్రికను నడిపే బాధ్యత నాకు అప్పగించారు. మిస్టర్ బరేల్వి అక్కడ ఉన్నారు. అందువల్ల నేను చేయవలసిన పని అంటూ ఏమీ మిగలలేదు. ఆ బాధ్యత కూడా ఎక్కువ రోజులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వం వారి దయ వల్ల క్రానికల్ ప్రచురణ ఆగిపోయింది. క్రానికల్ వ్యవస్థను చూస్తున్న ఉమర్ సుభానీ, శంకర్లాల్ బాంకర్ గారు యంగ్ ఇండియా వ్యవస్థ కూడా చూస్తూ ఉన్నారు. వారిద్దరూ యంగ్ ఇండియా బాధ్యత వహించమని నన్ను కోరారు. క్రానికల్ లేని లోటు తీర్చడం కోసం యంగ్ ఇండియా పత్రికను వారానికి ఒకసారి కాకుండా 2 సార్లు ప్రచురించాలని నిర్ణయించాం. ప్రజానీకానికి సత్యాగ్రహ రహస్యాలు తెలియచేయాలనే కాంక్ష నాకు ఉంది. పంజాబ్ను గురించి ఏమీ చేయలేకపోయినా కనీసం విమర్శించవచ్చు కదా. దాని వెనుక సత్యాగ్రహ స్ఫూర్తి ఉన్నదని గవర్నమెంట్కు తెలుసు. అందువల్ల ఆ మిత్రుల సలహాను అంగీకరించాను. కానీ ఇంగ్లీష్ ద్వారా ప్రజానీకానికి సత్యాగ్రహాన్ని గురించిన శిక్షణ ఎలా చేయటం? నా కార్యక్షేత్రం ముఖ్యంగా గుజరాత్ ప్రాంతం. సోదరుడు ఇందూలాల్ యాజ్ఞిక్ అప్పుడు ఈ మండలిలో ఉన్నారు. ఆయన చేతిలో మాసపత్రిక నవజీవన్ ఉంది. ఆ ఖర్చు కూడా పై మిత్రులే భరిస్తూ ఉండేవారు. ఆ పత్రికను ఇందూలాల్ మరియు మిత్రులు నాకు అప్పగించారు. అయితే అందులో పనిచేయటానికి ఇందూలాల్ అంగీకరించారు. ఆ మాసపత్రికను మేము వారపత్రికగా మార్చాం. ఇంతలో క్రానికల్కి మళ్ళీ ప్రాణం వచ్చింది. అందువల్ల యంగ్ ఇండియా వారపత్రికగా మారింది. దాన్ని నా సలహా ప్రకారం అహ్మదాబాద్కు మార్చారు. 2 పత్రికల్ని వేరువేరు చోట్ల నుంచి వెలువరించాలంటే ఖర్చు పెరిగింది, శ్రమ కూడా హెచ్చింది. నవజీవన్ పత్రిక అహ్మదాబాద్ నుంచి వెలువడుతూ ఉంది. అటువంటి పత్రికలు నడపాలంటే సొంత ప్రెస్ అవసరమనే విషయం ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక నడుపుతూ ఉన్నప్పుడు నాకు బోధపడింది. వ్యాపార దృక్పథంతో సొంత ప్రెస్సుల్లో ముద్రింపబడే పత్రికల్లో ఆయా పత్రికాధిపతులు నా అభిప్రాయాన్ని ప్రకటించడానికి భయపడుతూ ఉండేవారు. ఇది కూడా కొంత సొంత ప్రెస్ పెట్టడానికి కారణం. అహ్మదాబాద్లోనే అది సాధ్యం కనుక యంగ్ ఇండియాను అహ్మదాబాద్కు మార్చారు. ఈ పత్రిక ద్వారా సత్యాగ్రహాన్ని గురించినటువంటి వివరాలు ప్రజలకు తెలపటం ప్రారంభించాను. ప్రారంభంలో 2 పత్రికల ప్రతులు కొద్దిగా ముద్రించబడుతూ ఉండేవి. ఆ సంఖ్య పెరిగి 40,000 చేరుకుంది. నవజీవన్ పత్రిక చందాదారులు ఒక్కసారి

నెమ్మదిగా పెరిగారు. యంగ్ ఇండియా చందాదారులు నెమ్మదిగా పెరిగారు. నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఈ విలువ తగ్గుముఖం పట్టింది. రెండు పత్రికల్లోనూ విజ్ఞాపనలు ప్రకటించకూడదని మొదటి నుంచి నా నిర్ణయం. దానివల్ల నష్టం కలవలేదని నా అభిప్రాయం. పత్రికల్లో భావనా ప్రకటనకు గల స్వాతంత్ర రక్షణకు ఈ విధానం బాగా తోడ్పడింది. ఈ పత్రికలు వెలువడటంతో నాకు శాంతి లభించింది. సహాయ నిరాకరణోద్యమం వెంటనే ప్రారంభించలేకపోయినా నా అభిప్రాయాల్ని ప్రకటించగల అవకాశం దొరికింది. సలహాల కోసం నా వంక చూస్తున్న వారికి ధైర్యం చేకూర్చగలిగాను. ఆ రెండు పత్రికలు గట్టు సమయంలో ప్రజలకు అధికంగా సేవ చేయగలిగాయని నా అభిప్రాయం. మిలిటరీ చట్టాల దుర్మార్గాల్ని ఎండగట్టి వాటిని తగ్గించడానికి కూడా ఇవి కృషి చేశాయి. పంజాబ్లో జరిగిన ఘోరాలన్నింటికీ అపరాధిని నేనేనని సర్ మైఖేల్ వడియర్ నిర్ణయించాడు. ఇక ఇక్కడ కొందరు నవయువకులు మార్షల్ లాకు కారణం నేనేనని, నేను అపరాధినని అనడానికి కూడా వెనకాడలేదు. కోపంతో పేట్రేగిపోయిన ఆ నవయువకులు సహాయ నిరాకరణోద్యమాన్ని నేను మధ్యలో వాయిదా వేసి ఉండకపోతే జలియన్వాలాబాగ్ హత్యాకాండ జరిగి ఉండేది కాదని, మిలిటరీ చట్టం అమల్లోకి వచ్చి ఉండేది కాదనే స్థితికి వెళ్ళారు. గాంధీ కనుక పంజాబ్లో అడుగు పెడితే తుపాకీతో కాల్చి పారేస్తామని కూడా కొందరు బెదిరించారు. కానీ నేను చేసిన పని సరియైనదేనని, తెలివిగల వాళ్ళెవరు అందుకు భిన్నంగా ఆలోచించరని నా నిశ్చితాభిప్రాయం. పంజాబ్ వెళ్ళటానికి ఎంతో తొందరపడ్డాను. నేను పంజాబ్ను చూడలేదు. చూడగలిగినంత వరకు పంజాబ్ను చూడాలని అభిలాష కలిగింది. నన్ను అక్కడికి ఆహ్వానించిన డాక్టర్ సత్యపాల్, డాక్టర్ కిచలు, పండిత రామభజ దత్త చౌదరి గారులను చూడాలని ఆరాటం ఎక్కువైంది. వారు జైల్లో ఉన్నారు. అయితే వాళ్లను ప్రభుత్వం ఎక్కువ కాలం జైల్లో ఉంచలేదని నాకు తెలుసు. బొంబాయి వెళ్ళినప్పుడే అనేక మంది పంజాబ్ సోదరులు వచ్చి నన్ను కలయడం ప్రారంభించారు. వారిని ప్రోత్సహించాను. వారంతా సంతోషంతో తిరిగి వెళుతూ ఉండేవారు. నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నా నా పంజాబ్ యాత్ర వాయిదా పడుతూనే ఉంది. వైస్రాయ్ ప్రతిసారి అప్పుడే కాదు అప్పుడే కాదు అంటూ పంజాబ్కు వెళ్ళనేయలేదు.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో గుర్రం జాష్వా గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం సినిమా పాటలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తోంది. 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ 26/7/26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్

కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి పంజరాన గట్టువడను నేను. నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడ నేను. కులమత వర్ణభేదాలకు అతీతంగా తాను విశ్వమానవుడినని వారు ప్రకటించారు. ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వేయించుగాని దుఃఖితమతుములైన పేదల పాత్రలతో మెతుకు విదుల్పది భరతమేది 33 కోట్ల దేవతలెగబడిన దేశమున భాగ్యవిహీనుల క్షతులారునే. దీని భావం ఏంటంటే, దేవాలపై విపరీతంగా ఖర్చు చేసే సమాజం ఆకలితో ఉన్న పేదలకు ఎందుకు పట్టించుకోవడం లేదని కవి ప్రశ్నిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో, చరిత్రలో

నిలిచిపోయిన అచ్చమైన జాతీయ కవి విశ్వనరుడిని భావన వీరి సాహిత్య తాత్వికత తెలుగు నుడికారం ఇంపుసంపులను పద్యలాలిత్యంతో పాఠకుని అందించిన నవయుగ కవిచక్రవర్తి భారతీయ తత్వాన్ని ఆకళించుకున్న కళా ప్రపూర్ణుడు నిరంతరం జాతి పురోగమనాన్ని కాంక్షిస్తూ సంఘంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలన్న దృఢ సంకల్పంతో శక్తివంతమైన కావ్యాలను రాశారు. వారే మన గుర్రం జాష్వా గారు. వీరి రచనల ప్రధాన లక్ష్యం సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయం, కులమత భేదాలను వ్యతిరేకిస్తూ ప్రతి మనిషి సమానమే అన్న సందేశాన్ని తన కవిత్వం ద్వారా ప్రజలకు అందించారు. వీరి భాష సరళంగా, భావాలు లోతుగా ఉండడం వల్ల ప్రజల హృదయాలను తాకాయి. వీరు రచించిన గబ్బిలం, పిరదోసి, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర వంటి రచనలు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించాయి. ముఖ్యంగా అస్పృశ్యతపై రాసిన గబ్బిలం గొప్ప కావ్యంగా గుర్తింపు పొందింది. జాష్వా గారి సాహిత్య సేవలకు గుర్తింపుగా 1964లో సాహిత్య అకాడమీ పురస్కారము, 1970లో పద్మభూషణ్ పురస్కారం లభించాయి. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి కళా ప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. గుర్రం జాష్వా గారు తెలుగు సాహిత్యంలో ఒక వెలుగు దీపం. వీరి కవిత్వం బాధితుల గొంతుక, సమానత్వానికి ప్రతీక, మానవత్వానికి మార్గదర్శి, సమాజంలో ప్రతి మనిషి గౌరవంగా జీవించాలనే గొప్ప సందేశం వీరి జీవితము, రచనల్లో మనకు తెలుస్తుంది. వీరి రచనలు ఎన్నో తరాలకు స్ఫూర్తినిస్తూ తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. మానవత్వమే మహోన్నత మతం అనే భావాన్ని తన సాహిత్యంతో ప్రపంచానికి చాటిన మహాకవి గుర్రం జాష్వా గారు తెలుగు జాతికి గర్వకారణం.

మీరింతవరకు గుర్రం జాష్వా గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు విన్నారు. కార్యక్రమంలో సీతారామం చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

101.5 MHz పై ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరిలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో భలే భలే మొగాడిపోయి ఈ చిత్రం కోసం కార్తీక్ చిన్మయ్య పాడిన పాట, సంగీతం గోపి సుందర్.

గలగల పారే సెలయళ్ళు, మిలమిల మెరిసే తారకలు, అందమైన పూదోటలు, హాయిగొలిపే పిల్లతిమ్మెరలు, ఎగిసిపడే కడలి కెరటాలు, సాగిపోయే నీలిమేఘాలు, కోయిల పాటల వసంతాలు, మట్టివాసనల వర్షాలు, కొండల్లో దూకే జలపాతాలు, కోనల్లో కొలువైన అందాలు, ఎన్నెన్నో అందాలు, ఎన్నెన్నో అద్భుతాలు, మనకోసం ప్రకృతి ప్రసాదించిన వరాలు, మనిషి కోరికలకు అవుతున్నాయి ప్రకృతి వినాశకాలు. ప్రకృతిని రక్షించకపోతే మనిషి మనుగడ సాధ్యమౌనా? కార్యక్రమంలో జనతా గ్యారేజ్. ఈ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు వింటున్నారు 101.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి కార్యక్రమంలో మహానుభావుడు ఈ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన కృష్ణకాంత్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

మీరు విన్న ఈ పాట ఫిదా చిత్రం కోసం అరవింద్ శ్రీనివాస్ రేణుక పాడిన పాట. కార్యక్రమంలో తర్వాత మజ్ను చిత్రం కోసం సుజిత్ సురేషన్ పాడిన పాట, సంగీతం పి కిరణ్.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల అనంతరం వార్తా వ్యాఖ్య వింటారు.

0: front page that amid the ongoing protests over NEET UG paper leak issue, the government names new secretaries for higher and school education departments. And finally, justice was served in a murder case in Mohali thanks to a pet dog. The Times of India in a story says the dog would reportedly go to a spot and sit down, alerting the cops who dug up and found the victim's body. And with that, it's back to you, Pramod.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi promises new law to tackle paper leaks. Today's cabinet meeting to come out with stricter measures to deal with the issue. Delhi High Court sets up special fast-track court for paper leak cases after PM Modi's announcement. Activist Sonam Wangchuk ends his hunger strike in presence of Union Ministers JP Nadda and Jitendra Singh. India develops its first expendable turbojet engine of 350 kilograms thrust class. India and Romania sign 3 agreements in the fields of science and technology, education and sports. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వార్తా వాక్య.
3: జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు. భారతదేశ సృజనాత్మక రంగాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న ఆరెంజ్ ఎకానమీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం బహుళ కోణాల్లో వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. క్రియేట్ ఇన్ ఇండియా అనే నినాదంతో భారతీయ సృజనాత్మక కంటెంట్ను ప్రపంచ వేదికలపై నిలబెట్టడం, 2029 నాటికి 50 బిలియన్ డాలర్ల పరిమాణం గల సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణానికి సాంకేతికతను ఒక శక్తివంతమైన సాధనంగా స్వీకరించింది. డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి అపూర్వమైన స్థాయిలో ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టించాయి. అందులో భాగంగా దేశంలోని ప్రతి జిల్లా ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ పేరుతో వ్యవస్థీకృత జాతీయ కార్యక్రమ పైలట్ దశను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక డిజిటల్ సృష్టికర్తలను గుర్తించి ప్రోత్సహించటం, ప్రతి జిల్లాలోని సాంప్రదాయాలు, ప్రత్యేకతలు, చరిత్ర, సంస్కృతి, పర్యాటకం, ఆహార అలవాట్లు, కథలను డిజిటల్ రూపంలో తెలియచేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు. వేవ్స్ ఓటీటీ వేదిక అయిన మై వేవ్స్ ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. కంటెంట్ను సృష్టించటానికి, అప్లోడ్ చేయటానికి, పంచుకోవటానికి వీలు కల్పిస్తూ, అదే సమయంలో భారతదేశ డిజిటల్ సృష్టికర్తల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయటం దీని ముఖ్య ఉద్దేశం. వినియోగదారులు సృష్టించిన కంటెంట్ను ప్రోత్సహించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికగా భావించబడిన మై వేవ్స్ ఇప్పుడు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్కు పునాది వేస్తోంది. ఈ ఛాలెంజ్లో సృష్టికర్తలు వారి జిల్లాలకు ప్రత్యేకమైన కథలను డిజిటల్ కథనం ద్వారా చెప్పవచ్చు. దేశంలోని వివిధ జిల్లాల వైవిధ్యమైన చరిత్రను తెలుసుకోవడంతో పాటు యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయటంలో ఇది దోహదపడుతుంది. ఈ ఛాలెంజ్లో పాల్గొనేందుకు వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లోని మై వేవ్స్ విభాగం ద్వారా 1 నుండి 3 నిమిషాల నిడివి గల వీడియోలను సమర్పించవచ్చు. పైలట్ దశ కోసం వీడియోల స్వీకరణ 1వ తేదీన ప్రారంభమై 31 వరకు కొనసాగుతుంది. పైలట్ దశను అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, లడక్లలో ప్రారంభిస్తున్నారు. ప్రసార భారతి, మైభారత్, ఆయా రాష్ట్ర, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు సంయుక్తంగా ఈ దశను నిర్వహిస్తాయి. డిజిటల్ సృష్టికర్తల సమీకరణ, కంటెంట్ అభివృద్ధిని సులభతరం చేయడానికి స్థానిక సాంస్కృతిక విద్యా సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను మరింత విస్తృతం చేయడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్, మెటా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈ రెండు వేదికలు తమ సృష్టికర్తల సంఘాలను సమీకరించడంలో, సంబంధిత వ్యవస్థలలో ఈ ఛాలెంజ్ను ప్రచారం చేయడంలో సహాయపడతాయి. అత్యుత్తమ ప్రతిభను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. దేశవ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ సృష్టికర్తల బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసి భారతదేశంలోని ప్రతి ప్రాంత వైవిధ్యం, వారసత్వ సంపద, పర్యాటక అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ డిజిటల్ క్రియేటర్ల మధ్య కేవలం పోటీగా మాత్రమే కాకుండా వారి నైపుణ్యాలను గుర్తించి ఆర్థికంగా, వృత్తి

0: పరంగా జాతీయ స్థాయిలో ప్రోత్సహించే బహుముఖ వేదికగా ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా క్రియేషన్ రంగంలోకి వస్తున్న యువతకు సరైన వేదికను అందిస్తుంది. మానవ మేధస్సు, ఊహాశక్తి, నైపుణ్యం, సాంస్కృతిక వారసత్వమే ప్రధాన మూలధనంగా కలిగిన ఆరెంజ్ ఎకానమీగా పిలువబడే ఆర్థిక వ్యవస్థలో స్థిరపడే అవకాశాన్ని కల్పిస్తుంది. భారతదేశాన్ని కేవలం వేరే దేశాల సేవలు అందించే కేంద్రంగా కాకుండా ప్రపంచానికి అవసరమైన డిజిటల్ కంటెంట్ను సృష్టించే గ్లోబల్ క్రియేటివ్ హబ్గా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని ఈ కార్యక్రమం సాకారం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారతదేశంలోని ప్రతి జిల్లా యొక్క విశిష్ట గుర్తింపు, వారసత్వాన్ని చాటి చెప్పే డిజిటల్ సృష్టికర్తలతో కూడిన ఒక శక్తివంతమైన దేశవ్యాప్త పర్యావరణ వ్యవస్థను జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ రూపొందిస్తుందని చెప్పవచ్చు. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ అంశంపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: సాంకేతిక కారణాల వల్ల హలో ఎఫ్ఎం కార్యక్రమం ప్రసారం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. దానికి బదులుగా చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: కార్యక్రమంలో నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు చిత్ర పాడిన పాట

మీరు విన్న ఈ పాట పెళ్లి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో శివ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం ఇళయరాజా, గీత రచన వేటూరు సుందరరామూర్తి.

మీరు విన్న ఈ పాట కలేజ చిత్రం కోసం హేమచంద్ర శ్వేత పాడిన పాట, సంగీతం మను శర్మ. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తోంది. 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ 26/7/26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు 2వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రంలో హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8332905037. కార్యక్రమంలో ఏప్రిల్ 1 విడుదల ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం ఇళయరాజా, గీతరచన సిరివెన్నెల.

101.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం కేంద్రం ద్వారా సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో అస్త్రం చిత్రం కోసం రాజేష్ అనంతు పాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఆకులవారి వీధి మహిళలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన.
1: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: ఈనాటి మహిళా భర్తీ కార్యక్రమంలో ముందుగా మనకు పద్మావతి దేవి గారు వినిపిస్తారండి, లక్ష్మీ కళ్యాణం. ఈ పాటని అమ్మవారికి కళ్యాణం జరిగే సమయంలో కానీ వినకడలో ఉంటుందంట. లక్ష్మీ కళ్యాణం పాట అనంతరం మనకు ఇంకొక పాట కూడా వినిపిస్తారంటే, ఈ రెండు పాటలు మనకి ఇప్పుడు వినిపిస్తారు పద్మ గారు, మనం విందాం.

0: చాలా చక్కగా ఉంది కదండి. అలానే ఇంకొక పాట విందాం. వెంకటేశ్వర స్వామి అమ్మవారిని ఆట పట్టించినప్పుడు ఎలా ఉంటుందో ఆ సరదా పాటని అన్నమయ్య గారు రచించారు. అలాంటి పాట ఇప్పుడు మనం మరొకటి విందాం.
1: వలపులు వలపులు వయాలి, వలపులు వలపులు వయాలి, చెలమరి మరుడును సమేలి, వలపులు వల

గణపతి విడువని కూటపు నివాలి, చుడిముడి మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు నివాలి, వల పులు వల పులు మయా.

0: ఒక్కసారికైనా మనము ఈ పాటలు వింటూ అలా కళ్ళు మూసుకున్నామంటే ఏదో లోకంలో విహరిస్తున్నట్లు ఉంటుంది. కార్యక్రమం ఇప్పుడు విందాం. ఉదయాన్నే వేడి నీళ్ళు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా? ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా, అది జీవిత సత్యం. ఇప్పుడిప్పుడే చాలామందికి ఆరోగ్యం మీద అవగాహన కలుగుతుంది, ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పబోయే 4 నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తే చాలు, పలు రోగాలను మీ దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవచ్చు. ఆ నియమాలు కూడా మనం త్రాగే నీటి గురించి కావటం విశేషం. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రసన్న లక్ష్మి గారి మాటల్లో.
1: తినడానికి అరగంట ముందు, తిన్న తర్వాత గంట వరకు నీళ్లు త్రాగవద్దు. టిఫిన్, లంచ్, డిన్నర్ ఏదైనా ఆహారం తిన్న తర్వాత గంట వరకు మంచి నీళ్లు త్రాగవద్దు. ఎందుకంటే మనం తిన్న ఆహారం ప్రేగుల్లోకి వెళుతుంది, అక్కడ జీర్ణ ప్రక్రియ అప్పుడే మొదలవుతుంది. ఆ సమయంలో నీళ్లు కనుక త్రాగితే జీర్ణ ప్రక్రియ నెమ్మది అవుతుంది. జీర్ణం కోసం ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు డైల్యూట్ అయిపోతాయి, జీర్ణం తరువాత వ్యర్థాలు మిగిలిపోతాయి. ఇవే అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే తినడానికి అరగంట ముందు, తిన్న తర్వాత గంట వరకు మంచినీళ్లు తాగవద్దు. నీళ్లను గటగటా తాగవద్దు. నీళ్లను ఒకేసారి గటగటా తాగకుండా టీ, కాఫీ తాగినట్లు సిప్ చేస్తూ త్రాగాలి. ఇలా చేయడం వల్ల ప్రతి గుటక నీటితో నోటిలోనికి లాలాజలం కొంత శరీరంలోనికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా నీటిని గటగటా తాగితే దానిమీద శరీరంలోని హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్య జరపాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో శరీరంలో ఎసిడిటీ కలుగుతుంది, ఇది రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. దీని ద్వారా అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే నీళ్లను ఎప్పుడూ గబగబా తాగవద్దు. కూల్ వాటర్ తాగవద్దు. అతిగా చల్లగా ఉన్న నీళ్లను తాగవద్దు. ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే శరీరంలో ప్రతి సమయంలో ఏదో ఒక క్రియ జరిగి బాడీ వేడిగా ఉంటుంది. ఈ సమయంలో కూల్ వాటర్ తాగితే పూర్తి వ్యతిరేక చర్య బాడీ మీద చూపుతుంది. తప్పదు అనుకుంటే కుండలో నీటిని తాగండి, అంతేకాని ఐస్ వాటర్ వద్దు. నిద్ర లేవగానే 2-3 గ్లాసులు నీళ్ళని తాగాలి. ఆ నీరు శరీరంలోకి పోయిన వ్యర్థాలను మల విసర్జన రూపంలో బయటకు పంపుతుంది. శరీర వ్యర్థాలను ఏ రోజుకు ఆ రోజు విసర్జించిన వారికి రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ నీటితో ముడిపడి ఉన్న ఈ 4 సూత్రాలను పాటించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని త్రాగితే చాలా ప్రయోజనాలు పొందవచ్చు అని మన సైన్స్ చెబుతుంది. ఉదయం లేవగానే టీ, కాఫీ త్రాగడం చాలా మందికి అలవాటు. అంతేకాదు, రోజు ఇది కంపల్సరీ. ఈ కాఫీ టీ మిస్ అయిందంటే ఏమీ తోచదు, కానీ వేడి నీళ్లు తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఉదయాన్నే నీళ్లు త్రాగాలనిపిస్తే చల్లని నీళ్లు త్రాగుతాం, త్రాగడానికి హాయిగా ఉంటుంది. కానీ ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇది జీర్ణశక్తిని పెంచడంతో పాటు శరీరంలోని టాక్సిని తొలగిస్తుంది, అలాగే రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వేడి నీళ్లు త్రాగడం వల్ల గొంతు నొప్పి,

0: దగ్గు, జలుబు వంటి వాటికి చక్కని పరిష్కారం. శ్వాసనాళాలు శుభ్రం చేసి శ్వాస తేలికగా ఆడడానికి సహాయపడుతుంది. మెటబాలిజం స్థాయిని మెరుగుపరుస్తుంది. మెటబాలిజం ఉదయం వేడి నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి ఉంటే తగ్గిపోతుంది. అలాగే శరీరంలోని అన్ని ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది. ఒక కప్పు వేడి నీళ్లు పడగడుపున తీసుకోవడం వలన శరీరంలోని విషపూరిత టాక్స్ అనే అన్స్ తొలగిపోతాయి. పొట్టలోని ఆహారం లిక్విడ్ని డీకంపోజ్ చేసి జీర్ణశక్తిని పెంచుతుంది, అవయవాలను శుద్ధి చేస్తుంది. చాలామంది మలబద్ధకం సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మలబద్ధకం మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్థాలు జీర్ణమవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఫైల్స్ ఉన్నవారికి నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారు ఉదయాన్నే వేడి నీరు తీసుకోవడం వల్ల మలబద్ధకంతో పోరాడుతాయి. తిన్న పదార్థాలు ఈజీగా జీర్ణమవుతాయి. ఒక గ్లాసు వేడి నీళ్లు ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనివల్ల ఎక్కువ క్యాలరీలు కరిగించడం తేలికవుతుంది. తొందరగా బరువు తగ్గవచ్చు. కిడ్నీలకు, ఇతర అవయవాలకు మంచిది. పరగడుపున వేడి నీళ్లు తాగడం వలన శరీరంలో హానికారక మలినాలు, చెడు పదార్థాలు తొలగిపోతాయి. అంటే దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
1: విన్నారు కదండి, ఉదయాన్నే వేడి నీళ్లు త్రాగటం వల్ల మన శరీరానికి ఎన్ని ఉపయోగాలు కలిగిస్తున్నాయోనని.
2: కార్యక్రమం ఇప్పుడు విందాం. అటుకుల ఉప్మా, అలాగే కాకరకాయ నిల్వ పచ్చడి గురించి మనకు తెలియజేస్తారంట చంద్రిక గారు, విందాం.
3: అటుకుల ఉప్మా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5 పొడవుగా కట్ చేసుకోవాలి, తాలింపు గింజలు 1 స్పూను, అటుకులు 200 గ్రాములు, బంగాళదుంప 2 సన్నగా తరుక్కోవాలి, జీడిపప్పు తగినంత, ఉప్పు తగినంత, నూనె తగినంత, కొత్తిమీర తగినంత. ఇప్పుడు అటుకులు ఉప్మా తయారు చేసే విధానం. ముందుగా బాణీ పెట్టి కొద్దిగా నూనె వేసి తాలింపు గింజలు వేసి అవి చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత బంగాళదుంపల ముక్కలు వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత శుభ్రపరిచిన అటుకులు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే అటుకుల ఉప్మా రెడీ. కాకరకాయ నిల్వ పచ్చడి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కేజీ, నిమ్మకాయలు 4 పెద్దవి అయితే 3, కారంపొడి 6 టీ స్పూన్లు, సాల్ట్ 6 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్లు, ఆవు పొడి 2 టీ స్పూన్లు, పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరేపాకు, ఆయిల్ 200 గ్రాములు. కాకరకాయ నిల్వ పచ్చడి తయారు చేసే విధానం: కాకరకాయలను కడిగి చక్రాల్లాగా చేసి పెట్టుకోవాలి. కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత కాకరకాయలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. స్టవ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా వేగేటట్టు తిరగవేసుకుంటూ వేయించుకోవాలి. బాగా వేగి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెడల్పాటి బాణీలో తీసుకొని, ఈ ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఆ బాణీలో ఈ పచ్చడికి పోపు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు చిటపటలాడిన తర్వాత, 1 టీ స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత ముక్కలుగా చేసుకున్న ఎండుమిర్చి వేసి వేయించి తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఆయిల్లో వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకొని స్టవ్ ఆర్పేయాలి. ఇప్పుడు ఈ పోపుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలను కారం, ఉప్పు 2 స్పూన్ల ఆవుపిండి వేసుకొని ఒకసారి కలుపుకొని 4 నిమ్మకాయ రసం వేసుకోవాలి. పెద్దవి అయితే 3 నిమ్మకాయలు అయితే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిన పోపు దినుసులు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అంతే, ఈ పచ్చడి 6 నెలలు అంతకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
1: విన్నారు కదా, ఎంతో రుచిగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి, అలాగే అటుకుల ఉప్మా కమ్మని 2 వంటలను తప్పకుండా ట్రై చేసి మరి మీరు కూడా రుచి చూడండి. మరి
2: కార్యక్రమం ఇప్పుడు విందాం. మొలకెత్తిన గింజలు ఏ సమయంలో తినాలి? అన్ని పోషకాలు తగిన మోతాదులో ఉండే ఆహారం మొలకెత్తిన గింజలు. విటమిన్లు, ఖనిజ లవణాలు, ప్రోటీన్స్ వీటిలో పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సమతుల్య ఆహారంగా పల్లీలు, శనగలు, పెసలు వంటి వాటికి ప్రత్యేక

0: స్థానం. చైనాలో కూడా మొలకెత్తిన గింజలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇవి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. ఇవి తింటే నిత్యం యవ్వనవంతులుగా ఉండవచ్చు. అని చైనా కథనాలు చెబుతున్నాయి. ఇలాంటి విషయాలు మనకు కొన్ని తెలియజేస్తారట. ప్రసన్న గారు విందాం.
1: గింజలను మొలకెత్తించినప్పుడు వాటి పోషక స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా పెసలు, శనగలు, గోధుమలు, వేరుశనగలు, బొబ్బర్లు, అనుములు, మినుములు, బఠానీలు వంటివి. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు. ఉదయం టిఫిన్ తినాలన్నా, మధ్యాహ్నం భోజనం చేయాలన్నా, రాత్రి డిన్నర్లో ఏం తినాలి, కొందరు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటే మరికొందరు డైటింగ్ పేరుతో కడుపు మార్చుకుంటుంటారు. దీంతో శరీర బరువు, ఆరోగ్య విషయంలో హెచ్చు తగ్గులు వస్తుంటాయి. పోషకాల నిధి మొలకెత్తిన గింజల్లో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్లు అధికంగా ఉంటాయి. ఈ ఎంజైమ్లు ప్రోటీన్లను, శరీరానికి ఉపయోగపడే అమీనో ఆమ్లాలను, పిండి పదార్థాన్ని గ్లూకోజ్గా తయారు చేస్తాయి. సి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి, కాలేయం పనితీరు సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. పెసలు, శనగలు, జొన్నలు,

0: అధికంగా ఉంటాయి. ఈ ఎంజైమ్లు ప్రోటీన్లను శరీరానికి ఉపయోగపడే అమీనో ఆమ్లాలను పిండి పదార్థాన్ని గ్లూకోజ్గా తయారు చేస్తాయి. సి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి, కాలేయం పనితీరు సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. పెసలు, శనగలు, జొన్నలు, గోధుమలు, వేరుశనగలు, పచ్చి బఠానీలు, సోయాబీన్స్, చిక్కుడు లాంటివి తీసుకోవచ్చు. ఈ గింజలు మొలకెత్తడానికి తేమ, కొద్దిగా వెచ్చదనం అవసరం. మొలకలకు గల ప్రత్యేకత, మొలకలు సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి హానికరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి వీటిల్లో ఉండవు. శరీరానికి సంరక్షించే యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. మొలకలకు క్షారగుణం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. పీచు పదార్థం ఇనుము, కాల్షియం, విటమిన్లు, ఖనిజ లవణాలు మొండుగా ఉంటాయి. గర్భిణీలు మొలకలు తింటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. మొలకల ప్రాధాన్యం, గింజలు నీటిలో నానబెట్టి మొలకగట్టినప్పుడు అందులో నిద్రమైన ఉన్నటువంటి ఎంజైమ్లు మొలకెత్తుతాయి. ఈ సమయంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు తయారవుతాయి. కాబట్టి మొలకెత్తిన గింజలు మరింత త్వరగా జీర్ణమవుతాయి. మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. మొలకెత్తేటప్పుడు విటమిన్ ఏ 2 రెట్లు, విటమిన్ బిసిలు 5 నుంచి 10 రెట్లు అధికమవుతాయి. మాంసకృతులు సులభంగా జీర్ణమయ్యే అమైన ఆమ్లాలను కొవ్వులో అవశ్యంగా ఆమ్లాలుగా మారుతాయి. మొలకలు వచ్చిన గింజలను అలాగే తినవచ్చు, లేదా ఏమైనా కూరగాయలను కలిపి కూడా తినవచ్చు. మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటా, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర కలిపి ఉప్పు వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మొలకెత్తిన గింజలు సాయంత్రం 6-7 గంటల సమయంలో తినకూడదు. అలాగే మధ్యాహ్నం భోజనంలో మాంసాహారం తీసుకుంటే తప్పకుండా సాయంకాలం మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. దీనివల్ల మాంసాహారంలోని అధికంగా క్రొవ్వు చేసే హాని నుంచి తప్పించుకోవచ్చు. ఎటు కాని టైంలో ఆకలి వేస్తే ఏ సమోసా లాంటివి తినకుండా మొలకెత్తిన గింజలు తినడం ఎంతో మేలు. మొలకెత్తిన గింజలు రోజు తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మనకు అందుతుంది.
1: తెలుసుకున్నారు కదండి, మొలకలు ఏ టైంలో తినాలో, ఎన్ని రకాల విటమిన్స్, పోషకాలు ఉన్నాయో కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఎంతో నేర్పే 7వ యక్కం గురించి మనకు నందిని తెలియజేస్తారంటే విందాం.
2: 7 1 7 బాల్యం, ఏమీ చేయలేము. 2 14 యవ్వనం, ఏదైనా చేస్తామనుకుంటాం. 7 3 21 వివాహం, జీవితంలో కీలకం అనుకుంటాం. 7 4 28 సంతానం, వద్దనుకున్నా జరిగేది. 7 5 సంసారం, ఈత రాకపోయినా ఈదాల్సిందే. 7 6 42 బాధ్యతలు, కోరుకోకున్నా వచ్చేవి. 7 7 49 వృద్ధాప్యం స్వాగతం. 7 8 56 రిటైర్మెంట్. 7 9 63 షష్టి పూర్తి. 7 10 70 బ్రతికుంటామని చెప్పలేము.
1: కార్యక్రమం ఇప్పుడు విందాం. మనకు ఒక కథానిక చెప్తారంట బిందుచ గారు, విందాం.
3: కథానిక అంతా మన మంచికే. మన అమ్మ నాన్నలు అంటూ ఉంటారు, ఏమి జరిగినా అంతా మన మంచికే అని, చెడులో కూడా మంచిని వెతుక్కోవాలని అంటుంటారు. అలాంటి ఒక సంఘటన ఇది. సింహపురి రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు వేట అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే రోజుకు ఒక మృగాన్నైనా వేటాడినదే తిరిగి రాజ్యానికి వచ్చేవాడు కాదు. అలా ఒకరోజు రాజు వేటకు అడవికి బయలుదేరాడు. కానీ చీకటి పడే వేళ అయినా రాజు రాకపోవడంతో మంత్రి కంగారుతో కొంత సైన్యాన్ని వెంట పెట్టుకొని అడవికి బయలుదేరాడు. అడవిలో రాజు కోసం వెతుకుతుండగా రాజుగారు కంటబడ్డారు. మంత్రి రాజుగారు చూసి రాత్రి వేళ అవుతున్నా పట్టించుకోకుండా ఈ అడవిలో ఉండిపోయారే, ఎందుకు అని అడిగారు. ఇంతలో రాజు మంత్రి గారు, ఈరోజు ఏమిటో నాకు ఒక మృగమైనా కనిపించలేదు ఈ అడవిలో. దానికి తోడు ఇదిగో ఈ బ్రొటన వేలు తెగి రక్తం కారుతుంది, అందుకే మన రాజ్యానికి వెనుదిరిగాను అన్నాడు. అందుకు మంత్రి నవ్వుతూ, ఏమి జరిగినా అంతా మన మంచికే అని అన్నారు. ఇది విన్న రాజుకు కోపం కట్టలు తెంచుకు వచ్చింది. రాజు అన్నాడు, సైనికులారా, ఈ మంత్రి కాళ్ళు చేతులు కట్టివేసి అదిగో ఆ బావిలో పడివేయండి అన్నాడు. సైనికులు రాజు మాట ప్రకారం చేశారు. ఇంతలో రాజును సైన్యాన్ని విచిత్రమైన ఒక జనగుంపు వారిని చుట్టుముట్టింది. వారిలో ఒకరన్నారు, ఈరోజు మా అడవి తల్లి పుట్టింది, సంబరాలు చేసుకుంటున్నాము, బలి కోసం వేటాడుతుండగా మీరు కనపడ్డారు అన్నారు. మరో

0: మనిషి వచ్చి రాజుగారి చేతులు వెనక్కి కట్టి బలి ఇచ్చే ప్రదేశానికి తీసుకువస్తారు. ఆ వ్యక్తి రాజును తల వంచి కాళ్ళ వరకు జాగ్రత్తగా గమనిస్తూ గాయమన్న బొటన వేలు గమనించి ఇతను బలికి పనికిరాడు అని బిగ్గరగా కేకలు వేస్తూ రాజును తన సైన్యాన్ని వదిలివేశారు. ఇంతలో మంత్రి అన్న మాటలు రాజుకు గుర్తుకు వచ్చాయి. గబగబా బావి దగ్గరకు వెళ్ళి మంత్రిని బయటకు తీసి జరిగిన విషయం అంతా వివరించారు. రాజు ఇంతలో, అవును మంత్రి గారు, నాకు బ్రొటన వేలు తెగి గాయం అయినందున వాళ్ళు నన్ను బలి ఇవ్వకుండా వదిలిపెట్టారు. ఇది నాకు జరిగిన మంచి, కానీ నిన్ను బావిలో వేయించినాను కదా, మరి నీకు జరిగిన మంచి ఏమిటి అని అడిగాడు. రాజు మాటలు విన్న మంత్రి గారు, రాజుగారు మీకు ఆ గాయం ఉన్నందున బలి ఇవ్వకుండా మిమ్మల్ని వదిలివేశారు. ఇది నేను మీ ప్రక్కని ఉంటే అది సమయానికి నన్ను బలి ఇచ్చేవారు, కాబట్టి ఇది నాకు జరిగిన మంచి అని అన్నాడు. అందుకే ప్రభు, ఏమి జరిగినా అది మన మంచికే అనుకోవాలి.
1: తెలుసుకున్నారు కదా, మన పెద్దలంతా మన మంచికే అని ఎందుకు అంటారు? కార్యక్రమం ఇప్పుడు విందాం. పరిమళ గారు మనకు వైద్యశాలలో క్రాస్ గుర్తులు ఎందుకు పెడతారో దాని గురించి మనకు వివరిస్తారట, విందాం.
2: చదువురాని వాళ్ళు, స్థానిక భాష రాని వాళ్ళు సులభంగా అర్థం చేసుకోగలిగేదే సంకేతం. అందుకే చాలా వాటికి సంకేతాలు వాడతారు. వైద్యశాలకు క్రాస్ గుర్తును వాడటం అలాంటిదే. ఈ గుర్తును రెడ్ క్రాస్ చిహ్నం అంటారు. ఎందుకంటే రెడ్ క్రాస్ సంస్థ యుద్ధాలలో, ప్రకృతి వైపరీత్యాల్లో, ప్రమాదాల్లో గాయపడిన వారికి వైద్య సహాయం అందజేసేది. ఆ సంస్థ గౌరవార్థం రెడ్ క్రాస్ అనే వైద్యశాలకు గుర్తుగా తీసుకున్నారు. కాంగ్రెస్ క్రాస్ గుర్తులోని ఎరుపు రంగు డాక్టర్లకు సంబంధించిందైతే గ్రీన్ రంగు ఫార్మసీకే, అంటే మందులకు సంబంధించినది. అందుకే హాస్పిటల్స్ దగ్గర ఎరుపు రంగు క్రాస్ ను, మెడికల్ షాప్ దగ్గర పచ్చ రంగు క్రాస్ ఉంచుతారు.
1: విన్నారు కదండి, వైద్యశాలలో రెడ్ క్రాస్ గుర్తు, అలాగే కెమిస్ట్రీ ఫార్మసీలో పచ్చ క్రాస్ గుర్తు ఎందుకు ఉంచుతారో తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పొదుపు చిట్కాలు, వేస్ట్ తో బెస్ట్. భాగ్యలక్ష్మి గారు వినిపిస్తారు, విందాం.
3: ఎండిపోయిన పచ్చిమిరపకాయలు పారేయకుండా ఉప్పు, జీలకర్ర మరియు వెల్లుల్లి వేసి చట్నీ చేసి వాడుకొనవచ్చు. అన్నము మిగిలితే అందులో కొద్దిగా శనగపిండి, కారము, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర మరియు గరం మసాలా పొడి కొద్దిగా వేసి పకోడీలు చేసుకుంటే సరి. మిగిలిన ఇడ్లీలను 4 ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో దోరగా వేయించుకొని తినవచ్చు. అల్లము పొట్టు పారేయకుండా టీలో వేస్తే మంచి రుచిగా ఉంటుంది. కూరగాయలు వడలిపోతే పారేయకుండా నిమ్మరసము కలిపిన నీటిలో 10 నిమిషాలు ఉంచితే మరలా తాజాగా అవుతాయి. మిగిలిపోయిన చాక్పీస్ ముక్కలను మెటల్ వస్తువులపైన రుద్ది కడిగితే మంచి మెరుపునిస్తుంది. మిగిలిపోయిన చాక్పీస్ ముక్కలను గోడలపైన ఉంటే రంధ్రాలు పూరించేందుకు వాడుకోవచ్చు. సివిలెస్ టీషర్ట్లు అంచులను కుట్టి కిరాణా సంచులుగా వాడుకొనవచ్చు.
1: విన్నారు కదండి, పొదుపు చిట్కాలతో వేస్ట్తో బెస్ట్. మరికొన్ని చిట్కాలు విందా మరోసారి. కార్యక్రమం ఇప్పుడు విందా. ఈనాటి యువతకు మార్గదర్శకులు స్వామి వివేకానంద. ఆయన కొన్ని సూక్తులు రమాకుమార్ గారు వినిపిస్తారు, విందా.
4: మీలో ఉన్న దైవత్వాన్ని అభివ్యక్తీకరణం చేయడమే మతం. అసత్యమైన దానికి దూరంగా ఉండు. సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరుతావు. భగవంతుడిపై నమ్మకం లేనివాడు నాస్తికుడని పూర్వమతాలు చెబుతున్నాయి. తనపై తనకు నమ్మకం లేనివాడే నాస్తికుడని ఆధునిక మతం బోధిస్తుంది. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల. ఇక్కడికి మనం రావడమే మనల్ని మనం బలవంతుడిగా చేసుకోవడానికే. సత్యానికి, మానవాళికి, నీ దేశానికి విశ్వాసపాత్రుడవై ఉండు. నీవు ప్రపంచాన్ని కదిలించి వేయగలవు. నీవు ఏది కోరగలిగితే అది కాగలవు. నీవు ధనికుడవని తెలిస్తే నీవు ధనికుడవు కాగలవు. బలవంతుడవని తలిస్తే బలవంతుడవు కాగలవు. బాల్యుడవని తలిస్తే బాల్యుడవై కాగలవు. మీపై మీకు ఉన్న విశ్వాసాన్ని కోల్పోవడం అంటే భగవంతుడిపై ఉన్న విశ్వాసం కోల్పోవడమే. కార్యసాధకులు ఏదైనా చేయదలుచుకుంటే వెంటనే ఆచరణలోకి దిగుతారు. పట్టుదల విడవకుండా చేసే ప్రయత్నం చివరికి విజయాన్నే చేకూరుస్తుంది. ఒక్క రోజులో దేన్ని సాధించలేము. శ్రద్ధ, ధీరత్వం కలిగి ఉండి ఆత్మజ్ఞానాన్ని పొంది మీ జీవితాన్ని ఇతరుల మేలుకై త్యాగం చేయండి. ఇదే నా ఆకాంక్ష, ఆశీర్వదనము అని స్వామి వివేకానంద గారు బోధించారు.
5: మీరింతవరకు ఆకులవారి వీధి మహిళలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం.
6: ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు.

0: పరిచయకర్త రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారత్ యుకే మధ్య ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెట దేశ ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి, ఎగుమతుల రంగాలలో కొత్త అవకాశాలకు నాంది పలుకుతూ ఉంది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఉత్పత్తులకు యుకే మార్కెట్లో మరింత అవకాశాలు లభించడంతో పాటు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర రంగాలకు విశేష అవకాశాలు ఏర్పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి ఎగుమతులకు అనుకూల రాష్ట్రాలకు కూడా ఇది ఎంతో కీలకమైన పరిణామంగా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ యుకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీట భారతదేశం, ఆంధ్రప్రదేశ్కు అవకాశాలు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఈరోజు ఉన్నారు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్ఏపి సిసిఐ కార్యదర్శి పి వైదేహి గారు. మేడంతో మనం మాట్లాడి పూర్తి వివరాలను విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్కారం అండి.
0: మనం కార్యక్రమంలో ముందుగా ఇటీవల భారత్ యుకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సిఈటిఏ అంటే ఏమిటంటారు?
1: మనం ముందుగా అర్థం చేసుకోవాలి ఏంటంటే అండి, ఏదైనా దేశం నుంచి భారతదేశమే కదా, ఏ దేశమైనా ఇంకో దేశానికి వస్తువులు ఎగుమతి చేయాలంటే, ఎక్కువ సుంకాలు లేకుండా చేయాలంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఇలాంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా అవసరం అవుతాయి. ఈ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అంటే ఇది రెండు దేశాలు కావచ్చు, ఒక ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా డ్యూటీని తగ్గించేసి లేదా పూర్తిగా డ్యూటీ లేకుండా కూడా వస్తువుల మీద లేకుండా చేసే విధానం అండి. ఇది కాకుండా విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందం కూడా సీటా అంటారు, అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఒప్పందం ద్వారా ఎక్కువగా దిగుమతి సుంకాలను తగ్గించారు. దీనివల్ల ఎగుమతులు బాగా సులభతరం అవుతాయి, వ్యాపార అభివృద్ధికి మరి విదేశీ పెట్టుబడులు కూడా కొత్త మార్గాలు ఏర్పడతాయి. దీని ద్వారా మళ్ళీ ఉద్యోగావకాశాలు కూడా కొత్తవి సృష్టించబడతాయి. ఈ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ 15 జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది మన ఎక్స్పోర్టర్స్ కి కొత్త అవకాశాలను చాలా కల్పిస్తుందని చాలా మంది ఆశాహులుగా ఉన్నారు. తర్వాత కొత్త మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులను సులభంగా అమ్ముకునే అవకాశాన్ని కూడా ఈ అగ్రిమెంట్ కల్పిస్తుందండి.
0: మేడం, ఈ సమయంలో ఈ ఒప్పందం అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఇరు దేశాలు దీనివల్ల ఎలాంటి వ్యూహాత్మక ప్రయోజనాలను ఆశిస్తూ ఉన్నాయి?
1: ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఎక్కువ పోటీతత్వం బలపడే అవకాశం చాలా ఉందండి. ప్రతి రంగానికి ఎక్కడెక్కడైతే సుంకాలు తగ్గించారో, సుంకాలు లేకుండా చేశారో, వీటి వల్ల బాగా పోటీతత్వం పెరుగుతుంది. 2020లో యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చేసిన తర్వాత ఆ దేశం కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ఇదేనని అధికారులు చెప్తున్నారు. అంటే గత 4 సంవత్సరాల నుంచి దీని మీద బాగా అధికారులు, మన భారతదేశం వాళ్ళు దీన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఈ అగ్రిమెంట్ తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం యూకే మార్కెట్ లో భారత్ కంపెనీలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో చాలా గట్టి పోటీలో ఉండాల్సి వస్తుంది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ తో మన వస్తువులు, సేవలు అంటే సర్వీసెస్, గూడ్స్ ఎగుమతుల్లో 99% జీరో డ్యూటీ లేదా స్వల్పంగా డ్యూటీలను తగ్గించి మొత్తం వస్తువులన్నింటినీ ఈ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీంతో యూకేకి జరిగే భారత వస్తు సేవల ఎగుమతులు చైనా, పాకిస్తాన్, బ్రిటన్, వియత్నాం వంటి దేశాల ఉత్పత్తులకి గట్టి పోటీగా ఇవ్వగలదని భావిస్తున్నారు. ఇప్పుడు మరి అవకాశాలు అంటారా, చాలా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్ లో ఒకటైన యునైటెడ్ కింగ్డమ్ మార్కెట్ లో తమకు చాలా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని చాలా మంది భారత పారిశ్రామికవేత్తలు భావిస్తున్నారు. మన దేశం నుంచి యూకేకి ఎగుమతి అయ్యే 99% వస్తు సేవలు, అలాగే యూకే నుంచి మన దేశానికి దిగుమతి చేసే 90% వస్తు సేవలు ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా జీరో డ్యూటీ పరిధిలోకి వస్తాయి. ఇది ఒక్క అంశంలోనే మనకి చాలా ఈ ఒప్పందం వల్ల చాలా లాభాలు వస్తాయని మనం గ్రహించాలి.
0: మేడం, ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏమిటి? గతంలో ఉన్న వాణిజ్య వ్యవస్థతో పోలిస్తే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటారు?
1: ఈ వాణిజ్య దీంట్లో మామూలుగా ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగితే ఒక్కొక్క రంగానికి, ఒకటి రెండు రంగాలకి పరిమితమై ఉండేది. కానీ ఇండో యూకే ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుకున్న మెయిన్ గా ప్రధాన అంశాలు ఏంటంటే సుంకం లేని ఎగుమతులు, అంటే డ్యూటీ లేకుండా ఎగుమతులు. ఇప్పటిదాకా ఎంతో కొంత మనం కస్టమ్స్ డ్యూటీని బ్రిటిష్ గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది ఎగుమతుల రూపం ద్వారా. ఇప్పుడు భారతీయ తయారు చేసిన రెడీమేడ్ గార్మెంట్స్ అంటే వస్త్రాలు గాని, లెదర్ గూడ్స్, తోలు

0: పరిసరాలు గాని, ఆటో పార్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ, ఈ అన్ని వస్తువులకి యూకే మార్కెట్ లో పూర్తిగా డ్యూటీ తీసివేయబడింది. అంటే అపారమైన అవకాశాలు కలిగి ఉన్నాయన్నమాట ఈ సుంకం తీసేయడం వల్ల. అది కాకుండా ద్వైపాక్షిక వాణిజ్యం అంటే బైలేటరల్ ట్రేడ్ అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. 2030 నాటికి ఈ ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలని ఉమ్మడి లక్ష్యంగా ఈ రెండు కంట్రీస్ భావించాయి. ఇదే కాకుండా ద్వంద్వ పన్నులు అంటే డబుల్ టాక్సేషన్ సిస్టమ్, చాలా మటుకు ఈ డబుల్ టాక్సేషన్ సిస్టమ్ ను కూడా ఒప్పందం ద్వారా తీసేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే, యునైటెడ్ కింగ్డమ్ లో పనిచేసే భారతీయులు, స్కిల్ ఓరియంటెడ్ పీపుల్ గాని, ప్రొఫెషనల్స్ గాని, ఈ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కింద యూకే నేషనల్ ఇన్సూరెన్స్ లేదా భారత్ లో ఒకేసారి ప్రావిడెంట్ ఫండ్ కట్టాల్సిన అవసరం లేదు. అది వరకు 5 ఇయర్స్ కి సరిపడా ప్రావిడెంట్ ఫండ్ అవన్నీ ఇక్కడ కట్టి వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు ఇది ఎగ్జెంప్షన్ అయిందండి. అంటే దీన్ని మినహాయించారు. దీనివల్ల 5 ఏళ్ల పాటు సామాజిక భద్రత రుసుముల నుంచి మినహాయింపు లభిస్తుంది. దీనికి చాలా మంది టెక్నికల్ పర్సన్స్ గాని, నిపుణులు గాని, స్కిల్ ఓరియంటెడ్ పర్సన్స్, ప్రొఫెషనల్స్ ఎవరెవరైతే యూకే కి వెళ్తున్నారో వాళ్ళందరూ దీని నుంచి మినహాయింపు పొందుతారు. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఇందులో దిగుమతి సుంకాలు తగ్గింపు. మెయిన్ గా ఇప్పుడు మనం మామూలుగా మనం వాడుకునే వస్తువులే కాకుండా ఈ స్కాచ్ విస్కీ, జిన్ను ఇట్లాంటి ఉత్పత్తులు కూడా బ్రిటిష్ ఉత్పత్తులు భారతదేశంలో దిగుమతి సుంకాలు చాలా తగ్గించాయి. దీనివల్ల కూడా మంచి అవకాశాలు, తక్కువ ధరల్లో దిగుమతి చేసుకునే అవకాశం చాలా ఉంది. భారతదేశానికి చెందిన టెక్నాలజీ, ఐటీ సేవలు, ప్రొఫెషనల్ సర్వీసెస్ కి యూకే మార్కెట్ లో విస్తరించడానికి ఈ అగ్రిమెంట్ చాలా చాలా అవకాశాలు కల్పిస్తోంది. ఇది మనం సద్వినియోగం చేసుకుంటే చాలా మందికి, ఈ ప్రొఫెషనల్స్ కి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ప్రయోజనాల్లో ఉద్యోగులకు ఊరట కలిగించారు, వినియోగదారులకు కూడా చౌకగా వస్తువులు దిగుమతి చేసుకునే అవకాశం కల్పించారు.
1: మేడం, మరి ఈ ఒప్పందం వల్ల భారతీయ ఎగుమతిదారులకు కలిగే అతిపెద్ద ప్రయోజనాలు ఏమిటంటారు? ముఖ్యంగా ఏ ఏ రంగాలు ఎక్కువగా లాభపడనున్నాయంటారు?
0: ఈ ఒప్పందం కీలకంగా అంశం ఏమిటంటే, 99% వరకు దిగుమతి సుంకాలు తొలగించడం. దీనివల్ల బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలతో పోటీ పడేందుకు కష్టపడుతున్న ఈ లేబర్ ఇంటెన్సివ్ పరిశ్రమలు ఉన్నాయి కదండి, ఎగ్జాంపుల్ రెడీమేడ్ గార్మెంట్స్, దానికి ఇది ఎంతో అవసరమైన పోటీతత్వాన్ని అందిస్తుందండి. మీకు ఒక చిన్న అవకాశాలు ఎలా ఉన్నాయో మన కొంచెం చిన్న స్టాటిస్టిక్ ద్వారా తెలుసుకుందాం. మనం లాస్ట్ ఇయర్ అంటే నిరుడు బ్రిటన్ లో $92,890 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. వాటిలో భారత్ నుంచి వెళ్లిన వస్తువుల విలువ కేవలం $1,520 కోట్ల. ఈ వాటాను మరింత పెంచుకోవడానికి ఈ అగ్రిమెంట్ చాలా సహాయపడుతుంది. ఈ ఒప్పందం కింద బ్రిటన్ లో బాగా గిరాకీ ఉన్న రంగాల్లో భారత ఎగుమతులకి వృద్ధికి మంచి అవకాశాలు కల్పిస్తోంది. ఇక రెడీమేడ్ గార్మెంట్ రంగానికి వస్తే, భారతదేశం ప్రపంచ దేశాలకి $1,630 కోట్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది పోయినేడాది. అదే సంవత్సరం బ్రిటన్ మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న దుస్తుల విలువ $139 కోట్లే. మరి ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల భారతీయ దుస్తుల దిగుమతులపై సుంకాలు తగ్గాయి కాబట్టి ఈ అవకాశాన్ని మన పరిశ్రమలు వినియోగించుకోవాలి. దీంతో పాటు లెదర్ గూడ్స్, హ్యాండిక్రాఫ్ట్స్ కూడా మంచి ఎగుమతి అభివృద్ధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇకపోతే ముఖ్యమైన రంగం ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఆహార పదార్థాలు. గడిచిన సంవత్సరంలో బ్రిటన్ దిగుమతి చేసుకున్న ప్రాసెస్ ఆహారం విలువ $3,340 కోట్లు కాగా, ఇందులో భారత్ వాటా $35.4 కోట్ల మాత్రమే. బ్రిటన్ కి రెడీ టు ఈట్ ఫుడ్స్, బేకరీ ప్రోడక్ట్స్, స్వీట్స్, సాస్లు, భారతీయ వంటకాలు, పికిల్స్ ఇవన్నీ ఎగుమతులు పెంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని కలిగిస్తున్నాయి. 2025లో భారత ప్రపంచ దేశానికి $2,556 కోట్ల విలువైన ధాన్యాలు గాని, కూరగాయలు గాని, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు ని ఎగుమతి చేసింది. సరిగ్గా ఇదే కాలంలో బ్రిటన్ $2,320 కోట్ల విలువైన దిగుమతులు చేసుకుంది. అందులో భారత్ వాటా కేవలం 3.1%. ఈ అగ్రిమెంట్ తో ఈ వాటాను బాగా పెంచుకుండడానికి అవకాశం ఉంది. పోయిన ఏడాది భారత్ అన్ని దేశాలకు ఎగుమతి చేసిన చేపలు, మాంసము, ప్రాసెస్డ్ మీట్ విలువ $1,280 కోట్లు అయితే, అదే సంవత్సరం బ్రిటన్ $1,720 కోట్ల విలువైన మాంసాహారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఆ దిగుమతుల్లో భారత్ నుంచి వచ్చిన వాటా విలువ $12.6 కోట్ల మాత్రమే. మరి మనకి మెరైన్ ప్రొడక్ట్స్ కానీ, ప్రాసెస్డ్ మీట్ ప్రొడక్ట్స్ కానీ మంచి ఎగుమతికి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్ ద్వారా ఇవన్నీ సద్వినియోగం చేసుకుని మన వాటాను పెంచుకోవచ్చు. బ్రిటన్ లో ఆహార ప్రమాణాలు పాటించడం మన ఎగుమతులను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఆహార ప్రమాణాలు చాలా చాలా నిర్దిష్టంగా ఉంటాయి, తప్పకుండా మన ఎగుమతిదారులు పాటించవలసి ఉంటుంది. ఇవి కాకుండా ఆటో

0: వాళ్ళు స్పేర్ పార్ట్స్, మోటార్ సైకిల్స్ పెద్ద సంఖ్యలో బ్రిటన్ కూడా పంపచ్చు. ఈ వస్తువుల విలువ $9,220 కోట్లు కాగా వాటిలో భారత్ ఎగుమతుల విలువ $32.5 కోట్లే. అయితే ఎందుకు నేను ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నానంటే, మనకి కెపాసిటీ ఉండి ఎగుమతి చేయడాంట్లో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక అమలైతే ఎక్కువ ఇంకా అవకాశాలను ఇంకా పొందొచ్చు.
1: మేడం, మన ఆంధ్రప్రదేశ్కు చెందిన సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్ర పరిశ్రమలు మరియు ఎంఎస్ఎంఈలకు ఈ ఒప్పందం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు?
0: ఇది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కి మనం తీసుకుంటే చాలా భారీగా ఎగుమతికి అవకాశాలున్న ముఖ్య రంగాలు ఉన్నాయండి. అవి మెరైన్ ప్రోడక్ట్స్, అంటే సముద్ర ఉత్పత్తులు అంటారు మరి తెలుగులో, రొయ్యలు, ట్యూనా, మిగతా సీ ఫుడ్స్ ఎగుమతులు. గతంలో ఉన్న భారీ సుంకాలు ఉండేవి, బాగా డ్యూటీస్ ఉండేవి, 21.5% దాకా ఉండేది. అది ఇప్పుడు పూర్తిగా తొలగించేయడం జరిగింది. అసలు సుంకమే లేదు, ఇప్పుడు డ్యూటీ లేదు. మరి ఆంధ్రవ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు గాని ఎగుమతిదారులకి ఇది మంచి అపారమైన లాభం చేకూరింది. తర్వాత రంగం వ్యవసాయం, ప్రాసెస్ ఫుడ్స్. దీంట్లో కూడా మా ఆంధ్రప్రదేశ్ చాలా బలమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పసుపు, మిరప, మామిడి, మామిడి పండు గుజ్జు, పికిల్స్, చిరుధాన్యాలు అంటే మిల్లెట్ ప్రోడక్ట్స్, పాలు, వాటి పాల ఉత్పత్తులు యూకే మార్కెట్లకు సులభంగా తక్కువ ధరకి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. ఇకపోతే మనకి టెక్స్టైల్స్, గార్మెంట్స్, మంగళగిరి వంటి చేనేత ప్రాంతాలు ఉన్నాయి. మంగళగిరి కాకుండా అది వరకు వచ్చి మంగళగిరి నుంచి పంపిస్తున్నాము. అది కాకుండా మనకి కనీసం 15-16 చేనేత వివిధ వస్త్రాలు తయారు చేసే హ్యాండ్లూమ్స్, మిషనరీ వస్త్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా యూకే మార్కెట్ లో అంతర్జాతీయ బ్రాండ్ల నుండి డిమాండ్ పెరుగుతుంది. వీళ్ళందరికీ మంచి ఎగుమతి అవకాశాలు వస్తాయి. ఇకపోతే మనకి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఈ రెండింటిలో కూడా మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో బాగా ఉత్పత్తి అయ్యేవి ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్. ఎందుకంటే మన వీటిల్లోనే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ రంగంలోనే ఎక్కువ పెట్టడం జరిగింది. అందుట్లో ఎంఎస్ఎంఈలకు కూడా ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మా ఉత్పత్తులు కానివ్వండి, ఆటో విడిభాగాలు కానివ్వండి, మరి ఇండస్ట్రియల్ మిషనరీ అంటే పారిశ్రామిక యంత్రాలు కానివ్వండి, వీటన్నింటికి ఎగుమతులకి పన్ను తగ్గించడం వల్ల మంచి అవకాశం వస్తుంది. ఈ ఎగుమతుల్ని ప్రోత్సహించడానికి కూడా ఇది ఒక మంచి కారణమై ఉంటుందండి.
1: మేడం, సుంకాల తగ్గింపు వల్ల భారత ఉత్పత్తులు యూకే మార్కెట్లో ఎంత మేరకు పోటీ సామర్థ్యాన్ని పెంచుకోగలవంటారు?
0: ఈ భారత యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 99% అన్ని ప్రోడక్ట్స్ భారతీయ ఉత్పత్తులకి అసలు డ్యూటీ లేదని చెప్పుకున్నాం కదండి. ఇది తొలగిపోవడంతో, భారీగా తగ్గడంతో భారతీయ మ్యానుఫ్యాక్చరర్స్ కి అంతర్జాతీయంగా బాగా పోటీతత్వం అలవడేది బాగా లభిస్తుంది. ఈ ఒప్పందం కింద ఏంటంటే కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అంటే మెరుగైన మార్కెట్ కావాలంటే మనకి డ్యూటీలు ఎక్కువ లేకుండా ఉంటే మెరుగైన మార్కెట్ ఉన్నట్టే కదా. అందుకని ఎక్కువగా మనం టెక్స్టైల్స్ కానీ, అపారెల్స్, అపారెల్స్ అంటే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, లెదర్ గూడ్స్, ఆటో కాంపోనెంట్స్, ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, జెమ్ అండ్ జ్యువెలరీ వంటి తయారీ ఉత్పత్తుల్ని యూకే మార్కెట్ లోకి ఈ సున్నా సుంకం లేదా చాలా తక్కువ సుంకంతో ఎక్కువ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా జెమ్ అండ్ జ్యువెలరీని ఇక్కడ ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే, ఈ రంగాన్ని 2025లో బ్రిటన్ ప్రపంచ దేశాల నుంచి 17,880 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, వెండి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. వీటిలో భారత్ నుంచి 100 కోట్ల మేర మాత్రమే దిగుమతి అయ్యింది. ఎందుకంటే ఈ రంగం కొంచెం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా గానీ అంతకు ముందు గానీ కొంచెం ఈ మార్కెట్లకు వెళ్ళడం కష్టతరం అవుతుంది. ఎందుకంటే లండన్ అంతర్జాతీయ బులియన్ మార్కెట్ కావడమే దీనికి కారణం. దీంట్లో నెగ్గుకు రావాలంటే ప్రభుత్వాలు గాని, వ్యాపారస్తులు గాని, మ్యానుఫ్యాక్చరర్స్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ వెళ్లే వాళ్ళు కూడా చాలా చాలా కఠినమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. అందుకని మనం కొంచెం ఈ జెమ్ అండ్ జ్యువెలరీ దాంట్లో కూడా జాగ్రత్తగా చేసుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే భారతదేశంలోనే జెమ్ అండ్ జ్యువెలరీ అనేది 5వ స్థానం ఎగుమతులకి పొందింది కాబట్టి.
1: మేడం, మరి ఈ ఒప్పందం ద్వారా విదేశీ పెట్టుబడులు మరియు కొత్త పరిశ్రమలు మన దేశానికి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి?
0: చాలానే ఉంటాయండి. ఎందుకంటే మన సమగ్రంగా అగ్రిమెంట్ చదువుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ ఒప్పందాన్ని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి బ్రిటన్ గవర్నమెంట్ కి కావాల్సిన వస్తువులకి ఆ రంగానికి సంబంధించిన ప్రమాణాలు పాటిస్తూ ఉంటే మంచి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ కూడా లభిస్తాయి. ఎందుకంటే దాదాపు 99% వస్తువులు సుంకర్ లేని ప్రవేశమే లభించింది కాబట్టి ఈ బేసిస్ మీద మనకి ఇన్వెస్ట్మెంట్ అనేవి చాలా త్వరగా వస్తాయి. అది కాకుండా మన భారత ప్రభుత్వం, మన రాష్ట్ర

0: ప్రభుత్వం కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి చాలా అధికారులు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మంచి అవకాశం అవుతుంది. ముఖ్యంగా మనకి అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈ సెక్టర్ లో దగ్గరగా 1437 వ్యవసాయ ఉత్పత్తులకి సుంకాలు రద్దు చేయడం జరిగింది. ఇది మీరు లిస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ చదివితే తెలుస్తుంది. యూకే మార్కెట్ లో రాష్ట్ర రైతులు ప్రీమియం ధరలను పొందేందుకు వీలుంటుంది. అది కాకుండా మామిడి, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, మిల్లెట్స్, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటికి కూడా యూకే లో భారీగా డిమాండ్ ఉంది. వీటిని అందిపుచ్చే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అదే కాకుండా టెక్స్టైల్స్ అండ్ లెదర్ గూడ్స్ మనకి ఇప్పుడే మనం చెప్పుకున్న మంగళగిరి గాని, ధర్మవరం గాని, ఈ మిగతా రాష్ట్రంలో ఉండే మిగతా హ్యాండ్లూమ్ సెంటర్స్, తర్వాత ఈ రెడీమేడ్ గార్మెంట్స్, లెదర్ గూడ్స్ వీటి యూకే లో బాగా గ్లోబల్ ఫ్యాషన్ హౌస్లు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి మంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఈ ప్రోడక్ట్స్ కి. ఇకపోతే ఫార్మా ఉత్పత్తులు, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఫార్మా. సుంకాలు తొలగిపోవడం వల్ల ఏపీకి చెందిన ఫార్మాసిటికల్స్ కానీ, మెడిసినల్ ప్రోడక్ట్స్ కానీ కంపెనీలకి ఎగుమతికి అవకాశాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది బాగా. యూకే సంస్థలతో కూడా భాగస్వామ్యాల ద్వారా మెడికల్ డివైజెస్ రంగం, మనకు ఆల్రెడీ విశాఖపట్నంలో మెడికల్ డివైజెస్ పార్కే ఉంది కాబట్టి దాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసి ఈ రంగానికి కొత్త పట్టుబడులు వచ్చే అవకాశం కల్పిస్తే ఈ రంగం నుంచి మెడికల్ డివైజెస్ని ఎగుమతి చేయడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. దీన్ని మన ఇండస్ట్రీస్ బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ఎనర్జీ అంటే మౌలిక వసతులు, ఇంధనం, ఇంధన ఉపయోగం, ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అంటే రీ ఎనర్జీ ప్రాజెక్ట్స్, తర్వాత పట్టణ రవాణా వ్యవస్థలు అభివృద్ధికి యూకేకి బాగా ప్రాముఖ్యం ఉన్న బిజినెస్ మెన్లు, కన్సల్టెంట్స్ తో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అందరితో ప్రణాళికలు చేసి మీటింగ్లు పెట్టేయడానికి పెట్టుకొని డిస్కషన్ లో చేసుకోవడం జరుగుతుందని నేను కూడా విన్నాను. ఇది ఇంకా త్వరగా ఈ ప్రణాళికలు చేసుకొని ఈ రంగాలు అభివృద్ధి చేయడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది.
1: మేడం, యువతకు ఉపాధి, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి, ఇంకా కొత్త ఉద్యోగ అవకాశాలు, సో వీటి పరంగా ఈ ఒప్పందం ఎంతవరకు దోహదపడుతుందంటారు?
0: ఇక్కడ మనం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ అని ఒకటి డ్రా చేసుకుని వీళ్ళు తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ యువతకి యూకే మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అంటే దీన్ని ఇప్పుడు మనం చేసిన ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో అది యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ద్వారా మంచి ఉపాధి గాని, స్కిల్ బేస్డ్ అంటే నైపుణ్యాభివృద్ధి గాని అవకాశాలు అందుబాటులోకి చాలా వచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా ఐటీ, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత రంగాలకు కూడా కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం చాలా ఉందండి. ఉపాధి మరియు నైపుణ్య అభివృద్ధి అవకాశాలంటే 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన భారతీయులకి, భారతీయ యువతకి ముందుగానే జాబ్ ఆఫర్స్ లేకుండానే 2 సంవత్సరాల పాటు యూకేలో ఉండటానికి, పనిచేయటానికి, లేతే చదువుకోవడానికి ఈ వీసాలు బాగా ఉపయోగపడతాయి. ఈ వీసాల్ని బాగా ఉపయోగించుకొని యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద అందరూ దీన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వెళ్లాలని మేము కూడా కోరుకుంటున్నాము. వృత్తి నైపుణ్యాలు గుర్తింపు అంటే ఇంజనీర్లు గాని, ఆర్కిటెక్చర్స్, నర్సులు, అకౌంటెంట్స్ యూకే భారతదేశాలకి మధ్య ప్రొఫెషనల్ అర్హతలకి పరస్పరం సహకరించి వీళ్ళ అర్హతల్ని గుర్తించి యూకే మార్కెట్ లో ఉద్యోగం చేయడం బాగా సులభతరం అవుతుందండి ఈ అగ్రిమెంట్ ద్వారా.
1: మేడం, చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు అంటే MSMEలు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇప్పటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా ఇవి అగ్రిమెంట్ ద్వారా మన పెద్ద పరిశ్రమలకి, ప్రొఫెషనల్స్ కి మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటాము. సేవా రంగాన్ని కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, వీటి ద్వారా చాలా అన్ని రంగాల్లో ఉన్న MSME సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి ఇవి కూడా చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే MSME ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశానికి కానీ ఒక పెద్ద బ్యాక్ బోన్ లాంటిది. వీటికి ఇంకా మంచి అవకాశాలు బాగా మెరుగయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని ఉంటుంది. మొట్టమొదటి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ సుంకాల మినహాయింపు ఏ వస్తువులకైతే మేడ్ ఇన్ ఇండియా నిబంధనల ప్రకారం అనుగుణంగా ఉన్నాయో వాటిని నిరూపించేందుకు ఆ సర్టిఫికెట్ అంటే ఒక సర్టిఫికెట్ ఉంటుందండి, సర్టిఫికెట్ ఆఫ్ ఆరిజిన్, ప్రోడక్ట్ ఏ ప్రదేశాన్ని నుంచి వస్తుంది అనేది కస్టమ్స్ అధికారుల ద్వారా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని త్వరితగతిగా కస్టమ్స్ వాళ్ళు ఇచ్చేటట్టు ప్రభుత్వం అవకాశం కల్పించాలి. తర్వాత ఈ ఉత్పత్తులకి

0: యూకే మార్కెట్ నాణ్యత, టెక్నికల్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు సరిపోతాయా లేదో అని తనిఖీ చేసుకోవాలి. అవసరమైతే ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ కూడా పొందాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి ఈ ప్రమాణాలు సరిగ్గా లేకపోతే, సర్టిఫికేషన్ గాని ప్రమాణాలు పాటించకపోతే ఈ అగ్రిమెంట్ ద్వారా వచ్చే అవకాశాలను మనం కోల్పోయేటట్టు ఉంటాం. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఎగుమతిదారులకు కానీ మ్యానుఫాక్చరర్స్ కానీ ఈ సర్టిఫికేషన్స్ త్వరగా వచ్చే ఫెసిలిటేషన్ సర్వీసెస్ కి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి అండి, వర్కింగ్ క్యాపిటల్. యూకే నుంచి జనరల్ గా బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈ ముడిసరుకు కొనుగోలు చేయడానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కి ఎంఎస్ఎంఏలు చాలా ఎదురు చూడాల్సి వస్తుంది. ఎదురు చూసే దానికి అవకాశం ఇవ్వకుండా బ్యాంకింగ్ రంగం వాళ్ళు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఎంఎస్ఎంఏలకి ముడిసరుకు కొనుక్కోవడానికి రుణాలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు తోడ్పడితే మంచి అవకాశాలను వీళ్ళు అందగుచ్చుకుంటారు. అదే కాకుండా పేపర్లెస్ ట్రేడ్ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడంతా డిజిటలైజేషన్ నడుస్తుంది కాబట్టి వీటిని ఆ విధానాలను అనుసరిస్తూ కస్టమ్స్ ప్రక్రియ సులభతరం చేయటం, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ వీళ్ళు పొందేలాగా గవర్నమెంట్ వాళ్ళు సదుపాయం కలగజేయటం, ఇట్లాంటి సర్టిఫికేషన్ అంతా కూడా త్వరగా ఎంఎస్ఎంఈ సేవలు అందించే బిజినెస్ మెన్స్ కి సర్వీసెస్ ఇస్తే ఇంకా చాలా అద్భుతంగా ఎంఎస్ఎంఈలు రాణించగలుగుతాయండి. కాకుండా ఇది యూకే కి ఈ సిబ్బందిని మనం అయితే ఎప్పుడైతే ఈ స్టాఫ్ ని పంపిస్తుంటామో యూకే కి, ఈ సామాజిక భద్రత అని చెప్పాం కదా, దాన్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళకి సలహాదారులుగా ఉండి ప్రభుత్వం సహాయ కేంద్రాలు పెట్టి ఎగుమతి వ్యాపారాల్లో ఎదురయ్యే సందేహాలు తీర్చడానికి మార్కెట్ యాక్సెస్ కి కావాల్సిన గైడ్ లైన్స్ ని రంగాల వారీగా అంటే సెక్టర్ వైజ్ మార్గదర్శకాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఎంఎస్ఎంఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కొన్ని పెట్టారు, గవర్నమెంట్ పెట్టారు, మిగతా ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఈ సెంటర్స్ మొత్తం భారతదేశంలో నడుస్తున్నాయి. వాటి ద్వారా వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి సెంటర్లు పెట్టడానికి ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహించాలండి.
1: మేడం, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పరిశ్రమల శాఖ ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి ఎలాంటి కార్యాచరణను చేపట్టాలంటారు?
0: యూకే మార్కెట్ సముద్ర ఉత్పత్తుల్లో 4.2% ఉంటే 8.5% దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దయ్యాయండి. దీనివల్ల ఏపీలో మరి కోస్తా ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి, రొయ్యల ఎగుమతిదారులకి చాలా ప్రయోజనం చేకూరింది కదా. దానికి కావలసిన విధంగా కృష్ణ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్లకి అంతర్జాతీయ ప్రమాణాలు క్వాలిటీ సర్టిఫికేషన్లు అందేలా చూడాలి. తర్వాత పసుపు, మిరప, మామిడి గుజ్జు, సుగంధ ద్రవ్యాలకి మార్కెట్ లో నాణ్యతా ప్రమాణాల సర్టిఫికేట్లకి రైతులకి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. మరి ఇదే కాకుండా మీరు ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం కొన్ని ఈ అవగాహన కార్యక్రమాలు చేసి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చెప్పాలి, వాటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పాలి, ఎలా అభివృద్ధి చెందాలో చెప్పాలి. దీనికి సహకరిస్తూ ఈ ఒప్పందం ద్వారా వచ్చే ప్రయోజనాలను మంచిగా సద్వినియోగం చేసుకోవడానికి పరిశ్రమ సంఘాలు అంటే సెంట్రల్ లెవెల్లో ఉండే ఇండస్ట్రీ అసోసియేషన్స్ కూడా ఆల్రెడీ మేము ఒక కార్యాచరణ ప్రణాళికని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. దీని ద్వారా అవగాహన శిక్షణ కార్యక్రమాలు, తర్వాత వర్క్ షాపులు, సెమినార్లు నిర్వహించడానికి ఆగస్టు మొదటి వారం నుంచి మేము మొదలు పెట్టడం జరుగుతుంది. రూల్స్ ఆఫ్ ఆరిజిన్, ఈ కంప్లయన్సెస్ ఎట్లా చేయడానికి మేము ఒక ఒక స్పెషల్ సెల్లింగ్ కూడా ఫ్యాప్సీలో, ఫారెన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ సర్వీసెస్ సెల్లింగ్ కూడా ఒకటి క్రియేట్ చేయడం జరుగుతోంది. దాని ద్వారా ఎంఎస్ఎంఈలు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ వాళ్ళు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఫెసిలిటేషన్ సర్వీసెస్ ద్వారా కానీ వాళ్ళ సర్టిఫికెట్స్ ఏమైనా కావాలంటే కూడా మేము తోడ్పడడానికి మేము ఒక కార్యాచరణ చేసుకోవడం జరిగిందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం అండి, మాకు అవకాశం ఇచ్చినందుకు. మున్ముందు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఎగుమతిదారులకి ఉపయోగపడాలంటే మేము ఎప్పుడు ట్రాప్సీ నుంచి సంసిద్ధంగా ఉంటాము. నమస్కారం అండి, ధన్యవాదాలు.
1: ఇంతవరకు భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు పరిచయకర్త రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా అల్లరి కృష్ణయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, అబేదా ఆయేషా.

0: కలువల్లో తేనంతా లాగించు.
1: అరే ఆ షార్ట్.

0: దుప్పటిలో ఎడపెడ ఎడపెడ
1: యగదిగ యగదిగ
0: ఎడపెడ
1: యగదిగ
2: ఇప్పుడు వినండి మాస్టర్ చిత్రం నుంచి హరిహరన్ సుజాత పాడిన పాట, గీత రచన చంద్రబోస్. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి ఎం ప్రతాప్.

తర్వాత వినండి ముద్దుల ప్రియుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచన్పల్లి మండలం రేవణపల్లి నుండి వేణమ్మ పద్మశాలి బాలయ్య బాబు.

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. చిత్రం నుంచి చక్రి పాడిన పాట, గీత రచన సాయి శ్రీహర్ష.

0: ఇప్పుడు వినండి.
1: పౌర్ణమి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, గీత రచన సిరివెన్నెల. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్.

జస్టిస్ చౌదరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఇంకా బృందం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్.

కార్యక్రమంలో చివరిగా వినండి. పండంటి కాపురం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట గీత రచన దాసరది. ఈ చిత్రంలోనే పాటను వినిపించమంటూ కోరుతున్నారు బాపట్ల జిల్లా నుంచి జి రాజారాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెద్దడ మూర్తి గీత రచనకి కార్తీక్ పాడిన పాట వింటారు పార్క్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత ఏఎం రత్నం శివగణేశన్ సాహిత్యానికి, ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధన సర్గం పాడిన పాట వింటారు, పరవశం చిత్రం నుంచి.

శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సాయి శ్రీహర్ష గీతానికి కేజేఎస్ దాస్ గానం కళ్యాణరాముడు చిత్రం నుంచి.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. తారక రాముడు చిత్రం నుంచి సిరివెన్నెల గీత రచన.
1: అమ్మగారు అమ్మగారు, ఒట్టేసి చెప్పండి అమ్మగారు.
2: ఏంటది
1: అందరిలా చూడరుగా నన్ను మీరు?
2: అంటే
1: ఏదో నా తోచింది మంచు చెడ్డో చేసేస్తూ ఉంటా కదా.
2: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
2: రాదులే.
1: అంటే?
2: అంటే
1: నేనంటే
2: నువ్వంటే
1: మీకెంతో
2: నాకెంతో
1: ఇష్టం అన్నమాట.

కార్యక్రమంలో తర్వాత ఒకే ఒక్కడు చిత్రం నుంచి వసుంధరదాస్, ప్రవీణ్ మణి, దేవన్ పాడిన పాట వినబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఏఎం రత్నం, శివగణేష్ సాహిత్యం.

0: E poi, adios, amigo.
1: కార్యక్రమంలో తర్వాత నెక్స్ట్ నువ్వే చిత్రానికి యాసిన్ నిజార్ బృందం పాడారు, సాయి కార్తిక్ సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం.

0: నుంచి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
1: కార్యక్రమంలో తరువాత వనమాలి సాహిత్యానికి గోపిసుందర్ సంగీతంలో హరిచరణ్ పాడారు సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు చిత్రం నుంచి.

0: స్వాతంత్ర్య సమరంలో పోరాట పటిమను చూపించిన నారీమణుల జీవిత విశేషాలు నేటి యువతరాన్ని ఉత్తేజితులను చేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని భరతమాత దాస్య విముక్తి కోసం తమ శక్తిని, యుక్తిని, యావదాస్తిని ధారపోసిన మహిళామణుల నిస్వార్థ పరత, తెగువ సాహసం నేటి నారీలోకానికి స్ఫూర్తిదాయకం అవుతుంది.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి

కార్యక్రమంలో తరువాత వేటూరి సుందరరామూర్తి గీతానికి చక్రవర్తి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట అల్లరి బుల్లోడు చిత్రం నుంచి.

0: మాతృదేశ విముక్తి కోసం ఈ పుణ్యభూమి మీద జన్మించిన వీర నారీమణుల జీవిత గాథలు భావితరాలకు ఆదర్శప్రాయమైనవి. జాతిరత్నాలుగా వెలుగొందిన ఈ వీర వనితలు దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ అతివల చరితలు వినడం మన సుకృతం.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: మీరు వింటున్న ఈ పాట ఎర్ర గులాబీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం.

శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట గోపీ రచనకి ఇళయరాజా సంగీతంలో కేజే యేసుదాస్ పాడారు ఆస్తులు అంతస్తులు చిత్రం నుంచి.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదాపడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కార్గిల్ యుద్దంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సాయుధ దళాల అమరవీరులకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై 26 నాటికి కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈరోజు మన జవాన్ల అజేయమైన ధైర్య సాహసాలకు, శౌర్యానికి, అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
1: దినాంక 26 జూలై 2026 కార్గిల్ విజయ్ దివస్ కి 27వీ వర్షగాంఠ

0: ये सभा भारतीय सशस्त्र बलों के उन वीर जवानों को श्रद्धापूर्वक नमन करती है.
1: అటు రాజ్యసభలను సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ 1999 కార్గిల్ యుద్దంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటామని, అసాధారణ సవాళ్లను ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాల నిశ్చయానికి సభ కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఎగువ సభ కూడా అమరవీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించింది.
2: On this occasion, this house pays its respectable homage to the gallant martyrs who made the supreme sacrifice in service of the nation. We also express our profound gratitude to all the members of the armed forces whose indomitable courage, steadfast determination and selfless dedication in the face of extraordinary challenges.
1: Nivalula Anantaram, Speaker Om Birla ప్రశ్నోత్తరాలను ప్రారంభించడానికి ప్రయత్నించగా ప్రతిపక్ష సభ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభను 12:00 వరకు వాయిదా వేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలు ఖరారవుతాయని, అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఇదొక బలమైన నిరోధకంగా పనిచేస్తుందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల నష్టపోయిన యువ విద్యార్థులకు వేగవంతమైన న్యాయం అందేలా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రికల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు.
3: सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाए.
1: सामाजिक कार्यकर्ता सोनम वांगचुक निराहार दीक्षण विरमितुकोवालने निर्णय విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం చూపిస్తున్న దృఢ సంకల్పంపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పేపర్ లీకేజీలపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని, పరీక్షల సంస్కరణలను బలోపేతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం వ్యక్తపరుస్తున్న బలమైన సంకల్పాన్ని సింధియా తన సోషల్ మీడియా పోస్టులో గుర్తు చేశారు. దేశ పురోగతిని నడిపించే ప్రధాన శక్తి భారత యువత అని, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నించే ఎవరైనా సరే కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దేశ యువత ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

0: ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా భారతదేశ పన్ను వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1981లో పన్ను పరిపాలనలో కంప్యూటరీకరణను ప్రవేశపెట్టడం ఒక పెద్ద మలుపుగా నిలిచింది. పన్ను చలనాల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ సాంకేతికత ఆధారంగా సంస్కరణలకు పునాది వేసింది. ఆ తర్వాత 1995లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్ అనుసంధానం మరింత సులువైంది. ఇక ఆదాయం పన్ను రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ ప్రారంభంతో డిజిటల్ విప్లవం మరింత వేగాన్ని పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఆదాయం పన్ను శాఖ పన్ను నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమెల్లా, బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హోమ్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారే సమక్షంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో 74 దేశాలు పాల్గొంటున్నాయి. భారత బృందానికి పతాకధారిగా మీరాబాయి చాను, అధికారిక బ్యాటన్ బేరర్గా లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించారు. ప్రారంభ వేడుకలకు ముందే భారత్ తన పతకాల ఖాతాను ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో కేవలం 5 అథ్లెట్లు మాత్రమే బరిలో ఉండడంతో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ కు బై లభించి నేరుగా సెమీఫైనల్కు చేరుకుంది. మరోవైపు లాన్ బౌల్స్ పోటీల్లో భారత జట్టు తొలి రోజే ఆడిన 2 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఈరోజు పురుషుల టీం వ్యక్తిగత రౌండ్లలో జిమ్నాస్టులు తపేశ్వర్నాథ్ దాస్, స్వాతిష్ కెపి, తపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్ తమ పోటీలు ప్రారంభించనున్నారు. పారా స్విమ్మర్ ఆర్వీవి బీకే బుడిగిన పురుషుల 100 మీటర్ల ఫ్రీ స్టైల్ S13 విభాగంలో పాల్గొంటారు. రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. అలాగే శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హిట్స్ లో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి బి సుశీల, శ్రీమతి బి సుబ్బలక్ష్మి గానం చేసిన లలిత గీతాలు వింటారు.

లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి బి సుశీల, శ్రీమతి బి సుబ్బలక్ష్మి గానం చేసిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దళపతి చిత్రం నుంచి వినోద్ యాజమాన్య, శ్రేయ ఘోషల్ పాడిన పాట వింటారు. ఘోషాల రాంబాబు గీత రచన.

0: బ్రిటిష్ వారి ఉరితాళ్లు తెంచుకొని ఆంగ్లేయులపై పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధుల గాథలు వింటే మనం స్వేచ్ఛావాయువులను పీల్చుకునేటట్లుగా చేశాయని తెలుస్తుంది. నేటి మహిళలు, యువతరం వీరనారీమణుల చరిత్రను విని ప్రేరణ చెంది భరతమాతకు నమస్కరించి స్వీకరించమని ప్రార్థించాలి.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: మీరు వింటున్న ఈ పాట దేవదాస్ చిత్రం నుంచి. శ్రీరామ్ రమ్య బెహ్రా పాడారు. మణిశర్మ సంగీతం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం.

మీరింతవరకు తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ఇక వార్తల వివరాలు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలను సంరక్షిస్తున్న విద్యార్థులను అభినందించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యార్థుల చదువుల పురోగతి, మార్కులు, హాజరు శాతం, ఆరోగ్య వివరాలను పరిశీలించి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ,
1: మొదటిసారి పాఠశాలకు వెళ్ళినప్పుడు ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఇంకో పక్కన ఆందోళన కూడా ఉంటుంది. నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కలను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తాం జరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికి ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.
0: శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ, కదిరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు, కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ, కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,

0: ఉపముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిని క్వారీ లారీ యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు విశాఖపట్నంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇసుక రీచులలో అధిక లోడింగ్ నిబంధనలకు విరుద్దంగా బిల్లుల జారీ కారణంగా లారీ యజమానులు, డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి స్పందిస్తూ లారీ యజమానుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓవర్ లోడింగ్ను నియంత్రించడంతో పాటు నిబంధనల మేరకు ఇసుక రవాణా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యా విధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో కలిసి ముందుకు సాగితేనే విద్యారంగంలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ప్రతి ఒక్కళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు పనిచేస్తే గానీ గడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మొత్తం మనం చూసుకోలేని పరిస్థితి, ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్, పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడకుండా నా విద్యార్థులు నా పిల్లలలాగా చేపించే బాధ్యత టీచర్లు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు వెళ్తుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వ్యవసాయ పంటలను ధ్వంసం చేసి రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అటవీ ఏనుగుల నియంత్రణ కోసం రప్పించిన రెండు కుంకి ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు స్వాగతం పలికారు. పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి గుచ్చిమి శిబిరానికి తరలిస్తున్న కుంకీలకు పూలిచల్లి స్వాగతం పలికి రెండో దశ ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంకీల ప్రయాణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అటవీశాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజల భద్రత, రైతుల ప్రయోజనాలు, వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ విధానాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పేటూరు గ్రామంలో స్వయం సహాయ సంఘ సభ్యులు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటు చేసిన ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ దుకాణాన్ని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ మహిళల కోసం పలు సంక్షేమ ఉపాధి పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. వీటి ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా డెల్టాలో సాగునీటి లభ్యత ప్రస్తుతం లేదని నీటిపారుదల ప్రధాన ఇంజనీర్ కె. నరసింహమూర్తి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ రాష్ట్రంలో 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% మేర వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఎల్నినో ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో శ్రీశైలం, పులిచింతల జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని చెప్పారు. తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి నిర్వహణ చేపడుతున్నామని, రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తూ,
2: ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో సందర్భంగా వర్షపాతం స్టేట్ యావరేజ్లో 51% మైనస్లో ఉన్నాం నార్మల్ కంటే. కృష్ణా డెల్టా పరిధిలో అయితే 49% మైనస్లో ఉన్నాము. అలాగే ఇంకొక ఆరంపైన తుంగభద్ర డ్యాంలో దగ్గర 70 TMC క్వశ్చన్ ఉంది. సో అక్కడ కూడా ఆ నీరు నిండితే గానీ మన శ్రీశైలంలోకి నీళ్లు రావు. ప్రజలకి తాగునీటి అవసరాలకి ముందు వాడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల సమర్పణకు గడువు ఈరోజుతో ముగియనుంది. తొలుత ఈ నెల 14వ తేదీ వరకు గడువు నిర్ణయించగా భారత ఎన్నికల సంఘం దానిని ఈరోజు వరకు పొడిగించింది. గడువు ముగిసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అందిన గణన పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం ఈ ప్రక్రియకు సంబంధించిన తుది నివేదికను ఎన్నికల సంఘం

0: విడుదల చేయనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ప్రభుత్వం 30న చేపట్టనుందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని లబ్దిదారులకు 5,14,42,00,000 రూపాయలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. అలాగే పింఛన్ల పంపిణీని నిర్వహించేందుకు ఆయా జిల్లాల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. తెలుగు సాహితీ లోకంలో నవయుగ కవిచక్రవర్తిగా ప్రముఖ స్థానం పొందిన గుర్రం జాషువా వర్ధంతి ఈరోజు. గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. చిన్నతనం నుంచి వివక్షతో పాటు అనేక అవమానాలు ఎదుర్కొన్న ఆయన వెనుకబడిన వర్గాల హక్కుల సాధన వంటి సామాజిక ప్రయోజనం కలిగిన అంశాలు ప్రధాన ఇతివృత్తాలుగా రచనలు చేశారు. గబ్బిలం రచనతో మంచి పేరు సంపాదించి తన కవితా ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు అందుకున్న గుర్రం జాషువా 1971 జూలై 24వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి 42ను 4 వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
1: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: పిఎం జై. अब गरीबों की जाय बन गई है.
7: देश के युवाओं ने ठाना है भारत को आयुष्मान बनाना है. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवाकर उन्हें दे नए साल का उपहार. 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5,00,000 रुपए के मुफ्त उपचार का अधिकार. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన వనితావాణి కార్యక్రమంలో బిఎస్ఎన్కే కళ్యాణి గారి ప్రసంగం, దాల్చిన చెక్క అల్లంలోని ఆరోగ్య ప్రయోజనం.

0: నాల గురించిన విశేషాలు, లలిత గీతాలు ఈ అంశాలు ఉంటాయి. ముందుగా పిల్లల్లో మానసిక వికాసం పెంపొందించడం ఎలా ఈ అంశం గురించి బిఎస్ఎన్కే కళ్యాణి గారి ప్రసంగం వినండి.
1: సుప్రసిద్ధ మానసిక శాస్త్రజ్ఞులు చెప్పినట్లు పిల్లల మనసు ఖాళీ పలక వంటిది. వారి ఎదిగే వయసులో ఏర్పడే అనుభవాలు, ప్రతిస్పందనలే ఆ పలకపై క్రమేపీ ముద్రించబడతాయి. పిల్లల్లో శారీరకమైన ఎదుగుదల కోసం మంచి పోషకాహారం, వ్యాయామం వంటివి ఎంత అవసరమో అలానే వారి మానసిక వికాసం కోసం ప్రేమ, ప్రోత్సాహం, మంచి విలువలు అంతే అవసరం. అసలు ఈ మానసిక వికాసం అంటే ఏంటి? పిల్లల్లో ఆలోచించే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం, నేర్చుకునే నైపుణ్యం, సమస్యలను పరిష్కరించే తెలివి, నిర్ణయాలు తీసుకోగల సమర్థత, భావోద్వేగాలను నియంత్రించుకోగల నేర్పు క్రమంగా అభివృద్ధి చెందడాన్నే మానసిక వికాసం అంటారు. ఇంకా సరళంగా చెప్పాలంటే పిల్లల మెదడు, మనసు, ఆలోచన విధానం పరిపక్వత చెందుతూ జీవితంలోని పరిస్థితులను అర్థం చేసుకుని సరి అయిన నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకోవటమే మానసిక వికాసం అన్నమాట. మానసిక వికాసంలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. జ్ఞాపక శక్తి, మెమరీ, ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, అలాగే తార్కిక ఆలోచన, లాజికల్ థింకింగ్, సృజనాత్మకత, క్రియేటివిటీ, సమస్యా పరిష్కార నైపుణ్యం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, నిర్ణయ సామర్థ్యం డెసిషన్ మేకింగ్, భావోద్వేగ నియంత్రణ ఇమోషనల్ రెగ్యులేషన్, సామాజిక నైపుణ్యాలు సోషల్ స్కిల్స్. ఈ అంశాలన్నీ నిర్ణీత స్థాయిలో పిల్లల్లో పెంపొందించగలిగినప్పుడే వారిలో మానసిక వికాసం సాధ్యమవుతుంది. విద్య పిల్లలకి జ్ఞానాన్ని ఇస్తుంది. మానసిక వికాసం ఆ జ్ఞానాన్ని సరైన దిశలో ఉపయోగించే వివేకాన్ని ఇస్తుంది. ఈ అంశాలను పిల్లల్లో పెంపొందించడంలో తల్లిదండ్రులు, కుటుంబము, పాఠశాల, సమాజము తమవైన ముఖ్య పాత్రను వహిస్తాయి. ఇందుకోసమై మనం చేయవలసింది ఏంటంటే పిల్లలతో ప్రతిరోజు కొంత సమయం మాట్లాడండి. వారి మాటలను శ్రద్ధగా వినండి. వారి ఆలోచనలను అంచనా వేయండి. పిల్లలు ఎందుకు, ఎలా అని అడగడాన్ని ప్రోత్సహించండి. పరిసరాలను తెలుసుకోవాలనే వారి జిజ్ఞాసను అభినందించండి. కథలు చెప్పండి. కథల ద్వారా విలువలు, ఆలోచనాశక్తి, ఊహాశక్తి పెరుగుతాయి. ఆటలు, పజిల్స్, చిత్రలేఖనం, సంగీతం వంటి సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయండి. చిన్న విజయాలను కూడా అభినందించండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి మరిన్ని అంశాలలో పాల్గొనే ఆసక్తిని పెంపొందిస్తుంది. నాడీకణం బొమ్మని చక్కగా గీసావురా అన్న సైన్స్ మాస్టర్ చిన్న ప్రశంసతో ఒక మంచి డాక్టర్గా ఎదిగి రూపుదిద్దుకున్న నా తోటి విద్యార్థిని నేను దగ్గర నుంచి చూశాను. అందుకే మరొక్కసారి చెప్తున్నాను, అభినందనలకి వాటి విలువ ఉంది. అవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇతరులతో పంచుకోవడం, సహకరించడం, కరుణ చూపటం వంటి మంచి అలవాట్లను నేర్పించండి. మొబైల్, టీవీ వినియోగాలను పరిమితం చేసి పుస్తక పఠనం, ప్రకృతితో అనుబంధం పెంచండి. తగినంత నిద్ర, పోషకాహారం, శారీరక వ్యాయామం కూడా మానసిక వికాసానికి ఎంతో అవసరం. ముందుగానే మనం చెప్పుకున్నట్లు పిల్లల మనసు ఒక ఖాళీ కాన్వాస్ లాంటిది. దానిపై మనం ప్రేమ, మంచి అలవాట్లు, జ్ఞానం, సంస్కారం అనే రంగులు నింపితేనే వారు మంచి వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా ఎదుగుతారు. అందుకే తల్లిదండ్రుల పాత్ర ఏమిటి? ఇది అర్థం కావటానికి నేను మీకు ఒక పౌరాణిక, ఒక చారిత్రక, ఒక వాస్తవ సమకాలీన కథలను క్లుప్తంగా చెప్తాను. గుజ్జి గణపతి తన చిన్న వయసులో కైలాసంలోని తోటలో రోజూ ఆడుకునేవాడట. ఒకరోజు ఆటలో భాగంగా చిన్న కుందేలు పిల్లని తన చేతులతో గీరాడట. అలాగే కొన్ని మొక్కల ఆకులని, కొమ్మలని కూడా తుంచి పారేశాడు. ఆట మొత్తం అయ్యాక ఇంటికి వచ్చిన బాలగణేశునికి తన తల్లి వంటి నిండా ముఖమంతా ఎవరో రక్కేసినట్లుగా గాయాలు కనిపించాయి. అమ్మ నొప్పిని తాళలేకపోతోంది. గణేశుడు అడిగాడు, అమ్మా నిన్ను ఇంతగా గాయపరిచింది ఎవరమ్మా? అయ్యో నొప్పొస్తోందా అని ఏడుపు ముఖం పెట్టాడు. అమ్మ పార్వతి అంది, నాయనా నేను ఈ చరాచర జగత్తుకి తల్లిని కదా. నువ్వు కుందేలుకి, మొక్కలకి చేసిన గాయాలే నాకు నొప్పిని కలిగిస్తున్నాయి అని చెప్పిందట. గణేశుడు పశ్చాత్తాపం చెంది ఇంకెప్పుడు

0: అలా చేయలేదు. ఎదిగే వయసులో పిల్లలకి ప్రతి తల్లి తండ్రి ఇటువంటి సహానుభూతి అనే గొప్ప విషయాన్ని తెలియచేయవలసిందే. స్వామి వివేకానందుణ్ణి చిన్నప్పుడు నరేన్ అని ప్రేమతో పిలిచేది అమ్మ భువనేశ్వరీదేవి. చిన్నారి నరేన్ని ఒకసారి వారి ఉపాధ్యాయులు తరగతి గదిలో, "పెద్దయ్యాక నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు నరేన్?" అని అడిగారట. "ఏమీ తడుముకోకుండా జట్కా బండిని నడిపేవాణ్ణి అవుతాను" అన్నట్ట చిన్న నరేన్. ఆ సమాధానం విని తోటి పిల్లలంతా పెద్ద పెట్టున ఎందుకు నవ్వారో తెలియని తను ఇంటికెళ్ళాక అమ్మతో చెప్పి బిక్కముఖం వేశాడట. జ్ఞానవంతురాలు ధార్మికురాలు అయిన ఆ తల్లి చిన్నారి నరేన్ని ఎత్తుకుని ఎదురుగా గోడ మీద ఉన్న కురుక్షేత్రంలో కృష్ణార్జునుల పటాన్ని చూపించింది. "కన్నయ్య, నువ్వు తప్పకుండా జట్కాబండిని నడపాలి. అచ్చంగా కృష్ణుడు ఈ రథాన్ని నడిపినట్లు మన ధర్మాన్ని నువ్వే ప్రపంచానికి పరిచయం చేసే సారథివి అవ్వాలి" అన్నదట. ఇలా ఒక తల్లి తన బిడ్డకి చేసిన దిశానిర్దేశమే ఆ బిడ్డని మానసికంగా వికసింపచేసి మన ముందు ప్రభాత సూర్యునిలా స్వామి వివేకానందుని ఆవిష్కరించింది. ఇకపోతే ఇంకొక కథ. "మీ పిల్లవాడు ఎందుకు పనికిరాడు, ఏ విషయమూ నేర్చుకోలేడు, మందబుద్ధి, రేపటి నుండి మా బడికి పంపొద్దు" అని టీచర్ రాసి ఇచ్చిన లెటర్ని మడత విప్పకుండానే తల్లి నాన్సీకి అందించిన బిడ్డని ఆ తల్లి ఆ ఉత్తరం చదివాక దగ్గరకు తీసుకుని, "నాన్నా, నువ్వు చాలా తెలివైన వాడివట. నీకు పాఠాలు చెప్పగల స్థాయి నీ టీచర్స్కి లేదట. ఇంటి దగ్గర చదువుకుని నువ్వు గొప్పవాడివి కాగలవని ఈ ఉత్తరంలో రాశారు" అని చెప్పి తానే అన్నీ అయి తన బిడ్డని ఒక గొప్ప శాస్త్రవేత్తగా మలిచింది తల్లి నాన్సీ ఎడిసన్. చిన్ననాటి ఆ మందబుద్ధియే థామస్ ఆల్వా ఎడిసన్ అనే గొప్ప వైజ్ఞానికుడిగా ప్రపంచానికి వెలుగులు పంచాడు. తల్లికి ఆ బిడ్డపైన ఉన్న అపారమైన నమ్మకమే చిన్నారి ఎడిసన్కు సరి అయిన దిక్సూచిగా మారింది కదా. ఈ కథలన్నీ మన కళ్ళ ముందు జరిగినవే. పిల్లలలో ఆ మానసిక పరివర్తన, వికాసం పెంపొందించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటే సంపాదన, ధనార్జన పైన వెచ్చించే సమయంలో కనీసం పదవ వంతు పిల్లలతో గడపటం వలన పిల్లల భవిష్యత్ నిర్మాణంలో ప్రతి తల్లి తండ్రి చక్కని భాగస్వామ్యం తీసుకోగలుగుతారు. పిల్లలు ఎదిగే వయసులో వారి వ్యక్తిత్వ నిర్మాణంలోనూ మానసిక వికాసంలోనూ ముఖ్య భూమిక వహించే మరొక చోటు పాఠశాల. నేటి ఈ వేగవంతమైన జీవన విధానంలో సామాజికంగా తమ స్థాయిని పెంచుకోవాలన్న తాపత్రయంలో వేచి చూసే ధోరణిని, సహానుభూతిని, సామాజిక నైపుణ్యాలను యువత క్రమేపీ కోల్పోతుంది. పాఠశాల 4 గోడల మధ్య కూడా విద్యార్థుల భవిష్యత్ వారి ఆర్థిక స్థిరత మీదే ఆధారపడుతుంది అన్న భావనతో, భ్రమతో ఉపాధ్యాయులు కేవలం విషయ నిపుణతకే పెద్దపీట వేయటం, ఇతర నైతిక సామాజిక అంశాలలో మెరుగైన పిల్లలకు ప్రోత్సాహం కానీ అభినందనలు కానీ లభించకపోవటం వలన క్రమంగా మానసిక వికాసానికి సంబంధించిన ఏ అంశము పిల్లవానిలో పాఠశాలలు నెలకొల్పలేకపోతున్నాయి. నిజాయితీగా సహానుభూతి చెందే, కృతజ్ఞతను వ్యక్తపరిచే మంచి ప్రవర్తన కలిగిన పిల్లలకు పాఠశాలలోనూ సమాజంలోనూ తగిన గుర్తింపు లభించినప్పుడు తర్వాతి తరం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఏ రంగంలోనైనా ఉన్నతి సాధించాలి అంటే పసి వయస్సు నుంచే ప్రతి వ్యక్తిలోనూ మానసిక వికాసం, సరి అయిన వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. అందుకోసమై సమాజం యొక్క ప్రతి స్థాయిలోనూ జరిగే ముమ్మర యత్నాలను స్వాగతిద్దాం. మనము అందులో భాగస్వాములమవుదాం. మేలైన భావితరాలను ప్రపంచానికి అందిద్దాం. మానసికంగా మనము ఎంతో కొంత వికసిద్దాం. పిల్లల మనసులను వికసింపచేద్దాం. ఆ పరిమళాలను ఆస్వాదించనిద్దాం.
1: మీరింతవరకు పిల్లల్లో మానసిక వికాసం పెంపొందించడం ఎలా ఈ అంశం గురించి శ్రీమతి బిఎస్ఎన్కే కళ్యాణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు దాల్చిని చెక్క అలాగే అల్లంలోని ఆరోగ్య ప్రయోజనాల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దాల్చిన చెక్కలోని ఆరోగ్య ప్రయోజనాలు. దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి గల ఒక సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క చెట్ల నుండి తీసిన బెరడును ఎండబెట్టి కట్టలా చుడతారు. అవే మనకు దొరికే దాల్చిన చెక్క. ఇవి చెక్కని సుగంధాన్ని కలిగి ఉంటాయి.

ఎక్కువగా మనం వంటలలో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, అంతేకాకుండా సౌందర్యాన్ని కూడా పెంపొందింప చేస్తుంది. దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అనేక రకాల ఇన్ఫెక్షన్లు అలాగే చుండ్రు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాల క్యాన్సర్లను ఈ దాల్చిన చెక్క నిరోధిస్తుందట. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్ను పెంపొందించే గుణాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉన్నాయి. దీని ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్త సరఫరా మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక బరువు తగ్గాలనుకునేవారు ఒక గ్లాసులు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూను దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరకడుపున తీసుకోవాలి. ఇలా 3 నెలల పాటు కనుక చేసినట్లయితే సులభంగా బరువు తగ్గుతారట. ఆర్థరైటిస్ లేదా కీళ్లనొప్పులతో బాధపడేవారు దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల కీళ్లనొప్పులను కలగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. దాల్చిన చెక్కతో తయారు చేసిన నూనెను కీళ్ల నొప్పులు ఉన్న చోట మర్దన చేయడం వల్ల కూడా ఈ నొప్పులు తగ్గుతాయట. ఇక మధుమేహ రోగులకు దాల్చిన చెక్క ఒక అద్భుతమైన ఔషధమనే చెప్పాలి. ప్రతిరోజు ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే మధుమేహం తగ్గుతుందని, అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా జలుబు దగ్గులను సమర్థవంతంగా ఈ దాల్చిన చెక్క తగ్గిస్తుంది. దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్ అనే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. నోటి దుర్వాసనను, దంత సమస్యలను తగ్గించడానికి దాల్చిన చెక్క ఒక మంచి చిట్కాగా పనిచేస్తుంది. చిన్న దాల్చిన చెక్క ముక్కను బుగ్గన పెట్టుకుని నమిలితే చాలు, చాలాసేపు నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. అలాగే 2 చుక్కల దాల్చిన చెక్క నూనెను 1 అరకప్పు గోరువెచ్చని నీటిలో వేసి కనుక పుక్కిలించినట్లయితే దంత సమస్యలు, ఇంకా ఇన్ఫెక్షన్లు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే మంచి రుచిని ఇచ్చే దాల్చిన చెక్కను బిర్యానీ కూరల్లోనే కాకుండా ఈ దాల్చిన చెక్క పొడిని ఉదయం పరకడుపున కనుక తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు అల్లంతో అనారోగ్యం దూరం విశేషాలు వింటారు. ప్రాచీన కాలం నుంచే అల్లం వినియోగంలో ఉంది. భారత్తో పాటు దక్షిణాసియా దేశాల్లో అల్లం విరివిగా సాగవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అల్లాన్ని వంటల్లోనూ, టీలోనూ, సంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. ఆహారానికి ఒకలాంటి రుచిని అందించే అల్లంలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతున్నాయి. దీనిలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధులకు ఔషధంలా కూడా పనిచేస్తుంది. కఫ వాత రోగులకు ఇది వాడటం చాలా మంచిది. ఇది అజీర్తిని పోగొట్టి ఆకలిని కలిగిస్తుంది. అల్లంలోని జింజరాల్స్, షోగల్స్ అనే పదార్థాలు జీవక్రియ వేగాన్ని పెంచడంతో పాటు అనేక వ్యాధుల నివారణకు కూడా దోహదపడతాయి. ముఖ్యంగా ఇందులోని ఫినాలిక్ పదార్థాలు గ్యాస్ట్రిక్ సమస్యని నివారిస్తాయి. అంతేకాదు, ఇవి జీర్ణ వ్యవస్థకు అవసరమైనటువంటి లాలాజలం, పైచ్యరసం విడుదలకు కూడా తోడ్పడతాయి. ట్రిప్సిన్ లైపేజ్ వంటి ఎంజైమ్ల పనితీరుని ప్రేరేపించడం ద్వారా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫలితంగా పేగు క్యాన్సర్, మలబద్ధకం తగ్గడానికి అల్లం సాయపడుతుంది. ఇక వికారం, వాంతులతో బాధపడే వాళ్లకి అల్లం టీ తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, సి విటమిన్, వీటి కారణంగా జలుబు దగ్గు రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఇది ఫ్లూ జ్వరాన్ని కూడా నియంత్రిస్తుంది. ఇక అల్లం ప్రతిరూపమైన సొంటిని పొడి చేసి గోరువెచ్చని నూనెలో కలిపి శరీరాన్ని మర్దన చేయడం వల్ల ఒళ్ళు నొప్పులు

కండరాల నొప్పులు తగ్గుతాయి. లేదంటే అల్లం ముద్దని తీసుకుని దాన్ని ఆవిరి మీద గోరువెచ్చగా చేసి కీళ్ల దగ్గర కనుక పూసినట్లయితే కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. మధుమేహం, హృద్రోగాలతో బాధపడే వాళ్లు క్రమం తప్పకుండా అల్లాన్ని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థలో గడ్డలు ఏర్పడకుండా ఉండటంతో పాటు కొలెస్ట్రాల్, అలాగే రక్తంలో చక్కెర శాతం కూడా తగ్గుతుంది. హృద్రోగులకు మేలు చేస్తుందన్న కారణంతో దీనిని హృద్య అని పిలుస్తారు. అందుకే గుండె జబ్బులతో బాధపడే వాళ్లు వంటలలో ఎక్కువగా అల్లాన్ని వాడటం మంచిది. ఇక అల్లాన్ని టీలో కనుక కలుపుకొని తాగినట్లయితే ఎంతో మేలు కలుగుతుంది. అల్లం టీ తాగితే శ్వాసకోశ పనితీరు మెరుగవుతుంది. ఈ టీని రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. వికారం, అలసట ఉన్నప్పుడు ఓ కప్పు అల్లం టీ కనుక తాగినట్లయితే వెంటనే రిలీఫ్ వస్తుంది. అల్లం తేన్పుల్ని కూడా తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వాళ్లకి అల్లం ఎంతో మేలు.

0: కాబట్టి అల్లాన్ని మన రోజువారీ ఆహారంలో ఏదో ఒక విధంగా వాడటం చాలా మంచిది.
1: విశేషాలు విన్నారు.
2: మల్లు స్వరాజ్యం ధైర్యానికి సాహసానికి మారుపేరు. ఈమె మొదట స్వాతంత్ర్యోద్యమంలోనూ తరువాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ చాలా చురుకుగా పాల్గొన్నారు. తన 11 సంవత్సరాల వయసులోనే ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. అన్యాయం ఎక్కడ కనిపించినా వెంటనే ఎదిరించి న్యాయం కోసం పోరాటం చేసే స్వభావం. తెలంగాణలో దొరల క్రూర కృత్యాలను పాటలుగా బాణీలు కట్టి పాడి తన పాటల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని ఉద్యమ స్ఫూర్తిని తీసుకువచ్చారు.
0: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: దేశభక్తి అంటే కేవలం సరిహద్దులను కాపాడటం మాత్రమే కాదు, సమాజాన్ని మంచి ఆలోచనలతో బలోపేతం చేయడం కూడా దేశభక్తే. విద్య అంటే ఉద్యోగం పొందటం మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారటం. సాహిత్యం అంటే వినోదం మాత్రమే కాదు, మనిషిని ఆలోచింపచేసే శక్తి. చరిత్రను మార్చేది ఎప్పుడూ కత్తి కాదు, కొన్నిసార్లు ఒక మంచి ఆలోచన, ఒక మంచి మాట, ఒక మంచి కలం కూడా చరిత్రను మార్చగలదు. అదే కోటికే పద్మావతమ్మ గారు మనకు అందించిన నిజమైన సందేశం.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: స్వాతంత్ర్య సమరంలో పోరాట పటిమను చూపించిన నారీమణుల జీవిత విశేషాలు నేటి యువతరాన్ని ఉత్తేజితులను చేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని భరతమాత దాస్య విముక్తి కోసం తమ శక్తిని, యుక్తిని, యావదాస్తిని ధారపోసిన మహిళామణుల నిస్వార్థ పరత, తెగువ, సాహసం నేటి నారీలోకానికి స్ఫూర్తిదాయకమవుతుంది.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇంకా డిటిహెచ్ ఛానల్లో మాత్రం వినవచ్చు. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సమీర్ గీతానికి ఇలా అరుణ్ అల్కా యజ్ఞిక్ పాడిన పాట వింటారు ఆగ్ చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత అంజాన్ గీతానికి బప్పి లహరి సంగీతంలో అల్కా యాగ్నిక్ అమరీష్ పురి బృందం పాడిన పాట వింటారు, ఆజ్కా అర్జున్ చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆనంద్ బక్షి గీతానికి ఆర్బి బర్మన్ సంగీతంలో కిషోర్ కుమార్ పాడారు ఆప్కి కసమ్ చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆనంద్ బక్షి గీతానికి కిషోర్ కుమార్ పాడారు ఆరాధన చిత్రం నుంచి.

కార్యక్రమంలో తర్వాత మజ్రూ సుల్తాన్పురి గీత రచనకి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు, అకేలే హమ్ అకేలే తుమ్, ఈ చిత్రం నుంచి.

తెలుగు సాహితీ మణితీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా సై చిత్రానికి ఎంఎం కీరవాణి చిత్రపడిన ఈ పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం శివశక్తి దత్తా.

ఇప్పుడు పెళ్లి చూపులు చిత్రానికి హరిచరణ్, ప్రణవి ఆచార్య పడిన ఈ పాట. సంగీతం వివేక్ సాగర్. సాహిత్యం శ్రేష్ఠ.

కార్యక్రమం ఇప్పుడు సిద్ శ్రీరామ్ పడిన గీతా గోవిందం చిత్రం నుంచి పాట, సంగీతం గోపి సుందర్, సాహిత్యం శ్రీమణి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సమీరా భరద్వాజ్ పాడిన ద్వారకా చిత్రం నుంచి ఈ పాట. సంగీతం సాయి కార్తిక్, సాహిత్యం రహమాన్.

కార్యక్రమం చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన నరసింహ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా నేడు ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా ఈ విషయం గురించి తెలుసుకుందాం. మన దేశంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా వినే పదాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఒకటి. కానీ నిజంగా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమిటి? అది ఎందుకు చెల్లించాలి? మనం చెల్లించే డబ్బు ఎక్కడికి వెళ్తుంది? అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఏం చేస్తుంది? ఇలాంటి విషయాలు చాలామందికి పూర్తిగా తెలియవు. అందుకే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ డేను నిర్వహించడానికి 1860 జూలై 24న అప్పటి ఇండియాలో మొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్

ను ప్రవేశపెట్టడం. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతుండటంతో దేశానికి ఆదాయం సమకూర్చేందుకు ఈ పన్నును ప్రవేశపెట్టింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థను కొనసాగిస్తూ కాలానుగుణంగా ఎన్నో మార్పులు చేశారు. ఇప్పుడు అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై ప్రభుత్వం విధించే పన్నునే ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. అయితే ప్రతి ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం నిర్వహించిన ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ కంటే ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు మాత్రమే వర్తించే రూల్స్ ప్రకారం ట్యాక్స్ చెల్లించాలి. అంటే ఎక్కువ సంపాదించిన వారు దేశ అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి అందిస్తారు. మనం చెల్లించే ఈ డబ్బుతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కొత్త రోడ్లు, నేషనల్ హైవేస్, రైల్వే ప్రాజెక్ట్స్, ఆసుపత్రులు, వ్యవసాయ పథకాలు, ఆరోగ్య సేవలు, విద్యారంగం, సామాజిక సంక్షేమ పథకాలు, ఇలా అనేక రంగాలకు నిధులు అందుతాయి. అంటే మనం చెల్లించే ట్యాక్స్ తిరిగి ప్రజల అభివృద్ధికే ఉపయోగపడుతుంది. అందుకే ట్యాక్స్ను చాలామంది నేషన్ బిల్డింగ్ కాంట్రిబ్యూషన్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద పనిచేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో భాగం. ఈ డిపార్ట్మెంట్ దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ లాస్ను అమలు చేస్తుంది. ప్రజలు సరైన విధంగా ట్యాక్స్ చెల్లిస్తున్నారా లేదా అనే విషయాన్ని పర్యవేక్షిస్తుంది. ట్యాక్స్ రిటర్న్స్ను పరిశీలించడం, ట్యాక్స్ ఎవేషన్ను గుర్తించడం, నల్లధనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం, అవసరమైతే రైట్స్ ఇన్వెస్టిగేషన్స్ నిర్వహించడం, ప్రజలకు ట్యాక్స్ ఫైలింగ్లో సహాయం చేయడం వంటి అనేక బాధ్యతలు ఈ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం చాలా సేవలు పూర్తి డిజిటల్గా అందుబాటులో ఉండటం వల్ల ట్యాక్స్ ఫైలింగ్ కూడా చాలా సులభమైంది. ఇప్పుడు యువత తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయంపై చెల్లించే పన్ను అని తెలుసుకున్నాం. ఇక జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది వస్తువులు సేవలు కొనుగోలుపై విధించే పన్ను. మనం రోజు కొనుగోలు చేసే చాలా వస్తువుల బిల్లులో జీఎస్టీ ఉంటుంది. ఇక టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటే కొన్ని సందర్భాల్లో జీతం లేదా ఇతర చెల్లింపుల నుంచి ముందుగానే కొంత ట్యాక్స్ను డిడక్ట్ చేసి ప్రభుత్వానికి చెల్లించడం. ITR ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయం, చెల్లించిన ట్యాక్స్ వివరాలను ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేసే ప్రక్రియ. అలాగే పాన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనేది ట్యాక్స్ సంబంధిత ముఖ్యమైన గుర్తింపు సంఖ్య. ఇవాళ బ్యాంకింగ్, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వంటి అనేక సందర్భాల్లో పాన్ చాలా అవసరం. ఆధార్ను పాన్తో లింక్ చేయడం కూడా అనేక సందర్భాల్లో తప్పనిసరి అయ్యింది. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎలా అవుతారు? ఈ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్లో చాలా గౌరవ ప్రధానమైన ఉద్యోగాల్లో ఒకటి. సాధారణంగా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టుకు ఎంపిక కావచ్చు. ఎంపికైన తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పని ప్రారంభిస్తారు. అనుభవం పెరిగే కొద్దీ ప్రమోషన్స్ ద్వారా అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వంటి ఉన్నత పదవులకు ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరో మార్గం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఎంపిక కావడం. ఐఆర్ఎస్ ఆఫీసర్స్ దేశంలో అత్యున్నత ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్స్ అధికారులుగా సేవలందిస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్న యువతకు ఈ రెండు మార్గాలు చాలా మంచి కెరీర్ ఆప్షన్స్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. చాలా మంది ఎక్కువ శాలరీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిందే అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని ఎక్సెంప్షన్స్ మరియు డిడక్షన్స్ ఉంటాయి. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని ప్రత్యేక ఆదాయాలకు ట్యాక్స్ మినహాయింపులు కూడా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని అగ్రికల్చరల్ ఇన్కమ్లకు ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు. అలాగే కొన్ని చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్స్కు కూడా చట్ట ప్రకారం ప్రత్యేక ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ ఉంటాయి. అంతేకాదు, ఒక వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన డిడక్షన్స్ ఎక్సెంప్షన్స్ ఉపయోగించుకుని ట్యాక్సబుల్ ఇన్కమ్ను తగ్గించుకోవచ్చు. అయితే ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్న నిబంధనల ప్రకారమే వర్తిస్తాయి. చివరిగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కేవలం డబ్బు చెల్లించడం మాత్రమే కాదు, ప్రతి బాధ్యత గల పౌరుడు దేశ అభివృద్ధికి అందించే సహకారం. ఈరోజు విద్యార్థులుగా ఉన్న మనమే రేపటి ప్రొఫెషనల్స్, ఆంటర్ప్రెన్యూర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్ అవుతాం.

కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఇప్పటి నుంచే సరైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. మనం సంపాదించే ఆదాయంలో భాగాన్ని దేశ అభివృద్ధికి అందించడం కూడా ఒక బాధ్యత అని గుర్తుంచుకుంటూ ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ అవేర్నెస్ను పెంచుకుందాం. ఇప్పుడు శివాజీ చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ సంగీతంలో సయోనరా ఏఆర్ రెహమాన్ పాడిన పాటను విందాం.

థర్మల్ ఇంజనీరింగ్ డే సందర్భంగా మన జీవితంలో ఎంతో కీలకమైన థర్మల్ ఎనర్జీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఒక స్విచ్ ఆన్ చేస్తే వెంటనే లైట్ వెలుగుతుంది, మొబైల్ ఛార్జింగ్ మొదలవుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, కానీ ఆ విద్యుత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వెలుగు వెనుక పనిచేసే వేలాది మంది ఇంజనీర్స్లో ఒక ముఖ్యమైన వ్యక్తి థర్మల్ ఇంజనీర్. ముందుగా థర్మల్ ఎనర్జీ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఏదైనా వస్తువులో ఉండే వేడి శక్తినే థర్మల్ ఎనర్జీ అంటారు. కట్టెను కాల్చినప్పుడు వచ్చే వేడి, బొగ్గు మండించినప్పుడు విడుదలయ్యే వేడి, ఇవన్నీ థర్మల్ ఎనర్జీకి ఉదాహరణలు. ఈ వేడి శక్తిని ఉపయోగించి విద్యుత్ తయారు చేసే టెక్నాలజీనే థర్మల్ ఇంజనీరింగ్ అంటారు. అందుకే మనం ప్రతిరోజు ఉపయోగించే విద్యుత్ వెనుక ఈ విభాగం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే థర్మల్ ఇంజనీరింగ్ డే ఎందుకు జరుపుకుంటారంటే విలియం సీమన్స్ జయంతి సందర్భంగా నిర్వహిస్తారు. హీట్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఫర్నెన్సెస్, ఎనర్జీ సిస్టమ్స్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 24న ఈ రోజును గుర్తు చేసుకుంటారు. ఈరోజు థర్మల్ ఇంజనీరింగ్లో వచ్చిన కొత్త ఆవిష్కరణలు, ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, క్లీన్ పవర్ జనరేషన్ గురించి అవగాహన పెంచే రోజుగా కూడా భావిస్తారు. ఇప్పుడు ఒక ప్రశ్న. మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏదో తెలుసా? అది శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్. ఇది నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం దగ్గర ఉంది. ఇందులో 800 మెగావాట్ సామర్థ్యంతో ఉన్న 3 సూపర్ క్రిటికల్ యూనిట్స్ ఉన్నాయి. మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2400 మెగావాట్స్. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన థర్మల్ పవర్ స్టేషన్స్లో ఇది అత్యంత పెద్దది. మన రాష్ట్రంలోని ఇళ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో ఈ పవర్ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. అసలు ఒక థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఎలా తయారవుతుందంటే, ముందుగా కోళ్లు కాలుస్తారు, దాంతో ఎక్కువ హీట్ వస్తుంది. ఆ హీట్తో పెద్ద బాయిలర్లోని నీటిని వేడి చేసి స్టీమ్ తయారు చేస్తారు. ఆ స్టీమ్ చాలా వేగంగా టర్బైన్ను తిప్పుతుంది. టర్బైన్కు కలిపి ఉండే జనరేటర్ తిరగడంతో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. తరువాత ఆ స్టీమ్ మళ్ళీ నీరుగా మారి తిరిగి బాయిలర్లోకి వెళ్తుంది. ఈ మొత్తం ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అంటే కోల్ నుంచి హీట్, హీట్ నుంచి స్టీమ్, స్టీమ్ నుంచి టర్బైన్, టర్బైన్ నుంచి ఎలక్ట్రిసిటీ. ఇదే థర్మల్ పవర్ జనరేషన్కి బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇండియా గురించి చూద్దాం. మన దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ వింధ్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. దీని సామర్థ్యం 4760 మెగావాట్స్. ఇది NTPC నిర్వహిస్తున్న దేశంలోని అతిపెద్ద థర్మల్ పవర్ స్టేషన్. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏది అంటే టోక్వెటో పవర్ స్టేషన్, చైనాలో ఉంది. దీని విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 6720 మెగావాట్స్. ప్రపంచంలోనే అతిపెద్ద కోల్ బేస్డ్ థర్మల్ పవర్ స్టేషన్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పుడు థర్మల్ ఇంజనీర్ కావాలంటే ముందుగా మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం అత్యంత ఉపయోగకరం. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి కూడా ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. బీటెక్ తర్వాత ఎంటెక్ ఇన్ థర్మల్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్ లేదా ఎనర్జీ సిస్టమ్స్ వంటి కోర్సులు చేస్తే మరింత మంచి కెరీర్ ఆపర్చునిటీస్ వస్తాయి. గవర్నమెంట్ సెక్టర్లో పనిచేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గేట్ ఎగ్జామ్ ద్వారా NTPC, BHEL, NLC ఇండియా, NHPC, HPCL వంటి ప్రముఖ పబ్లిక్ సెక్టర్స్ కంపెనీస్లో ఉద్యోగాలు పొందొచ్చు. అలాగే స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, ఏపీ జెన్కో, ట్రాన్స్కో, RRB, SSC JEE, UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

ఇన్స్ వంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ద్వారా కూడా థర్మల్ మరియు పవర్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం, ప్రస్తుతం ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నా ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తిలో థర్మల్ పవర్ కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. అయితే కాలుష్యాన్ని తగ్గించేందుకు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, అల్ట్రా సూపర్ క్రిటికల్ బాయిలర్స్, కార్బన్ క్యాప్చర్ సిస్టమ్స్ వంటి ఆధునిక టెక్నాలజీలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అంటే భవిష్యత్తులో థర్మల్ ఇంజనీరింగ్ మరింత పర్యావరణ హితంగా మారబోతుంది. మొత్తానికి థర్మల్ ఇంజనీరింగ్ వల్లే మనకు ప్రతిరోజు అవసరమైన విద్యుత్ అందుతోంది. ఈ రంగంపై ఆసక్తి ఉన్న యువతకు ఇందులో మంచి కెరీర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. కొత్త విషయాలను తెలుసుకుంటూ మన లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతాం. ఇప్పుడు రెడీ సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో కునాల్ గంజన్వాలా, శ్రేయా ఘోషల్ పాడిన పాట మీకోసం.

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు జాబ్, కాలేజ్, ఇంటి పనులు, ఫ్యూచర్ ఇలా ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుంటాం. కానీ ఈరోజు కొద్దిసేపైనా ప్రశాంతంగా ఉన్నానా, నా హెల్త్ గురించి నేను ఆలోచించానా అని మనల్ని మనం ఎన్నిసార్లు అడుగుతాం? నిజం చెప్పాలంటే చాలా తక్కువ కదా. అందుకే మనల్ని మనం చూసుకోవాలని గుర్తు చేసే ప్రత్యేకమైన రోజే ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డే. ఈ రోజును ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ ప్రారంభించింది. జూలై 24వ తేదీని ఎంచుకోవడానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. 24/7 అంటే రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు. అంటే సెల్ఫ్ కేర్ అనేది ఒక్కరోజు చేసే పని కాదు, ప్రతిరోజు పాటించాల్సిన మంచి అలవాటు అని ఈ తేదీ ద్వారా గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ సెల్ఫ్ కేర్ డే థీమ్ ఏంటంటే యువర్ మెంటల్ హెల్త్ మ్యాటర్స్. అంటే ఫిజికల్ హెల్త్ ఎంత ముఖ్యమో మెంటల్ హెల్త్ కూడా అంతే ముఖ్యమని గుర్తు చేస్తోంది. అసలు సెల్ఫ్ కేర్ అంటే ఏమిటి? చాలామంది సెల్ఫ్ కేర్ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం, స్పాకి వెళ్ళటం లేదా లగ్జరీ లైఫ్ అనిపిస్తుంది. కానీ నిజానికి సెల్ఫ్ కేర్ అంటే మన శరీరాన్ని, మన మనస్సును, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే సెల్ఫ్ కేర్. ఈ రోజుల్లో బిజీ లైఫ్ వల్ల చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు, టైంకి భోజనం చేయడం లేదు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. కానీ మన బాడీకి అవసరమైన న్యూట్రిషన్ అందకపోతే అలసట, బలహీనత, అనారోగ్య సమస్యలు రావచ్చు. అందుకే టైంకి భోజనం చేయడం, ఎక్కువగా వాటర్ తాగడం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా సెల్ఫ్ కేర్లో ముఖ్యమైన భాగం. అలాగే ఎక్సర్సైజ్ కూడా చాలా అవసరం. రోజుకు అరగంట వాకింగ్ చేసినా, సైక్లింగ్ చేసినా, యోగా చేసినా లేదా ఇంట్లోనే కొద్దిసేపు స్ట్రెచింగ్ చేసినా సరిపోతుంది. మన బాడీ, మన మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. కానీ సెల్ఫ్ కేర్ అంటే కేవలం ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ కూడా అంతే ముఖ్యం. బయటకు నవ్వుతూ కనిపించే ప్రతి వ్యక్తి సంతోషంగానే ఉంటాడని కాదు. కొందరు స్టడీస్ ప్రెషర్తో, ఇంకొందరు జాబ్ ప్రెషర్తో, మరికొందరు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో లోపల చాలా స్ట్రెస్ని క్యారీ చేస్తుంటారు. అందుకే స్ట్రెస్ని మనతోనే పెట్టుకోకుండా నమ్మకమైన వారితో మాట్లాడటం, అవసరమైతే హెల్ప్ తీసుకోవడం కూడా సెల్ఫ్ కేర్లో భాగమే. ఈరోజు చాలామంది యూత్ కెరీర్ కోసం చాలా కష్టపడుతున్నారు. అది చాలా మంచి విషయం. కానీ జాబ్, టార్గెట్స్, డెడ్లైన్స్ కోసం పరిగెడుతూ తమ కోసం టైం ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు. ఉదయం నుంచి ల్యాప్టాప్ ముందు కూర్చోవడం, ఫోన్నే చూస్తూ ఉండిపోవడం, రెస్ట్ తీసుకోకపోవడం ఇవన్నీ కొంతకాలానికి స్ట్రెస్కి కారణమవుతాయి. కెరీర్ ముఖ్యం, కానీ కెరీర్ని ఎంజాయ్ చేయాలంటే ముందుగా హెల్త్ బాగుండాలి. అందుకే ప్రతిరోజు కొద్దిసేపు మన కోసం టైం కేటాయించాలి. కొందరికి సాంగ్స్ వినడం ఇష్టం, కొందరికి ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఇంకొందరికి బుక్స్ చదవడం, గార్డెనింగ్, కుకింగ్, ఫోటోగ్రఫీ లేదా నేచర్లో వాకింగ్ చేయడం ఇష్టం. మనకు ఆనందాన్ని ఇచ్చే పని ఏదైనా ఉంటే దానికి కూడా కొంత సమయం ఇవ్వాలి. అదే మన మైండ్ని రిఫ్రెష్ చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం డిజిటల్ సెల్ఫ్ కేర్. ఈ రోజుల్లో చాలామంది ఉదయం లేచిన వెంటనే ఫోన్ను చూస్తున్నారు, పడుకునే వరకు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. మధ్య మధ్యలో ఫోన్కి, మన మైండ్కి కూడా బ్రేక్ ఇవ్వాలి. సెల్ఫ్ కేర్లో ఫ్యామిలీ కూడా ఒక ముఖ్యమైన భాగం. రోజంతా ఎంత బిజీగా ఉన్నా పేరెంట్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్తో లేదా ఫ్రెండ్స్తో కొద్దిసేపు మాట్లాడితే కూడా మనసు తేలికగా అనిపిస్తుంది. కలిసి భోజనం చేయడం, నవ్వుకోవడం, చిన్న కన్వర్జేషన్ ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్కి చాలా మంచివి. అండ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది లేట్ నైట్ వరకు ఫోన్ ఉపయోగిస్తూ నిద్రను తగ్గించుకుంటారు. కానీ సరిపడా నిద్ర లేకపోతే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలాగే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా ఇగ్నోర్ చేయకూడదు. అవసరమైతే డాక్టర్ని కలవడం, మెడిసిన్స్ని సరిగ్గా వాడడం, రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం, పర్సనల్ హైజీన్ పాటించడం ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్లో భాగమే. చిన్న చిన్న మంచి అలవాట్లు భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకొస్తాయి. కాబట్టి ఈరోజు నుంచే మన కోసం కూడా కొంత సమయం కేటాయిద్దాం. ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ముందుకు సాగుతాం. ఇప్పుడు హ్యాపీ డేస్ చిత్రం నుంచి ఒక చక్కని పాటను విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరింతవరకు విన్న ఈ విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువన్నవి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకీ ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. వార్తల వివరాలు. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో ఈరోజు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సంతతి భారం కాదు సంపద అనేలా తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఉన్నత విద్య అభ్యసించే వరకు ప్రభుత్వమే అండగా నిలిచేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్ల రూపాయలు జమ చేసినట్టు వివరించారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంతో విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: నేను 4వ మెగా పీటీఎం కు వస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్ గా తయారయ్యా. 4 సార్లు వస్తే ఒకప్పుడు నాకే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి, తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం.

0: ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లికి వందనం లక్ష్యం కేవలం ఆర్థిక సహాయమే కాదని, తల్లిని గురువును గౌరవించాలనే సదుద్దేశం ఇందులో దాగి ఉందని లోకేష్ తెలియజేస్తూ,
1: 43,000 పాఠశాలల్లో లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించడానికి ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఈ ప్రయాణం కేవలం ఒక లోకేష్ వల్లే సాధ్యం కాదు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ముగ్గురు అనుసంధానం అవుతేనే నేను ఏ మార్పు అయితే ప్రభుత్వ పాఠశాలలో సాధించాలనుకున్నానో అది నేను చేయగలుగుతాను.
0: దేశంలో పోస్టల్ శాఖను 5,500 కోట్ల రూపాయల వ్యయంతో ఐటీ 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర కమ్యూనికేషన్, గ్రామీణాభివృద్ది శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో ఆధునిక మౌలిక సదుపాయాలతో రూపొందించిన కొత్తపేట, చంద్రమౌళినగర్ సబ్ పోస్టాఫీసులను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 3,000 పోస్టాఫీసులను ఇదే తరహాలో ఆధునీకరించమన్నారని తెలిపారు. 150 సంవత్సరాల పురాతనమైన పోస్టల్ వ్యవస్థను గడిచిన 2 ఏళ్లలో సమూలంగా మార్చామని తెలిపారు. అలాగే సిబ్బంది ఆలోచన సరళిని కూడా మారుస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. పోస్టల్ సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగులను నియంత్రించేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులను చిత్తూరు జిల్లాలోని పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి ఈరోజు తరలించారు. ఈ సందర్భంగా మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కే పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్నారు. జిల్లాలోని పరిసర ప్రాంతాలలో అడవి ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు కుంకీ ఏనుగులు ఎంతో ఉపయోగపడనున్నాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలతో రాష్ట ప్రభుత్వం శాస్త్రీయ మానవీయ విధానాలతో చేపడుతున్న చర్యల్లో భాగంగా కుంకీలను తరలిస్తున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పేటేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి తమ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎంఈజీపీ వంటి పథకాలను మహిళలు మరింతగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని ఆధునీకరించి పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ సిటీ డిపోలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ బస్సు సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేకంగా 20 ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలు అందిస్తున్నామని రాంప్రసాద్ రెడ్డి పేర్కొంటూ,
1: వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులు తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పీఎంఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1,050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ తీసుకొస్తామని చెప్పామో అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి 1,050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం.
0: ఎల్ నినో ప్రభావంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణానదిలో నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయని రాష్ట నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కృష్ణానదిలో ప్రస్తుత నీటి లభ్యత, కృష్ణా డెల్టాకు సాగు తాగునీటి సరఫరాపై ఆ శాఖ అధికారులతో కలిసి విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్లో ఆయన ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో సాధారణం కంటే 51%, కృష్ణా డెల్టా పరిధిలో 49% వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో సుమారు 50 TMC, తుంగభద్రలో మరో 70 TMC కుషన్ ఉండడంతో అవి నిండితేనే శ్రీశైలానికి నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కూడా కుషన్ నింపిన తరువాతే దిగువ ప్రాంతాలకు నీటి విడుదల సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా RMC కాల్వకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ గోదావరి నదిలో ప్రవాహాలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. అందువల్ల కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని NTR జిల్లా ఈగల్ SP స్వరూపరాణి ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆమె భరోసా ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెబాటలో భాగంగా ఈరోజు నిర్వహించిన ఈగల్ రచ్చబండ కార్యక్రమంలో ఆమె ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలో పోస్టల్ శాఖను IT 2.0 సాంకేతికతతో ఆధునీకరించామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పంటలను కాపాడేందుకు కుంకి ఏనుగులు తరలించామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन अद्य प्रश्नपत्र गोप्यता भंग अथ परीक्षा कदाचार प्रकरणानां द्रुत न्यायालयानां संस्थापनाय कठोर दण्डस्य विधानाय च एकस्य प्रारूप विधेयकस्य स्वीकृतिः प्रदत्ता. केन्द्रीय मन्त्रिमण्डलेन बलारी गुंतकल रेल परियोजनायै अनुमोदितं 64.12 लाख कोटि परिमितं द्रव्यम्. अपरत्र अंगीकृता त्री रसायनोद्यान संवलित भव्य रसायन परियोजना. केंद्रीय मंत्री भी CJP प्रतिनिधि मंडलेन सह नवदिल्ल्यां संपादितं उपवेशनं. श्वस्तावत् पुनः प्रवर्तयिष्यते द्विपक्षीय वार्ताक्रमः. नीट प्रश्नपत्र गोप्यता भंग प्रकरणं समाश्रित्य संसदि अद्यापि अनुवृत्तः कोलाहलः. प्रतिपक्षस्य विरोधोद्घोषेण सोमवासर पर्यन्तं अपवारितं संसदः कार्यजातम्. पाकिस्तानावृत जम्मू कश्मीर क्षेत्रे जायमानस्य अत्याचारस्य अथ मानवाधिकार हननस्य संयुक्त राष्ट्र संघेन कृताम् उपेक्षामादाय भारतेन प्रकटीकृतः तीव्रः खेदः. अपि च विश्व कनिष्ठ स्क्वैश प्रतियोगितायां भारतस्य क्रीडिका अनाहत सिंहः प्रागुपान्त्य चक्रं विजित्य उपान्त्य चक्रं प्राविशत्. अथ वार्ताः विशदीकृत्य. केन्द्रीय मन्त्रिमण्डलेन अद्य प्रश्नपत्र गोप्यता भंग अथ परीक्षा कदाचार प्रकरणानां द्रुत न्यायालयानां संस्थापनाय सहैव कठोर दण्डस्य विधानाय एकस्य प्रारूप विधेयकस्य स्वीकृतिः प्रदत्ता. संसदि प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः अध्यक्षतायां सम्पन्ने मन्त्रिमण्डलीयोपवेशने अस्य प्रारूप विधेयकस्य अनुमोदनं कृतम्. केन्द्रीय मन्त्रिमण्डल आर्थिक कार्य समित्या कर्नाटकांध्रप्रदेश राज्ययोः मध्ये स्थितस्य बल्लारी गुंतकल रेल

0: यत् अन्येषु देशेषु एतादृशानां घटनाक्रमाणां संयुक्तराष्ट्रसङ्घेन तीव्रनिन्दा क्रियते, परञ्च पाकिस्ताने जायमानेषु एतादृशेषु कृत्येषु अवधानं नैव प्रदीयते। सः शान्तिपूर्णविवादनिवारणतन्त्राणां सुदृढीकरणम् इति विषये आयोजिते सुरक्षापरिषदः मुक्तविवादकार्यक्रमे भाषमाणः आसीत्। अद्य सर्वोच्चन्यायालयः नीट यूजी प्रश्नपत्रगोप्यताभङ्गप्रकरणे केन्द्रीयप्रशासनं राष्ट्रियपरीक्षाभिकरणञ्च परीक्षापरिष्काराणाम् अनुष्ठानप्रगतिमालक्ष्य विशदशपथपत्रम् उपस्थापयितुं समादिदेश। पर्यावरणविदः सामाजिक कार्यकर्तुः च सोनम वाङ्चुक इत्याख्यस्य 26-दिनात्मकं सुदीर्घम् अनशनं ह्यः रात्रौ गुरुग्रामस्य एकस्मिन् निज चिकित्सालये विश्रान्तिमगात्। एतत् अनशनं जेपी नड्डा जितेन्द्र सिंहयोः गरिमामय उपस्थितौ सम्पन्नम्। वाङ्चुक वर्येण निगदितं यत् बहुविधानां पक्षाश्रयणाम् उपरि सुदीर्घ विचार विमर्शस्य अनन्तरमेव एषः निर्णयः गृहीतः। अद्य भारतस्य राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः भारत रोमानिया देशयोः मध्ये आर्थिक निवेश सम्बन्धानां विस्ताराय आह्वानम् अकरोत्। तया प्रोदीरितं यत् द्वयोः राष्ट्रयोः मध्ये गभीर वाणिज्यिक सहयोगाय अदूषिता अनन्ता च क्षमता विद्यते। विश्व कनिष्ठ स्क्वाश प्रतियोगितायां भारतस्य क्रीडिका अनाहत सिंहः मिस्र देशस्य हबीबा रिज्क इत्येताम् 11-7, 11-5, 6-11, 11-9 इत्यङ्कान्तरालेन पराभूय प्रागुपान्त्यचक्रं विजित्य उपान्त्यचक्रं प्राविशत्। विजयेनानेन अनाहत सिंहः अस्मिन् विश्वस्तरीय द्वन्द्वे अश्रान्तं द्वितीयवारम् उपान्त्यचक्रं प्राप्य प्रथम भारतीय क्रीडिकात्वेन इतिहासम् अरचयत्। सम्प्रति सा खलु स्वर्णपदकस्य शीर्षक विजयाय परिगणिता वर्तते। इति वार्ताः।
1: आकाशवाणी विजयवाड़ केंद्रम।
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి అవగాహన డాక్టర్ సిహెచ్ సాయి కిరణ్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా పాటలు మొదలైనవి ఉంటాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయస్త కార్యక్రమం. ఇందులో ఎల్నినో పరిస్థితుల్లో రైతులు పాటించవలసిన జాగ్రత్తల గురించి నాగులొప్పలపాడు మండలం ఓబన్నపాలెం రైతు శ్రీ కట్టా రామకృష్ణ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే మన రైతు మన ఐసిఏఆర్ గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పర్సనాలిటీస్ అవార్డ్స్ గురించి తెలుసుకుంటారు. 8:15 పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 అలాగే 11:05 అంటే రాత్రి ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 పాటకు వేలాయర వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం, రాత్రి 10:00 జానపద రంజని కార్యక్రమంలో ఆర్ల చంద్రాయుడు బృందం పాడిన జానపద గీతాలు,

అనంతరం అంటే 10:30 ఆపాతమధురాలు పాత సినిమా పాటలు, 11:00 ఇందులో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, స్తోత్రం, మంగళశాసనం ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎంఎస్ సుబ్బలక్ష్మి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కార్యసాధన గురించి శ్రీ జంధ్యాల జయశంకర బాబుజీ గారి వ్యాఖ్యానం. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో కొర్ర పంట సాగు వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం గురించి, అంటే ఆ దినోత్సవం సందర్భంగా ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం సందర్భంగా ఆ దినోత్సవం గురించి కొన్ని వివరాలు, అలాగే ఎల్లమ్మ కథానిక రచన శ్రీ మద్దిరాల శ్రీనివాసులు, ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా పాటలు మొదలైనవి ఉంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినిమా పాటల కార్యక్రమం, 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ ఎం మనోహర్, 8:35 అలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో నేరుగా మహిళా శ్రోతలు మాత్రమే కోరుకునేటువంటి సినిమా పాటల కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం మహిళా శ్రోతలకు ప్రత్యేకం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో న్యాయ సాక్షరత గురించి శ్రీమతి ఏ లలిత గారి ప్రసంగం, ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా పాట మొదలైనవి ఉంటాయి. రేపుదయం 10:00 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆరోగ్య సలహాలు. ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి అవగాహన డాక్టర్ సిహెచ్ సాయికిరణ్ రెడ్డి గారితో పరిచయం, ఇంకా ఈ కార్యక్రమంలో సినిమా పాటలు మొదలైనవి వింటారు. కార్యక్రమం వినే ముందుగా

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు క్యాన్సర్ వ్యాధి అవగాహన. డాక్టర్ సిహెచ్ సాయికిరణ్ రెడ్డి గారితో పరిచయం.

0: శ్రోతలకు నమస్కారం. మరి ఈరోజున క్యాన్సర్ పేరు చెప్తేనే ప్రాణాలు పోతాయన్న భయం అందరిలో ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ అంటే ఏమిటి, ఎలా వస్తుంది, మన లైఫ్ స్టైల్లో క్యాన్సర్ అవడానికి వచ్చే అవకాశాలు ఏంటి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మార్కాపూర్ జిల్లా కేంద్రమైన మార్కాపూర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ చాగంటి సాయి కిరణ్ రెడ్డి గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చేశారు. వారి ద్వారా ఈ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ముఖ్యంగా క్యాన్సర్ అంటే ఏమిటి, ఇది ఎలా వస్తుంది?
1: నమస్కారం. క్యాన్సర్ అంటే శరీరంలో కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరగడం వల్ల దాన్ని మనం యూజువల్గా క్యాన్సర్ అని అంటాము. అలానే రక్త కణాల్లో కూడా మనకి ఎటువంటి కణాలు కానీ కణజాలలో ఉండే బ్లడ్ వెసల్స్ బ్లడ్ సెల్స్ కానీ అసాధారణంగా పెరగడం వల్ల వచ్చేదాన్ని కూడా మనము క్యాన్సర్ అంటాం. దాన్ని ముఖ్యంగా ట్యూమర్ అని కూడా అంటారు. ట్యూమర్ అంటే బినైన్ ట్యూమర్స్, మాలిగ్నెంట్ ట్యూమర్స్ అని రెండు రకాలుగా విభజించబడుతుంది. బినైన్ అంటే ఒక

0: స్టేజ్కి వచ్చేసి వచ్చి ఆగిపోయే దాన్ని బినైన్ ట్యూమర్స్ అంటారు. మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే వేరే ఒక ఆర్గాన్ నుంచి వేరే ఆర్గాన్కి వెళ్ళేదాన్ని మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటారు. సో ఇది ఎలా ముఖ్యంగా ఎలా వస్తుంది అంటే శరీరంలో అన్ని భాగాలకు కూడా వ్యాపించి మెటాస్టాసిస్ అంట, అంటే అన్ని భాగాలకు వ్యాపించి మనకు ఇలా వస్తుంది. దాన్ని మనం ముఖ్యంగా మాలిగ్నెంట్ ట్యూమర్స్ అని అంటాం.
1: ప్రస్తుతము ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్ రకాలు ఏవైనా గుర్తించారా?
0: ముఖ్యంగా లేడీస్లో రొమ్ము క్యాన్సర్స్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్, అండాశయ క్యాన్సర్స్ అనేది ముఖ్యంగా లేడీస్లో ఎక్కువగా మనం గుర్తించాము. ఇంకోటి మగవాళ్ళల్లో నోటి క్యాన్సర్ ఒకటి, ఊపిరితిత్తుల క్యాన్సరు, ప్రోస్టేటు క్యాన్సర్స్, ఇంకోటి పెద్దపెరుగు క్యాన్సర్స్ కూడా మనం ఎక్కువగా మగవాళ్ళలో ఎక్కువగా గుర్తిస్తున్నాం. అందులో కూడా మగవాళ్ళలో నోటి క్యాన్సర్ అనేది ముఖ్యంగా చాలామందికి, ఒక 10 మందిలో 2-3 ఖచ్చితంగా వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యమైనది నోటి క్యాన్సర్స్.
1: ఓకే, అసలు ఈ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏమంటారు?
0: కారణాలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా పొగ తాగడం వల్ల, మద్యం తాగడం వల్ల, ఇంకొకటి అనారోగ్యమైన ఆహారం తినడం వల్ల, ఇంకొకటి అధిక బరువు ఉండడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల, ముఖ్యంగా వీటి వల్ల ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. దాంతోపాటు కొన్ని వైరస్ వల్ల, ఇంకోటి రేడియేషన్స్ వల్ల కూడా మనకి ఎక్కువగా క్యాన్సర్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకోటి స్మోకింగ్ వల్ల కానీ, ఎక్కడైనా ఇండస్ట్రీస్లో కానీ వదిలే పొగ వల్ల కానీ మనకి ఎక్కువగా, అదే ఎక్కువ పీల్చుకుని ఉండడం వల్ల కూడా ఎక్కువ లంగ్ క్యాన్సర్స్ వచ్చే సమస్య అయితే ఎక్కువగా ఉంటుంది.
1: అది అపోహ నిజమో తెలియదు కానీ కుటుంబంలో క్యాన్సర్ ఎవరికైనా ఒకరికి ఉంటే అది వంశపారంపర్యంగా వస్తుందంటారు, అది ఎంతవరకు నిజం అది?
0: అవును, కొన్ని క్యాన్సర్స్ కుటుంబ చరిత్ర వల్ల ప్రమాదం పెరగవచ్చు సార్. దాంతోపాటు కుటుంబంలో ఎవరికైనా ఒక క్యాన్సర్స్ ఉందని ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా టెస్ట్ చేసుకోవడం ముఖ్యం. ఒక పేరెంట్స్కి కానీ, వాళ్ళ అమ్మ నాన్నకి కానీ ఎవరికైనా క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్స్ కానీ, గర్భాశయ క్యాన్సర్స్ కానీ ఎవరికైనా ఉన్నాయి అంటే వాళ్ళ పిల్లలకి, అంటే వాళ్ళను పుట్టే ఆడ పిల్లలకి ఎక్కువగా చెక్ చేయించుకోవడం, ముందుగానే దాన్ని స్క్రీనింగ్ చేయించుకోవడం చేస్తే మనకు ముందుగానే నివారించవచ్చు. మొత్తానికైతే కుటుంబంలో ఎవరికైనా ఉన్నా కూడా పిల్లలకు వచ్చే ఛాన్సెస్ కూడా 50% ఉంటుంది.
1: అంటే వంశపారంపర్యంగా ఉండే అవకాశం ఉంటుంది,
0: అవకాశం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని క్యాన్సర్స్ అలా ఉండవు, కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఖచ్చితంగా అయితే సంక్రమిస్తాయి.
1: ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకోవాలంటే ఎలాంటి లక్షణాల ద్వారా మనం గుర్తుపట్టే అవకాశం ఉంటుంది?
0: ఎక్కువగా తెలియకుండానే బరువు తగ్గిపోవడము, ఒకేసారిగా 70 కేజీలు అతను 60 కేజీలకు రావటము, నెల 2 నెలల్లో 10 కేజీల దాకా బరువు తగ్గిపోవటము, ఎక్కడైనా నోటి గొంతు దగ్గర కానీ, ఎక్కడైనా గడ్డల రూపాన మనకు అనిపించినప్పుడు కానీ అది చూసుకోవటము, మింగడంలో ఇబ్బంది కలిగించడం కానీ, అసాధారణ రక్త ప్రసావం అవ్వడం కానీ, ఎక్కువగా బ్లీడింగ్, లేడీస్కి అయితే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ, నోటి పుండ్లు 3 నెలలు కానీ తగ్గకపోవడం కానీ, ఎక్కువ రోజుల పాటు దగ్గు తగ్గకపోయినా కానీ, 2 నెలలు కానీ దగ్గు తగ్గకపోయినా కానీ, అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి క్యాన్సర్ ఉన్న లక్షణాలకి ఇలాంటివన్నీ వస్తుంటాయి సార్.
1: సో ఇలాంటి మార్పులు శరీరంలో వచ్చినట్లయితే మనం వెంటనే
0: మనము స్క్రీనింగ్ కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు చేయించుకొని నిర్ధారణ చేసుకోవచ్చు.
1: సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఏ వయసు నుంచి చేయించుకోవాలి సాధారణంగా?
0: స్క్రీనింగ్ టెస్ట్ అనేది వయసుతో సంబంధం లేదండి. ఇప్పుడు సపోజ్ ఒక రొమ్ములో క్యాన్సర్ గడ్డలు కానీ వంశపరపరంగా వస్తుంది అన్న వాళ్ళకి 30 సంవత్సరాల లోపలనే, ఈవెన్ 20 ఇయర్స్ లోపలనే మ్యామోగ్రఫీ చేయించుకోవడం కానీ, పెద్ద పేగు కానీ సంబంధించిన క్యాన్సర్స్ కానీ ఒక 40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరు కొలోనోస్కోపీ అనే టెస్ట్ ఉంటుంది, అది చేయించుకోవడం కానీ, అలా చేయించుకుంటా ఉంటే ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా చేయించుకోవడం అనేది, ఏదైనా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం చాలా ముఖ్యం. పరీక్షల్లో నిర్ధారణ కొన్ని తక్కువ స్టేజ్లోనే మనం నిర్ధారించి చేసుకోవచ్చు.
1: ఓకే, చాలామంది అనేది ఏంటంటే సిగరెట్ కానీ బీడి కానీ పొగాకు కానీ తాగితే హార్ట్ స్ట్రోక్ వస్తుందంటారు, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందా?
0: లంగ్ క్యాన్సర్స్ కానీ నోటి క్యాన్సర్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సార్. ముఖ్యంగా నోటి క్యాన్సర్స్ నాలుక మీద కానీ, గొంతులో కానీ అలాంటి క్యాన్సర్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ, లంగ్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి బ్లాడర్ క్యాన్సర్స్ అంటే పాసజ్ యూరిన్ బ్లాడర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ.
1: ఓకే, సో అలాగే మరి మద్యం సేవించడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఉంటుంది సార్, మద్యం సేవించడం వల్ల వచ్చే క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువగానే వస్తాయి. లివర్ క్యాన్సర్స్ మీద కానీ, అది కూడా నోటికి, యూజువల్గా నోటి క్యాన్సర్స్ కానీ అన్నవాయుకు మీద కానీ ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ.
1: ఓకే, ఇప్పుడు

0: మనం తినే ఫుడ్ అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చరు, చైనీస్ ఫుడ్ ఇలాంటి రకరకాల మార్కెట్లు ఉంటుంది. ఇలాంటి ఆహారం తినటం వల్ల, జీవనశైలి వల్ల మనం ఏమైనా క్యాన్సర్ను రాకుండా తప్పించుకోవచ్చా? ఎలాంటి లైఫ్ స్టైల్ మనం ఫుడ్ స్టైల్ మార్చాలంటారు?
1: ముఖ్యంగా ఈ బయట ఫుడ్ తినడం, లైఫ్ స్టైల్స్ కానీ, బర్గర్స్ కానీ, హోటల్స్లో ఫుడ్ ఎక్కువగా కారంతోటి కానీ, మసాలాలతోటి కానీ, వాడు యాడ్ చేసే ఫ్లేవర్స్ తోటి కానీ, కలర్స్తో కానీ ఎక్కువగా మనకి నోటి క్యాన్సర్ కానీ, అన్నవాహిక కానీ, కడుపులో ఉండే క్యాన్సర్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువగా పండ్లు ఇవి కాకుండా ఇంట్లో చేసుకునే వాళ్ళు సొంతంగా తయారు చేసుకునేది కానీ చేసుకుంటే కొంచెం మనం ఎక్కువగా క్లీనింగ్ పద్ధతులు ఎక్కువగా చేస్తుంటాం. దాని మీద కెమికల్స్ ఉన్నా కూడా, ఏదైనా పండ్ల మీద కానీ ఆకుకూరల మీద కానీ కెమికల్స్ ఉన్నా కూడా మనం దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని వాడుకోవడం వల్ల మన క్యాన్సర్స్ అనేది క్యాన్సర్స్ అనేది తగ్గించుకోవచ్చు,
0: ఓకే.
1: వచ్చే కొన్ని క్యాన్సర్స్ తగ్గించుకోవచ్చు.
0: సో ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్ధతులు ఏంటంటారు?
1: మనకి ముఖ్యంగా ఏ క్యాన్సర్ని బట్టి, ఏ ఆర్గాన్ బట్టి, ఏ ముఖ్యంగా బాడీలో ఏ దగ్గర ఎక్కడ వస్తుంది అనేది దాన్ని బట్టి మరి ఇది నిర్ధారణ అవుతుంది. లైక్ కొన్ని క్యాన్సర్స్కి, నోటి క్యాన్సర్స్కి అయితే రేడియేషన్ ఒకటి ఉంటుంది. సో రేడియేషన్ ఇచ్చిన వెంబడే మనకి ఆ క్యాన్సర్కి ఆ రేడియేషన్ వల్ల తొందరగా తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకోటి సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఇమ్యూనోథెరపీస్ అని, బ్రాకీథెరపీస్ అని, హార్మోన్ థెరపీస్ అని చాలా రకాలుగా మనకి ఇమ్యూన్ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని బాగా పెంచి ఆ క్యాన్సర్ మీద ప్రభావం చూపించి తగ్గించే ఛాన్సెస్ చాలా ఎక్కువ వచ్చాయి.
0: ఇంకోటి, ప్రజల్లో ఒక అపోహ ఉంది, క్యాన్సర్ వస్తే లైఫ్ క్యాన్సిల్ అయిపోతుంది అంటారు, అది ఎంతవరకు నిజం?
1: అంటే ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్లో కానీ మనం క్యాన్సర్స్ ఏదైనా డిటెక్ట్ చేసాము అనుకుంటే దాన్ని క్యూర్ చేసేయచ్చు. అన్ని రకాల క్యాన్సర్స్కి మనకి ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో కూడా మన క్యూర్ అనేది ఉంటుంది. సో అది ఏదైనా మనం నిర్లక్ష్యం కానీ ఆలస్యం చేసామనుకోండి, ఖచ్చితంగా థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో వెళ్ళిన తర్వాత ఆబ్వియస్గా మనకి క్యాన్సర్స్ అనేది దాని చనిపోయే స్టేజ్ అనేది కొంచెం దగ్గర వస్తుంది.
0: మనము క్యాన్సర్ను ఏ దశలో గుర్తిస్తే తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటారు?
1: ముఖ్యంగా ఫస్ట్ స్టేజ్లోని యూజువల్గా ప్రతి ఒక్కరూ ఒక 40 సంవత్సరాలు కానీ, 30 సంవత్సరాలు కానీ, ఇయర్లీ వన్స్ కానీ, ట్వైస్ కానీ కొన్ని నిర్ధారణ పరీక్షలు ఉంటాయి, కొన్ని మామూలు జనరల్ టెస్టింగ్స్ అనేవి ఉంటాయి. సో ఆ టెస్టింగ్ చేసుకొని మనకి ఎప్పుడైనా వచ్చింది అని ఒక తెలిసింది ఉందనుకోండి, స్టేజ్ వన్లోనే మనం ఏదైనా నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి కీమోథెరపీస్ కానీ, రేడియేషన్ కానీ ఇచ్చిన తర్వాత వెంబడే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సార్. టోటల్ 100% క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టేజ్ ఎటువంటి ప్రమాదమైన క్యాన్సర్ అయినా, రక్తంలో క్యాన్సర్ అయినా, స్టేజ్ వన్లో మనం ఏదైనా తొందరగా నిర్ధారించుకొని చూపించుకోగలిగితే ఏ క్యాన్సర్ అని తగ్గిపోయే ఛాన్సెస్.
0: సో త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తగ్గుతుంది,
1: తగ్గిపోతుంది.
0: సో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఆహార అలవాట్లు ఎలా ఉండాలంటారు?
1: ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాటి వల్ల వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా కామన్గా ఉంటాయి. జుట్టు ఊడిపోవటము, నీరసంగా ఉండటము, అప్పుడప్పుడు ఆకలి అవ్వకపోవటము, ఇవన్నీ అధిగమించి దాని తగ్గట్టు పండ్లు కానీ, వాటర్ కానీ ఎక్కువ తీసుకోవటము, ఆకుకూరలు కానీ ఎక్కువ వాడుతూ ఉంటే మనకు ఆ నీరసం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఇమ్యూన్ బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.
0: ఓకే. అవసరం ఒక్కసారిగా క్యాన్సర్ వచ్చిందని డాక్టర్ చెప్పగానే వచ్చిన వ్యక్తితో పాటు ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ వణికిపోతారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లకు మానసిక ధైర్యం ఎలా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలంటారు వాళ్ళు?
1: పెంచుకోవడం అంటే మనకి ఎక్కువగా మన బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తే ప్రతిదానికి, ఏ క్యాన్సర్కైనా ఒక ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది మనం తెలుసుకొని మన బంధువుల ద్వారా నుంచి కానీ, మన పేరెంట్స్ నుంచి కానీ, మన స్నేహితుల నుంచి కానీ ప్రోత్సాహం అందుతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు.
0: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: పెంచుకుంటే సరిపోతుంది. సో ప్రతి క్యాన్సర్కి ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మన సర్వైవల్ రేట్ని ఆ క్యాన్సర్ని బట్టి మనం ఎంత కష్టమైనా, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా దాన్ని అధిగమిస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు.
0: ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా క్యాన్సర్ గురించి ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి మీకు తెలిసి, వాటిలో నిజమెంత?
1: అపోహలు అంటే ఎక్కువ మందికి క్యాన్సర్ అనేది వేరే వాళ్ళకి సంక్రమిస్తుందా అనేది చాలా మందిలో డౌట్ ఉంది. ఒకరికి వచ్చింది అంటే వేరే మార్గాల ద్వారా తుమ్మడం కానీ, తగ్గడం వల్ల, వాళ్ళ ఫుడ్ ప్లేట్లలో వాడడం వల్ల వస్తుందని చాలామంది అడిగే క్వశ్చన్స్ ఇవే. కానీ క్యాన్సర్ అనేది ఎవరికి ట్రాన్స్మిట్ అనేది అవ్వదు, అంటే పక్కన వాళ్ళకి ఏ విధంగా కూడా రాదు.

0: సో జన్యుపరంగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి జన్యుపరంగా రావటమే తప్పితే సో వేరే వాళ్ళకి అనేది సంక్రమించదు.
1: సో
0: సో
1: యాంటీబయాటిక్ కాదు.
0: యాంటీబయాటిక్ అయితే కాదు. సో క్యాన్సర్ అనేది యాంటీబయాటిక్ అనేది కాదు.
1: గవర్నమెంట్ హాస్పిటల్స్లో క్యాన్సర్ చికిత్స పరీక్షలు ఎలా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయంటారా?
0: గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని హాస్పిటల్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ధారణ చేసే పరీక్షలన్నీ మనము చేసుకోవచ్చు సార్. నిర్ధారణ చేసిన తర్వాత ఏ క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. కొంచెం ఈ ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ పథకాల వల్ల, ఆరోగ్యశ్రీ వల్ల మనకి దానివల్ల వచ్చే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. సో కొన్ని కొన్ని పథకాల వల్ల మనకి ఉచితంగా కూడా మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
1: ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా క్యాన్సర్పై ఇప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలకు సరైన అవగాహన లేదు. ఈ క్యాన్సర్పై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన పెంచడానికి ఏం చేస్తే బాగుంటుంది?
0: ఎక్కువగా క్యాంప్స్, ఎక్కువ మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, ప్రాథమిక చికిత్సా కేంద్రంలో నిర్ధారణ చేసుకోవడం, కొన్ని పరీక్షలు చేయించుకోవడం కానీ, ఫ్రీక్వెంట్గా మనకు సంవత్సరానికి ఒకసారి అయినా టెస్టులు చేయించుకొని ఏదన్నా

మొన్న చిత్రం కోసం కైలాస్ కేర్ సుజాత పాడినటువంటి పాట వింటారు. సంగీతం హర్రిస్ జయరాజ్, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవం ఆవిర్భావ దినోత్సవ 34వ వసంతాల సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు వయసు గల విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తుంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. వాట్సాప్ నెంబర్ మరొకసారి వినండి, 8332905037. చివరి తేదీ జూలై 26వ తేదీ. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. ఎక్కడ అంటే మా రేడియో కేంద్రంలోకి హాజరు కాగలరు. అంశం మరొకసారి వినండి, రేడియో ప్రాముఖ్యత. గమనిక విన్నారు.

వీడే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సునీత పాడినటువంటి పాట వింటారు. సంగీతం చక్రి, సాహిత్యం సాహితీ.

0: మీరింతవరకు సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణిచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమ పద్దతుల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. దోషుల విచారణకు త్వరితగతిన చేపట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లును వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి వార్తా విభాగ వర్గాలు తెలియజేస్తున్నాయి. పరీక్షాపత్రాల లీకేజీకి సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అనువైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని గత రాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రకటించారని శ్రోతలకు తెలుసు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సంబంధించిన బిల్లు తేవడంలో ఎటువంటి జాప్యం జరగబోదని ప్రధానమంత్రి తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ బిల్లుకు ఎటువంటి అవరోధాలు ఎదురు కాకూడదని ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం పలు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపై పార్లమెంట్లో జరిగే చర్చలను విపక్షాలు అడ్డుకుంటే దేశ యువత ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను మంత్రులు శ్రద్దగా విన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సంస్కరణలను సూచించిన సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందు ఉంచిందని మంత్రులు తెలియజేశారు. ప్రతినిధివర్గంతో ప్రభుత్వం రేపు మరొకసారి చర్చలు జరుపుతుందని నడ్డా వెల్లడించారు.
2: लगभग 2 घंटे चली सरकार की ओर से मैं और मेरे साथ बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई.
1: సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ తమ 3 డిమాండ్లలో ప్రభుత్వం 2 సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు.
3: डिमांड है 3, उनमें से 2 डिमांड कॉम्पेंसेशन और एफआईआर का विड्रॉल और सॉवरेन गारंटी, उनसे सरकार पॉजिटिव है.
1: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 264 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే బళ్ళారి గుంతకల్ సెక్షన్ 3, 4 రైల్వే లైన్లకు ఆమోదం తెలియజేసింది. దర్మిలా దేశంలో భారతీయ రైల్వే నెట్వర్క్ 46 కిలోమీటర్ల మేర పెరగనుంది. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ఈ నూతన ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య అనుసంధానం మెరుగవుతుందని, ప్రజలు

0: వస్తువులు సేవల రాకపోకలు సులభతరమవుతాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 99 గ్రామాల్లో నివసించే 7 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. దేశంలో 3 కెమికల్ ప్రాజెక్టు పార్కుల ఏర్పాటుకు సంబంధించి భవ్య రసాయన పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 3,030 కోట్ల రూపాయల కేటాయింపులు కలిగిన ఈ పథకం 2026-27 నుంచి 2030-31 మధ్య 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఒక్కో పార్కు ఏర్పాటు కోసం రాష్ట ప్రభుత్వాలు కనీసంగా 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్రం 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది.
1: ఆంధ్ర ఆర్ కర్ణాటక కు జోడనే వాలే బహుత్ ఏక్ ఇంపార్టెంట్ ఇకనామిక్ కారిడోర్ మే రైల్వే కి థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్ ఆర్ దూసరా హై కెమికల్ సెక్టర్ కో ఏక్ టోటలీ నయే తరీకే సే భారత్ మే డెవలప్ కర్నే కే లియే ఏక్ నయీ స్కీమ్ అప్రూవ్ హుయీ హై ఆర్ కెమికల్ భీ సెమీ కండక్టర్ కి తరహ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై ఇస్లియే బహుత్ ఇంపార్టెంట్ థా ఇస్ ఇండస్ట్రీ కే లియే ఏక్ నయే తరీకే సే సోచనా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత రొమేనియా దేశాలు పరస్పర ఆర్థిక సంబంధాలను పెట్టుబడులను మరింత పెంచుకోవాలని, వ్యాపార పరంగా గల విస్తృత అవకాశాలను వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. బుకారెస్ట్లో జరిగిన భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి, యూరోపియన్ యూనియన్తో బలమైన బంధాలే కాక వ్యూహాత్మకంగా రొమేనియా భారత్కు విలువైన భాగస్వామి అని, ఐరోపా మార్కెట్లకు రహదారి వంటిదని అన్నారు. ప్రతిపాదిత భారత్ ఈయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు మరింత బలపడి ఎంఎస్ఎంఈలు, అంకుర పరిశ్రమలు సహా అవకాశాలు విస్తృతమయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, క్రీడలకు సంబంధించి భారత్ రొమేనియాల మధ్య 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యక్షుడు నికు సోర్ డాన్ల మధ్య బుకారెస్ట్లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని, పలు సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల వల్ల రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. 2014-15లో 135 ప్రమాదాలు జరగ్గా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2 ప్రమాదాలకు ఈ సంఖ్య పరిమితమైందని వెల్లడించారు. భద్రత కోసం రైల్వేలు కేటాయించే మొత్తం 2013-14 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం 120,000 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పారు. మండలి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఇవే పరిస్థితులు ఇతర దేశాల్లో సంభవించినప్పుడు విమర్శించే ఐరాస పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించారు. డిబేట్ సందర్భంగా పాక్ జమ్మూకాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన హరీష్, తాను ఆక్రమించిన భూభాగంలోని ప్రజల హక్కులను పాక్ కాలరాస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికలపై అసత్య ప్రచారాలను మానుకుని తమ అంతర్గత సమస్యలపై పాక్ దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని రాయబారి హితవు పలికారు. భద్రతా మండలి సమావేశంలో పాక్ మరొకసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, తాజా పరిణామాలు ఆందోళన కలిగించే అంశాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సంఘర్షణ ప్రారంభమైన నాటి నుంచి భారత్ అమెరికా, ఇరాన్, ఇతర ప్రాంతీయ అంతర్జాతీయ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేస్తూ, అటు ఇరాన్తో ఇటు అమెరికాతో అన్ని స్థాయుల్లో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిందని తెలియజేశారు. ఐక్యరాజ్యసమితిలో ఈ విషయమై భారత్ ఆచితూచి వ్యవహరించిందని, పౌరుల భద్రత దృష్ట్యా యుద్దానికి చరమగీతం పాడాలని సంబంధిత దేశాలకు విజ్ఞప్తి చేసిందని లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి 2026 జూలై 26న కొమురువెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ ప్యాసింజర్ రైలు సేవలు తెలంగాణ రాజధాని ప్రాంతానికి తక్షణ ప్రాంతీయ అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ది పెంపొందడానికి కూడా సహాయపడతాయి. మధ్య మాడ్రిడ్ ప్రాంతంలో చెలరేగిన కార్ చిచ్చు వల్ల 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పెను కార్చిచ్చులకు దారితీయడం ఈ ఏడాదిలో వరుసగా ఇది రెండోసారి. దేశంలో వైద్య కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ప్రస్తుతం ఉన్న 387 కళాశాలల సంఖ్యను 844 పెంచుతున్నట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణచివేతల పట్ల ఐక్యరాజ్యసమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: కిసాన్ వాణి.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయస్థ కార్యక్రమంలో ఎల్ నినో పరిస్థితుల్లో రైతులు పాటించవలసిన జాగ్రత్తల గురించి నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెం రైతు శ్రీ కట్ట రామకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి వింటారు. కార్యక్రమంలో ముందుగా అంటే కార్యక్రమం వినే ముందు
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు, ఎల్నినో పరిస్థితుల్లో రైతులు పాటించవలసిన జాగ్రత్తల గురించి నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెం రైతు శ్రీ కట్టా రామకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.
3: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ్టి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులలో రైతులు పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెం రైతు శ్రీ కట్ట రామకృష్ణ గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం సార్. రామకృష్ణ గారు
4: నమస్కారం అండి.
3: సార్, ముఖ్యంగా ఈ సంవత్సరము మరి ఎల్నినో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని, వర్షాలు కూడా చాలా తక్కువ పడతాయని మనకు వాతావరణ శాఖ ద్వారా మనకు సమాచారం ఉంది.
4: అవునండి.
3: కాబట్టి మరి మీరు మంచి అంటే ఒక అభ్యుదయ రైతుగా మరి కొన్ని బెట్ట పరిస్థితులను కూడా తట్టుకునేటువంటి వంగడాలను కూడా సాగు చేయడం జరుగుతుంది.
4: అవునవును.
3: ఇందులో భాగంగానే మరి ఈ తీవ్రమైన ఈ ఎల్నినో పరిస్థితులలో

0: రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు వేసిన పంటను మనం కాపాడుకోవచ్చు, దిగుబడులు పెంచుకోవచ్చు అనే విషయాలు రైతు సోదరులకు తెలియజేద్దామండి. దీనికి సంబంధించి ఈ ఎల్లినో పరిస్థితులను తట్టుకోవడానికి రైతులు ముందుగా ఏమి చేయాలి, వాళ్ళకి ఏమి అవసరము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో తెలియజేయండి సార్.
1: నమస్కారం అండి. ఈ ఎల్నీనో అంటేనే మన రైతులందరికీ తెలుసు, ఇది వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు అస్థిరత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము తొలకరిలో వర్షాలు తక్కువగా ఉంటున్నాయి. గతంలో మనం ఈ ఎల్నీనో పరిస్థితుల్ని చూసుకున్నట్లయితే మనకి బాగా సెప్టెంబరు అక్టోబర్లో వర్షాలు కొంతమేర పడటం వలన రైతులు మనం కొంత మేర వ్యవసాయాన్ని సాగు చేసి లబ్ధి పొందాము. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు మరీ తీవ్రంగా ఉండటం వలన ఇప్పుడు మనకి తొలకరిలో వేసుకునే వరి వేసుకోవడానికి కూడా మన గవర్నమెంట్ వారు నీళ్ళు ఇవ్వని చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా మనం అప్రాల్ పంటల్లోకి వెళ్ళవలసి వస్తుంది. అసలు ఈ ఎల్నీనో పరిస్థితులు వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనము ఈ నీటి పారుదల పంటలు కాకుండా స్వల్పకాలిక పంటలను ఒకటి మనం ఎన్నుకోవాలి. అంటే ఈ అపరాలు లాంటి పంటలను ఎన్నుకున్నట్లయితే పెద్దగా నీటి అవసరం ఉండదు కాబట్టి, తక్కువ రోజుల్లో అయిపోతాయి కాబట్టి మనకి ఈ పంటలు ఉపయోగకరంగా ఉంటాయి. రెండవది, ఈ ఎల్నీనోని తట్టుకోవడానికి మనము ఈ నీటి కుంటలను గనక ప్రతి చేలో గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఒక ఎకరానికి 10 సెంట్లో ఒక కుంట తీసుకొని ఏర్పాటు చేసుకున్నట్లయితే, మన భూమిలోని నీళ్లు మొత్తం మన కుంటలో గనక స్టాక్ ఉన్నట్లయితే మనకి కొంత వాటర్ స్పెషాలిటీ ఉంటుంది, భూగర్భ జలాలు డెవలప్ అవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ముందు అసలు ఇలాంటి పరిస్థితులు ఎవరు ఇదివరకు గతంలో మన పెద్దల వ్యవసాయం చేసినప్పుడు ప్రతి ఎకరంలో కూడా ఒక 5-6 సెంట్లో నీటి కుంటలు ఉండేవి. రాను రాను మన యువత ముందుకు అంటే ఈ కొత్త తరం వచ్చే వాళ్ళకి ఈ ఉన్న నీటి కుంటలను కూడా బూట్ చేసి వాటిల్లో కూడా వ్యవసాయం చేయటం వలన ఈ నీటి కుంటలు అనేవి పూర్తిగా కనుమరుగైపోయినాయి. అలానే మనం ప్రతి ఎకరంలో ఒక 5 సెంట్లో కనుక నీటి కుంటలాగా ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఆ నీటిలో నీరు ఉన్నట్లయితే మనం ఇలాంటి ఎల్నీనో పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఎప్పుడో ఆ పడ్డ వర్షం పడ్డప్పుడు కూడా ఈ నీళ్ళను స్టాక్ పెట్టుకోవటం వలన ఆరు తడి పంటలు వేసుకోవడానికి కూడా ఉపయోగపడింది. ఈ ఎల్నీనో సమయంలో మనం ముందు ఒకటి స్వల్పకాలిక పంటలు వేసుకోవాలి, రెండు నీటి కొరతను పూర్తిగా తట్టుకునే చిరుధాన్య పంటలను కూడా కొంతమేర సాగు చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చిరుధాన్య పంటలకి పెద్ద నీటి అవసరం ఉండదు, బెట్ట పరిస్థితుల్లో కూడా పండుతాయి, రైతుకి ఎంతో కొంత ఆదాయం తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఈ చిరుధాన్యాల్లో కూడా కొంత అవగాహన పెరగడం వలన మార్కెట్లో కూడా కొంచెం రేట్లు పర్లేదు, ఒక రకంగా ఉంటున్నాయి. కొత్తగా వచ్చిన ఈ రకమైన కొత్త రకాల ఇత్తనాలన్నీ మంచి దిగుబడులు కూడా ఇస్తున్నాయి. అందువలన రైతులు కొంచెం పంట మార్చి ఈ చిరుధాన్యాలను బెట్టను తట్టుకునే ఈ చిరుధాన్యాలని మనం సాగు చేసుకోవాలి. ఇక అక్కడి నుంచి పోతే ఇప్పుడు వరి ఉంది, వరిలో వరి ఈ నాటు పద్ధతిని తీసేసి డైరెక్ట్గా విత్తనాలు ఎదబెట్టుకునే పద్ధతి ద్వారా అయినా అయితే మనం కొంత నీటిని ఆదా చేసుకొని మనం తక్కువ నీటితోటి వ్యవసాయం చేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళడానికి ఉంటుంది. రెండోది, కొన్ని పైర్లకి మనము ఈ కలుపు తీసి భూమిలో తేమ ఆరిపోకుండా మల్చింగ్ షీట్లు, ఇప్పుడు మిరప లాంటి మిరప వేయాలి, ఆ రైతుకు ఇలాంటి ఎల్నీనో పరిస్థితులు వచ్చినవి ఒకటి రెండు తడుల్లోనే అయిపోవాలి, భూమిలో ఉన్న తేమ ఆవిరైపోకూడదంటే అలాంటి పంటలకు ఈ మల్టింగ్ షీట్ అనేది ఒకటి తీసుకొని మనం గనక ఆ సాళ్ళ మధ్యలో గనక మల్టింగ్ షీట్ పరిచినట్లయితే ఈ తేమ అనేది ఆవిరయ్యి పైకి పోకుండా కొంతవరకు ఉంటుంది, రైతుకి ఉపయోగకరంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అక్కడి నుంచి పోతే ఈ రసాయన ఎరువులు తగ్గించి కొంచెం సేంద్రియ ఎరువులు, సేంద్రియ కార్బన్ శాతం పెంచుకునేటట్లు కనుక మనం చేసినట్లయితే ఈ బెట్ట పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువులు అంటే ఒకప్పుడు మనకి పశువులు ఎక్కువగా ఉండేవి, ఆ పశువుల నుంచి వచ్చే వ్యర్థాలను మనం తీసుకుపోయి చాలల్లో పెట్టుకొని చల్లుకొని ఉపయోగపడే, దానివల్ల దానిలో ఉన్న సూక్ష్మ పోషకాలన్నీ చేనుకు రావడం వలన ఎలాంటి లోపాలు లేకుండా మంచి పంటలు పండేవి. ఇప్పుడు ఈ రసాయన ఎరువులు వాడటం వలన, ఈ రసాయన ఎరువుల్లో మనం ఒకే రకమైన కాంప్లెక్స్ వేయటం వలన సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువైపోతున్నవి. దీనివల్ల ఏంటంటే పైరు తొందరగా బెట్ట కావటము, భూమి డ్రై అయిపోవటము, భూమిలో తేమ శాతం తొందరగా ఆవిరైపోవటము జరుగుతున్నది. ఇలాంటి రసాయన ఎరువులను తగ్గించి ఈ సేంద్రియ ఎరువులు, లేకపోతే ఇప్పుడు మనకి కొత్తగా జీవన ఎరువులు అని వచ్చినాయి, అజోస్పెర్లము, పాస్పో బ్యాక్టీరియా, రైబోజిన్ కల్చర్ లాంటి వాటిని ఒక తక్కువ పరిమాణంలో అంటే ఒక 200 కిలోల సేంద్రియ ఎరువు తీసుకొని ఆ ఫంగస్ మనకు దొరుకుతుంది ఇక్కడ అమరావతి ల్యాబుల్లో, మన వ్యవసాయ అధికారులు కూడా ఇస్తున్నారు, వాటిని తీసుకొచ్చి ఆ కల్చర్ను మనం

0: డెవలప్ చేసుకొని, ఆ సూక్ష్మజీవులను డెవలప్ చేసుకొని మనము ఒక ఎకరానికి వచ్చేసి 200 కేజీల పశువుల ఎరువు, ఆ రైబోజిన్ కల్చర్ అయితే ఒక 2 కిలోలు, ఫాస్ఫో బ్యాక్టీరియం అలాంటివి తీసుకొచ్చి కలుపుకొని వాటిని డెవలప్ చేసుకున్నట్లయితే మనకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనకి సూక్ష్మ పోషకాలు డెవలప్ అవుతాయి నేలలో. ఈ రైబోజిన్ కల్చర్ వేయటం వలన నత్రజని, ఫాస్ఫో బ్యాక్టీరియం వేయటం వలన భాస్వరము, వ్యామ్ లాంటివి వేయటం వలన పొటాషు, మైక్రోన్యూట్రియన్స్ అన్నీ డెవలప్ అయిపోయి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఇకపోతే ఈ జీవన ఎరువులు గురించి రైతులకి ఇంకా అవగాహన రావాల్సిన అవసరం ఉన్నది. ఈ అవగాహన అనేది ఇంకా మన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు చెప్తానే ఉన్నారు. అభ్యుదయ రైతులు వాడుతున్నారు కాబట్టి ఈ జీవన ఎరువులు కూడా ఒక సేంద్రియ ఎరువుకు ప్రత్యామ్నాయంగా భూమిలోని ఒక తాపాన్ని, వేడిని తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటుందండి. ఇలాంటి పద్ధతులు నేను చెప్పిన ఈ 4-5 పద్ధతుల్లో కొంతవరకు మనం ఎల్నినో తట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. రైతులు, మేము గతంలో మిరపేసాము, మిరపేస్తామంటే ఇవాళ నీళ్లు లేవు కాబట్టి మనం కొంత పొలాన్నైనా చిరుధాన్యాలకు మార్చుకొని అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం గడ్డెక్కుతాము. వర్షాలు సకాలంగా ఉండి, నీళ్లు సకాలంగా ఉన్నప్పుడు మనం వాణిజ్య పైర్లు వేసుకొని దిగుబడులు తీసుకోవచ్చు. ఇప్పుడు లేవు కాబట్టి ఇలా కొంచెం డైవర్షన్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులకి నేను ఇది విన్నవించుకుంటున్నాను.
1: ఓకే అండి రామకృష్ణ గారు, మరి ఎలినినో పరిస్థితులను తట్టుకోవడానికి రైతులు ముందుగా ఏం చేయాలనే విషయాలు చెప్పారు. అయితే ఇందులో భాగంగానే మనము నీటిని ఒడిసిపట్టుకోవాలి, అంటే వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే మనం జాగ్రత్త తీసుకోవాలి, తర్వాత ఉండవు. మరి మీరు అన్నట్టుగా ముందు ఇంతకుముందు పొలాలలో ప్రతి ఒక్క పొలానికి ఒక గుంట ఏర్పాటు చేసుకుని నీళ్లు మొత్తం దాంట్లో ఉండేటి, ఇప్పుడు అది కూడా దున్నేసి మనం ఎంతో కొంత దిగుబడి తీసుకుందామని రైతులు చేస్తున్నారు. అంటే వీటికి సంబంధించి ఫామ్ ఫండ్స్, ఈ కందకాలు దవ్వడం, అంటే నీటిని ఒడిసిపట్టుకొని మనకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇప్పుడు మనం ఈ వర్షాలు పడ్డప్పుడు కందకాల ద్వారా ముందుగా మనం ఈ ఫామ్ ఫండ్స్ అనేవి ఇవాళ గవర్నమెంట్ వారు మంచి సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి మనం ఫామ్ ఫండ్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నట్లయితే రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మన నీటిని మనం నిల్వ చేసుకొని మనమే ఉపయోగించుకోవచ్చు. ఈ ఫామ్ ఫండ్స్ ద్వారా మనము కందకాల ద్వారా ఫామ్ ఫండ్స్కి, ఫామ్ ఫండ్స్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఒక ఎకరంలో 5 సెంట్లు 10 సెంట్లు వచ్చేది ఏం లేదు. ఒక 3 ఎకరాలు చేను ఉంటే దానికి ఒక 30 సెంట్లు కుంట తీసుకున్నట్లయితే మనకి 2 నుంచి 3 తళ్ళకు నీళ్లు వస్తాయి. ఆ నీటి వలన ఏంటంటే మన పైర్లు బాగా పండుతాయి. అందువలన ఏంటంటే మనం ఈ ఫామ్ ఫండ్స్ అనేవి ఎక్కువగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి ఈ గవర్నమెంట్ వారు కూడా దీని గురించి విస్తృతంగా తెలియపరుస్తున్నారు. వాళ్ళు ఇంకా ఫామ్ ఫండ్స్ చేసుకొని వాటికి నీరు ఇంకిపోకుండా చేసుకోవడానికి మల్చింగ్ షీట్స్ లాంటివి కూడా ఇస్తున్నారు. అలాంటివి కూడా మనం సబ్సిడీలో పొంది కుంటలు తీసుకొని ఆ వర్షం పడ్డప్పుడు ఆ వర్షం నీటిని ఒడిసిపట్టుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. మనము మన నీరు మనం ఆదా చేసుకుంటాము. ఇప్పుడు మనకి ఆ రోజు వర్షం పడే రోజు కనుక ఒడిసిపట్టుకోకుండా మామూలుగా పానిచ్చినట్లయితే రేపు మళ్ళీ మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ ఫామ్ ఫండ్స్ ద్వారా ఉపయోగం ఉంది కాబట్టి ఫామ్ ఫండ్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను విన్నవించుకుంటున్నానండి.
1: ఓకే అండి, ఆ విధంగా మనం జాగ్రత్త చేసుకోవాలి.
0: అవునండి,
1: బాగుంది రామకృష్ణ గారు. మరి ఇందులోనే మరి ఈ ఎలినున్న పరిస్థితులకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్, దీని ద్వారా కూడా మరి నీటిని మనం ఆదా చేసుకోవచ్చు. ఈ స్ప్రింక్లర్ల ద్వారా మరి బిందు సేద్యం అంటాం, వీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి కదా, ఎలాంటి మెలకువలు పాటించాలి రైతులు?
0: ఇప్పుడు ఈ బిందు సేద్యం మీద మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా విరివిగా ప్రచారం చేస్తున్నారు, మంచి సబ్సిడీలు ఇస్తున్నారు. మన రైతులందరూ కూడా ఈ డ్రిప్ సిస్టంలోకి వెళ్తే మనం నీటిని ఎంతో ఆదా చేయొచ్చు. రెండోది, ఆదాతో పాటు అత్యధిక దిగుబడి తీయడానికి కూడా ఆస్కారం ఉంది. మనం ఈ డ్రిప్ సిస్టమ్ వలన ఉపయోగం ఏంటంటే, మనము ఒక తడి ఒకసారి ఇచ్చామంటే మళ్ళీ 15 రోజులకో 20 రోజులకో తడిస్తున్నాం. ఈలోపు కొంత పొలంలో తేమ ఉండొచ్చు, కొంత పొలంలో తేమ లేకపోవచ్చు. అదే ఈ డ్రిప్ సిస్టంలో 2 బొట్లు నీరు పడతానే కంటిన్యూషన్గా 4 గంటలు 5 గంటలు ఇచ్చామనుకోండి, మళ్ళీ రేపు 4 గంటలు కనుక మనం నీరిస్తే డైలీ చెట్టుకి ఏంటంటే మనం నీరు తాగినట్లే వాటికి కూడా నీరు అందించడం వలన అవి తొందరగా పెరిగి మంచి దిగుబడిని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ డ్రిప్ సిస్టంలోనే మనము కొత్తగా ఎరువులు కూడా పంపవచ్చు తక్కువ మోతాదులు. అంటే మనము మామూలు పద్ధతులు అంటే చేను మీద చల్లేకంటే ఇప్పుడు 1-2 క్వింటాలు యూరియాని లేదా డిఏపిని చేలో చల్లాలనుకోండి, మనం 50 కేజీల డిఏపిని నీటి ద్వారా నానబెట్టి డ్రిప్ సిస్టంలో ఇచ్చామనుకోండి, అది 200 కేజీ పనిచేసినంత పనిచేసింది డ్రిప్ సిస్టంలో. దానివలన మన రైతులకి కొంతవరకు ఈ డిఏపిని మనం ఆదా చేసిన వాళ్ళం అవుతాము, భూమి కలుషితం కాకుండా ఉండిద్ది, రైతుకి

0: కొంత డబ్బు కూడా మిగలటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ డ్రిప్ సిస్టాన్ని రైతులు వీలైనంత వరకు ఎక్కువగా ఉపయోగించుకున్నట్లయితే నీటిని ఆదా చేయొచ్చు. ఇలాంటి ఎల్నీనో పరిస్థితుల్లో తక్కువ నీటితోటి ఎక్కువ పొలాన్ని పండియవచ్చు. మనం పరిశోధనలో గతంలో ఇజ్రాయిల్లో మొన్న ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు, ఇజ్రాయిల్లో ఒక మొక్కకు రోజుకు 20 సార్లు నీళ్ళు ఇస్తారంట. అది ఎంత, 5 ఎంఎల్ 5 ఎంఎల్ లెక్కన వాళ్ళు సెన్సార్లు ఉంటాయంట, నీళ్ళు ఇస్తారంట. ఆ 20 సార్లు 5 ఎంఎల్ అంటే 100 ఎంఎల్. ఆ 100 ఎంఎల్ వలన ఆ మొక్కే ఆరోగ్యకరంగా బాగా పెరుగుతుందంట. మనం ఒకసారి పోసినప్పుడు లీటర్ పోస్తాము, మళ్ళీ వారం రోజులు పోయటం వలన ఆ నీరు లీటరు అది ఉపయోగించుకోలేదు. ఒకసారి అది వ్యర్థమైపోతున్నాయి, మళ్ళీ అది వారం రోజులు మనం పోయటం వల్ల ఏంటంటే అప్పటికి అది ఈ నీరు లేక విలవిల్లాడిపోయి మళ్ళీ ఈ నీళ్లు పోసినప్పుడు డెవలపర్లకి డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఫలాలు తొందరగా రావు, చెట్లు సురక్షితంగా పెరగవు. కాబట్టి పైరులో కూడా డ్రిప్ సిస్టమ్ అనేది చాలా మంచి సిస్టము. దాన్ని రైతులు ఎక్కువగా విరిగా వాడినట్లయితే మనకి బాగా అవకాశం ఉంటుంది. మంచి సబ్సిడీలు ఉన్నాయి కాబట్టి రైతులు వీలైనంత వరకు ఎక్కువ పైర్లలో ఉపయోగపడే పైర్లన్నింటిలో కూడా డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటే మంచి ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ వారు కూడా ఈ విషయంలో రైతులకు బాగా సహకరిస్తున్నారండి.
1: ఓకే రామకృష్ణ గారు, ఈ ఎల్నినో పరిస్థితులలో రైతులు పాటించవలసిన జాగ్రత్తల భాగంగా మరి ఈ డ్రిప్ ఇరిగేషన్ గురించి, అంటే ఈ బిందు సేద్యం గురించి కూడా చెప్పడం జరిగింది. ఎరువులను మందులను కూడా మరి అదే విధంగానే వాటి ద్వారానే పిచికారీ చేయొచ్చు అంటున్నారు. అంటే ఈ ఎల్నినో ప్రభావం కాకుండానే ముందుగానే మన రైతులు కొంత మల్చింగ్ సీట్లను పెట్టుకొని ఎండ ఎక్కువ ఆవిరి పడకుండా నేలలో ఉండే తేమను కాపాడుకుంటున్నారు, ఆ విధమైనటువంటి జాగ్రత్తలు చేస్తున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు గతంలో మీరు ఇది పద్ధతి అవలంబించారు, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మరి ఈ పూసా జెల్ అనేది మరి రైతులకు తెలియలేదు, కొంతమందికి తెలుసు మీలాంటి రైతులకు. ఈ పూసా జెల్ అనేది ఏంటిది, అది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, ఇది ఎల్నినో పరిస్థితులలో ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు ఈ పూసా జెల్ గురించి చెప్పండి రామకృష్ణ గారు.
0: సార్, ఈ పూసా జెల్ అనేది ఢిల్లీ ఐసీఆర్ వాళ్ళు 2013లో తయారు చేశారండి. 2013లో తయారు చేసిన తర్వాత మాకు కొంచెం పంపడం జరిగింది. వీటిని మనము ఇలాంటి బెట్ట సంవత్సరాల్లో వీటిని ఎలా ఉపయోగించాలంటే ఇవి మనకి గోళికల రూపంలోనే ఉంటాయి. ఈ సేంద్రీయ ఎరువుతోనైనా రసాయన ఎరువులతోనైనా కలిపిలో భూమిలో ఎదబెట్టాలి. ఎదబెట్టినప్పుడు అవి 1 గ్రాము 100 గ్రాముల నీటిని ఒడిసిపట్టిద్ది. అవి ఆటోమేటిక్గా ఏంటంటే భూమిలో స్ఫటికాలు, మన ఎరువుల శైలిలో స్ఫటికాలుగా ఉంటాయి. అవి నీరు పడంగానే సుమారు 1 గ్రాముది 100 గ్రాముల సైజు ఉబ్బిద్ది, ఆ నీటిని అంతా తీసుకునిద్ది. అవి తీసుకోవటం వలన ఏంటంటే మొక్క మొదళ్ళ దగ్గర కనుక మనం వేసినట్లయితే వర్షం పడంగానే ఆటోమేటిక్గా తీసుకొని అది భూమి అవసరమైనప్పుడు, అంటే భూమి బెట్టకొచ్చిన పరిస్థితుల్లో అది ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తూ ఉండిద్ది. ఆ రిలీజ్ చేయటం వలన ఏంటంటే మనకి బెట్ట పరిస్థితుల్లో మనకి డ్రిప్ ఇరిగేషన్ లేకుండా మెట్ట వ్యవసాయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రైతులకి దీని గురించి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇదైతే ఉపయోగకరం అయితే మంచి ఉపయోగకరమే. దీని గురించి ఏంటంటే మెట్ట ప్రాంత రైతులకు కూడా అవగాహన ఎందుకు లేదంటే, అంటే ఎల్నీనో ఎప్పుడో ఒక సంవత్సరం వస్తుంది, ఈ ఎల్నీనో వచ్చిన సంవత్సరం ఇలాంటివన్నీ మనకు అవసరం అవుతున్నాయి. అందువలన ఏంటంటే దీని గురించి రైతులు తెలుసుకోవాలి. గతంలో మేము పత్తిలో దీన్ని వాడటం జరిగింది, పత్తితో పాటు మెట్ట పంటల్లో వాడటం జరిగింది. ఇది 1 కిలో వచ్చేసి 1000 రూపాయల దాకా ఉందండి, కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. 1 ఎకరానికి వచ్చేసి 2 కిలోలు 2000 రూపాయలు పెట్టుబడి పెడితే అది దానికి 100 రెట్లు, అంటే ఇప్పుడు మనం 2 కేజీలు పెడితే దానికి 100 రెట్లు నీటిని అది స్టోర్ చేసుకునేది. స్టోర్ అది మొక్క మొదల్లో వేయటం వలన ఆ మొక్కలకు కావాల్సినప్పుడు అది నీరు ఇస్తుంది. ఆ నీరు ఇవ్వటం వలన మనకి అసలు మరీ పంటలు చనిపోకుండా కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. అది అవసరమైన దశలోనే మొక్క తీసుకుంటుంది. దాన్ని మనం ఎరువులో వేసుకోవచ్చు, మామూలుగా వేసుకోవచ్చు, పొలంలో వేసుకొని దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా మనం నెట్లో కొడితే ప్రతి సోదరుడికి తెలిసిద్ది, పూసా జెల్ అని కొడితే దాని గురించి సమాచారం తెలిసిద్ది. ఇలా మన రైతు సోదరులు అందరి దగ్గర సెల్లు ఉన్నాయి కాబట్టి దాన్ని వాడుకోవచ్చు. దానివల్ల ఉపయోగాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నవి. దానికి తోడు దీనిలో ఒకటి ఉంది, లాంగ్ డ్యూరేషన్ వాటికి 2 సార్లైనా వేసుకోవచ్చు. లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్కి 90 రోజులకు ఒకసారి అంటే ఇప్పుడు కంది ఉంది 160 రోజులు ఎర్రనేళ్ళు వేస్తాం, ఇప్పుడు ఎదబెట్టగానే భూమిలో కనుక వేసుకున్నట్లయితే అది ఈ వర్షాలను పట్టుకునేది. మళ్ళీ మనకు 90 రోజులు అంటే ఇప్పుడు దాదాపు జూన్ జూలైకి వచ్చాము, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో లాస్ట్ వర్షాలు పడతాయి. ఆ వర్షాలప్పుడు మళ్ళీ 1-2 కిలోలు చల్లుకున్నట్లయితే మళ్ళీ నీటిని ఒడిసి పట్టి మన పైరుకి ఇచ్చిద్ది, పైరు ఏంటంటే ఆరోగ్యంగా పెరిగిద్ది, బెట్ట పరిస్థితులు రావు. అప్పుడు మనం 4

0: 2000 రూపాయలు ఖర్చు అనుకుంటున్నాం కానీ కిలో కిలో వేసుకున్నా కూడా 2000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అలా ఉపయోగపడ్డప్పుడు మనకు ఒక 2 క్వింటాల నుంచి 3 క్వింటాల దిగుబడి పెరిగిందనుకోండి, ఇవాళ ఉన్న మార్కెట్లో ఒక 25000 రూపాయలు లాభం వచ్చింది. లాభం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఊసాజల్ గురించి రైతులు కొంచెం సెల్లుల్లో తెలుసుకొని వారి అవగాహన కార్యక్రమాల్లో దీన్ని వాడాల్సిన అవసరం ఉంది. మరియు ఈ ఎల్నీనో పరిస్థితుల్లో స్వల్పకాలిక రోజులు ఉన్నటువంటి వెరైటీలను ఎక్కువగా సాగు చేసుకోవాలి. అంటే ఇప్పుడు కందులు ఉన్నాయి, కందులు మామూలుగా పూర్వం రోజుల్లో 180 నుంచి 200 రోజుల వెరైటీలు, ఇప్పుడు 160 రోజుల వెరైటీలు వచ్చినాయి, ఇంకా భవిష్యత్తులో 130 రోజులు 120 రోజులు వస్తున్నాయి. కానీ ఏంటంటే అవి ఏంటంటే 120 130 రోజులు ఏంటంటే ఇత్తనాలు కొంచెం సన్నగా ఉండటం వలన రైతులు కొంచెం మాకు పాత రకాలు అయితే లావుగా ఉంటాయి అని అనుకుంటున్నారు, వాటి వల్ల ఇబ్బంది ఏమి లేదు, కొంచెం సన్నగా ఉన్నా కూడా తక్కువ రోజుల్లో మనకు దిగుబడి వస్తుంది, మార్కెట్లో అయితే ఇబ్బంది లేదు కాబట్టి 135 140 రోజులు పండే వెరైటీలని సాగు చేసుకున్నట్లయితే తొందరగా పంట వచ్చింది. ఈ పంట కాదు ఏ పంటలోనైనా ఎల్నీనో ఉన్న సంవత్సరం స్వల్పకాలిక రకాలను సాగు చేసుకున్నట్లయితే నీటి ఎద్దడి మెట్ట ప్రాంతాల వాళ్ళు ఇబ్బంది ఉండదు. ఏదన్నా 2 3 తళ్ళు పెట్టుకునే వాళ్ళు లాంగ్ డ్యూరేషన్ క్రాపులు కనుక సాగు చేసుకున్నట్లయితే లాంగ్ డ్యూరేషన్ క్రాప్లో వాళ్ళకి కావాల్సిన దిగుబడులు వాళ్ళు తీయొచ్చండి. ఇకపోతే మనం ఈ ఎల్నీనో పరిస్థితుల్ని గతంలో చూసుకున్నట్లయితే మనకు గతంలో 1 2 సార్లు వచ్చినాయి. ఈ గవర్నమెంట్ వారు ఇప్పుడు మంచి అవగాహన సదస్సులు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ముందు అసలు రైతులకి ఎల్నీనో మీరు ఇలా ఏంటంటే మనకి సెల్ మెసేజ్లు, ఈ గంటలో వర్షం పడింది అంటే ఒక అరగంటలో వస్తుంది, గతంలో ఇలాంటి మెసేజ్లు కూడా లేవు. అలాంటప్పుడు అవగాహన కార్యక్రమాలు కొంత కల్పించినా ఇప్పుడు ఏంటంటే రైతులకి సైంటిస్టులు వ్యవసాయ అధికారులు అందరూ మంచి అవగాహనలో కల్పిస్తున్నారు. రైతులు కూడా గతంలో కంటే కొంచెం మార్పు చెందారు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే సమాచారాన్ని సాంకేతికతను ఉపయోగించుకున్నట్లయితే ఈ ఎల్నీనో పరిస్థితుల్ని ఈజీగా అధిగమించడానికి ఆస్కారం ఉందండి.
1: ఓకే అండి రామకృష్ణ గారు, మరి మీరు చెప్పినటువంటి ఈ పూసా జెల్ అనేది చాలా మంది రైతులకు తెలుసు, కొంతమందికి తెలియదని కూడా చెప్పుకుంటున్నాము. ఇది మరి మీరు చెప్పినట్టుగా కిలో 1000 రూపాయలు అయినా కూడా దాని మరి మరి
0: దాని ఉపయోగం అనంతం,
1: చాలా ఎక్కువగా ఉంటుంది,
0: చాలా ఎక్కువ.
1: అది ఒకేసారి అయినా దూర అంటే లాంగ్ క్రాప్స్ అయితే
0: రెండు సార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదండి. దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు, పైరుకి ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. మనం ఏంటంటే ఎరువుతో వేసుకోవచ్చు, ఈజీగా భూమిలో వేసుకొని కలిగి దున్నుకున్నా కూడా వర్షం పడ్డప్పుడు ఆటోమేటిక్గా దాని అంతటి అదే మనకి రావడానికి ఆస్కారం ఉంది,
1: పీల్చుకుంటుంది
0: పీల్చుకునేది. ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు మన రైతులు మెట్టోరేని ఎదబెడుతున్నారు, మెట్టోర్ ఎదబెట్టినప్పుడు ఆటోమేటిక్గా వర్షం పడ్డప్పుడే అది మొలిచిద్ది, వర్షం లేకపోతే అది మోడదు. అట్లనే ఇది కూడా అంతే, వర్షం పడ్డప్పుడే అది పీల్చుకునేది. అది 100 రెట్ల నుంచి ఒక సైంటిస్ట్ చెప్పడం అయితే 250 రెట్లు కూడా కెపాసిటీ ఉందంట, దానికి పెంచుకోవడానికి 250 రెట్లు కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే కొన్ని సందర్భాల్లో, అంటే ఓవర్ రైన్ఫ్లో వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏంటంటే మినిమం 100% అండి అని చెప్తున్నారు. టోటల్గా అంటే ఇప్పుడు 1 కిలోకి మనం 100 రెట్లు అంటే ఎన్ని లీటర్లు అవుతాయి, 1000 గ్రాములు మనకి 100 లీటర్లు అంటే 1 లక్ష లీటర్లు, అది ఇంపాసిబుల్ అనుకుందాం, 1 లక్ష లీటర్లు పట్టలేదు అనుకుందాం. మనకి ఒక తడి 6 తడి పెట్టాలంటే మినిమం వచ్చేసి 5000 లీటర్లు 6000 లీటర్లు ఈ 6 తడి పంటల్లో అవసరం. అలాంటప్పుడు అవి 1 కిలో గనక చేసినట్లయితే గ్యారంటీగా దాని ఇన్ఫెక్ట్ అనేది రైతులు చూస్తారు, చూసి ఉపయోగించుకుంటారు. ఒకవేళ వాళ్ళు చెప్పింది మనం మనకి వర్కౌట్ కాదు అనుకున్న పరిస్థితుల్లోనైనా 5000 లీటర్లు అయితే మనకి ఇప్పుడు మినుము పెసర అలాంటి 90 రోజుల పైర్లకి 40 45 రోజులప్పుడు అలాంటిది కనుక ఉన్నట్లయితే మంచి దిగుబడి ఎకరానికి వచ్చి 1 క్వింటాల్ నుంచి 2 క్వింటాలు ఎదగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పూసా జెల్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు.
1: అందుబాటులో ఎక్కడ దొరుకుతుంది రైతులకు?
0: ఇది మనకి నెట్లో తమిళనాడు ఒక స్టార్టప్ కంపెనీ తయారు చేస్తుందండి, పూసా ఢిల్లీలో కూడా ఉన్నాయి, ఢిల్లీ వాళ్ళ నుంచే వాళ్ళు తీసుకున్నారు, తమిళనాడు వాళ్ళు వాళ్ళు కలిపి ఒక అండర్ దీని మీద చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏంటంటే పరిమితంగా సోర్స్ ఉండటం వలన పూసా వాళ్ళు ఏంటంటే తక్కువ తయారు చేస్తున్నారు. వాళ్ళ టెక్నాలజీని స్టార్టప్ కంపెనీకి ఇచ్చారు, ఒక అగ్రికల్చర్ రైతులే.
1: ఇప్పుడు మనం తెప్పించుకుంటే ఆన్లైన్లో తెప్పించాలి,
0: ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు అండి, మనకి దొరుకుతాయి. వాటిని కనుక మనం తీసుకొచ్చి చేసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు, వాటికి స్పెషల్గా చేయాల్సింది ఏం లేదు. లేకపోతే ఇత్తనాలతో కూడా కలిపి ఎదు పెట్టుకోవచ్చు.
1: ఓకే,
0: మనకి అదే సోర్స్ కావాలంటే ఇత్తనాలతో కలిపి అదే సాలల్లో ఎదు పెడితే అదే సాలల్లో అది ఉండేది కాబట్టి అవసరం వచ్చినప్పుడు నీరు వచ్చింది. ఇప్పుడు కంది వేస్తున్నారు, కంది అదే సాలల్లో కనుక పోసారనుకోండి, అదే సాలల్లో వచ్చేసింది అంటే అదే సాలల్లో ఉండేది, వర్షం పడ్డప్పుడు తీసుకునేది రిలీజ్ చేస్తుంది. ఇది
1: అంటే విత్తనంతో
0: ఎదబెట్టచ్చు, ఇత్తనంతో ఎదబెట్టామంటే పడ్డ నీటిని మొత్తాన్ని భూమి తీసుకునేది, భూమి మళ్ళీ డ్రై అయిపోయినప్పుడు ఇది ఇత్తండిద్ది, ఇబ్బంది ఏముంది,
1: చాలా మంచి పద్ధతి కదా,
0: చాలా మంచి పద్ధతి. అది వాళ్ళు 2013లో చేసిన, ఈ రోజు కూడా అది డెవలప్మెంట్ కాలా, ఆ స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఏదో

0: పట్టుకొని వస్తున్నారు. కానీ ఈరోజు కూడా పెద్ద వాళ్ళకి ఇదేం లేదు, వాళ్ళు అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసిన విద్యార్థులే. ఆ స్టార్టప్ కంపెనీ పెట్టింది కూడా.
1: ఇప్పుడు మీరైతే ఈ పూసాజల్ ఉపయోగించారు?
0: పూసాజల్ నేను ఉపయోగించానండి.
1: ఓకే,
0: అది ఇబ్బంది ఏం లేదు.
1: ఓకే అండి రామకృష్ణ గారు, మరి ఈ పూసాజల్ గురించి కూడా మరి రైతులకు ఎలా ఉపయోగించుకోవాలి, మరి ఈ ఎలినో పరిస్థితులలో కూడా దీని ఉపయోగాలు చాలా మెండుగా ఉన్నాయి, మరి చాలా రెట్లు నీటిని మరి స్టోర్ చేసుకుని
0: స్టోర్ చేసిద్ది అని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే మనం కూడా ఏంటంటే అది స్టోర్ చేసేది ఒకవేళ 100 రెట్లు చేయకపోయినా
1: 50% చేయండి.
0: అది ఒక నేను అంటే ఏంటంటే ఒక కేజీకి 5000 లీటర్ల నీటిని ఒడిచిపెట్టే గుణం ఉన్నా కూడా మనకు ఉపయోగపడిద్దండి.
1: అంటే మనం నెట్లో చూసి దాన్ని కరెక్ట్గా మంచి
0: పూసా హైడ్రోజెల్ అంటే తమిళనాడు వాళ్ళకే ఉంది సార్.
1: ఓకే,
0: ఇక మిగతా వాళ్ళకైతే ఈ ప్రైవేట్ కంపెనీలలో 2-3 రకాల ప్రైవేట్ కంపెనీలు మార్కెట్లోకి తెచ్చారు, కానీ వాళ్ళు అయితే అంత ఉపయోగకరంగా
1: నిలబడాల. ఓకే, ఈ తమిళనాడు కంపెనీ
0: తమిళనాడు వాళ్ళదే, అది ఐసీఆర్ పూసా అని కొన్ని నుంచి తీసుకున్నారు కాబట్టి అది కొంచెం బాగుంది,
1: స్టాండర్డ్గా
0: ఉంటుంది.
1: ఓకే రామకృష్ణ గారు, మరి ఈ ఎలినో పరిస్థితులలో రైతులు పాటించవలసిన జాగ్రత్తల భాగంగా ఎలా ఈ ఎలినోను తట్టుకోవాలి, మరి అదే విధంగా మరి ఫామ్ ఫండ్స్ కందకాల గురించి, డ్రిప్ ఇరిగేషన్ గురించి, ముఖ్యంగా ఈ పూసా జెల్ గురించి రైతు సోదరులకు మీ అనుభవాలు చెప్పారు. రైతులు మరి ఇటను ఉపయోగించుకొని మరి మంచి దిగుబడులు సాధించాలి, ఈ ఎలినో పరిస్థితులను అధిగమించాలని కోరుకుందాం. ఇంతటి చక్కటి విలువైన సమాచారం మనకు నాగులపల్లపాడు మండలం ఓబన్నపాలెం రైతు శ్రీ కట్టా రామకృష్ణ గారు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు ఎల్నినో పరిస్థితుల్లో రైతులు పాటించవలసిన జాగ్రత్తల గురించి నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెం రైతు శ్రీ కట్టా రామకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.
3: पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
4: पर हम तो सभी डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है?
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: కార్యక్రమంలో జానపద గేయం వింటారు.

కోలాటం పండగ పబ్బాలలో విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:40 అవస్తుంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, విజయవాడ కేంద్రం నుంచి రిలే. ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
2: గారితో నిహార కానెట్టి గారి సంభాషణ వింటారు.
3: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
4: నమస్తే మేడం.
3: మరి ఈరోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
4: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015 బేటీ బచావ్ బేటీ పడావో స్కీమ్ కింద ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మ్యాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు.
3: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
4: ఈ స్కీమ్లో గర్ల్ చైల్డ్స్ less than 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మ్యాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
3: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
4: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
3: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలి సార్?
4: ప్రతి సంవత్సరం.
3: అయితే నెల నెల ఇంత చేయాలి అనే
4: అట్లేం లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
3: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
4: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
3: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు
4: ఇది కూడా మారుతుంది. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ April 1st కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
3: అలాగే సార్ 18 ఏళ్లు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
4: అది మనం నోటిఫై చేసే దాన్ని బట్టి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ ఆన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
3: సార్ మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
4: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మేడం. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
3: సార్ ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
4: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దట్ 18 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత కానీ 18 ఇయర్స్ తర్వాత కానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో

0: ఈ అకౌంట్ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు షిఫ్ట్స్ ఉంటాయి, ఆ రెండు షిఫ్ట్స్ని అకౌంట్లో యాడ్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, హీఈస్ విల్ బీ ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్, మీరు చెప్పినట్టు.
0: ఎస్
1: సో
0: మ్యామ్,
1: ఆ మైనర్గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం ఉంటుంది.
0: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే వన్ నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం, ఏ బ్యాంక్లో కూడా.
1: సార్ మీరు ఇందాక కూడా చెప్పారు, కానీ మరోసారి ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
0: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయొచ్చు మ్యామ్ ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు, ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకునే సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్లో లాగా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు మేడం.
1: అంటే 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం
0: హైయర్
1: ఉంటుంది.
0: ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, అండ్ ఎనీ ఎక్స్చేంజెస్ వాడుకునే అవకాశం ఉంది మ్యామ్.
1: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి
0: మ్యామ్, 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్లో, అందులోనే దీని కాంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే, ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్
0: ఇండివిజువల్
1: అంతా కూడా
0: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్. మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా
0: ఇది
1: సార్?
0: అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్. ఏ బ్యాంక్లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్, అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని వెళ్ళినా, రేషన్ కార్డు ఉన్నా, ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్గా మనం అకౌంట్ ఓపెనింగ్కి ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్కి వెళ్ళి మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా
0: ఆధార్ కార్డు,
1: ఉండాలంటారా?
0: బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా,
1: బర్త్
0: అంటే బర్త్
1: సర్టిఫికేట్,
0: సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్
1: ఏజ్
0: ప్రూఫ్
1: ప్రూఫ్.
0: కోసం తీసుకుని వెళ్తున్నాం. అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్ మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది PPF.
0: PPF అందరికీ ఉంది మ్యామ్, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ దాకా ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది.
1: ఓకే,
0: ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ PPF కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో PPF కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది.
1: ఓకే,
0: అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, మరి ఈ జమా అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, మ్యారేజ్కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ని తీసుకెళ్ళి బ్యాంకులో ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ ది విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మ్యారేజ్ కార్డు తీసుకుని వెళ్ళి పూజ చేసామనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలో ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ అలో చేస్తాం.
1: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ ఎలివింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్ సుకన్య?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది.
1: ఓకే,
0: ఏ బ్యాంక్లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్

0: పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్
1: సేమ్
0: ఇంట్రెస్ట్,
1: అంటుంది.
0: సుకన్య సమృద్ధి
1: సమృద్ధి,
0: యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్
1: ఎస్,
0: ఇంట్రెస్ట్ ఉంది.
1: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
0: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్లో విత్డ్రా చేసుకోవచ్చు?
1: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి, మనం ఏ ఇయర్కి ఆయర్కి డిమాండ్ రేస్ చేసుకుంటే, రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది.
0: ఓకే
1: ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
0: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా
1: లేదు,
0: ఉంటుందా?
1: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకొని ఒక అకౌంటే దే
0: ఒక
1: ఆర్ యూజింగ్,
0: అమ్మాయికి ఒకే
1: ఒకే
0: అకౌంట్?
1: అకౌంటే అన్ని బ్యాంక్స్ కలుపు.
0: సార్ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైం ఉన్నారు కాబట్టి, అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు, 2015లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ వి ఆర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
1: మన బ్యాంక్ వరకు అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూ జీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్, గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్తో కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రజెంట్ చేస్తున్నాము ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఈ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్, ఇప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం, అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్, మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు, సో పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఆ స్కీమ్స్ అని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు, బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
1: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.
1: ఈరోజు రాత్రి 8:15 టుడే ఇన్ పార్లమెంట్. ఈనాటి పార్లమెంటు సమావేశాల సమీక్ష వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి. అలాగే రాత్రి 10:00 పార్లమెంటులో ఈనాటి ప్రశ్నోత్తరాల సమయ కార్యకలాపాల రికార్డింగ్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.
1: మీరు విన్న వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడినది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

యువజనుల కార్యక్రమం ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. మన రైతు మన ఐసిఏఆర్ గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం. మన రైతు మన ఐసిఏఆర్ గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం. ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పర్సనాలిటీస్ అవార్డ్స్ గురించి తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. విద్యా సమాచారం. ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డి ఫార్మసీ కోర్స్ ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా విభాగం నియంత్రణలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ డి ఫార్మసీ కోర్స్ ప్రవేశ ప్రకటన వెలువడింది. కోర్సు పేరు డిప్లొమా ఇన్ ఫార్మసీ డి ఫార్మసీ కోర్స్. ఈ కోర్సు 2 ఏళ్ల వ్యవధి కలిగి ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవచ్చు. రాష్ట్ర లేదా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ బోర్డు నుంచి ఇంటర్మీడియట్ బైపీసీ లేదా ఎంపీసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 23 నుండి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 6 తేదీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా apsbtet.ap.government.in లేదా మరొక వెబ్సైట్ చిరునామా apsbtet.in/pharmacy/. వెబ్సైట్ చిరునామాను ఒకసారి వినండి. apsbtet.ap.government.in లేదా apsbtet.in/pharmacy/. ఉద్యోగ సమాచారం. యూపీఎస్సీ ఢిల్లీలో 48 గ్రూప్ ఏ లేదా గ్రూప్ బి పోస్టులు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ భారత ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. మొత్తం పోస్టుల ఖాళీలు 48 ఉన్నాయి. అసిస్టెంట్ సాయిల్ కెమిస్ట్రీ 2 పోస్టులు, ప్రాసిక్యూటర్ 1, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ 40, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ లేదా ఎంటమాలజిస్ట్ 3 పోస్టులు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ టాక్సికాలజీ 1, సూపరింటెండెంట్ లీగల్ 1 పోస్టు. ఇలా మొత్తం పోస్టుల ఖాళీలు 48 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో అగ్రికల్చరల్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, ఎల్ఎల్బి, పీజీ, ఎంబీబీఎస్లో

0: ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. 33 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి కలిగి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుషులకు దరఖాస్తు ఫీజు 25 రూపాయలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జరుగుతుంది. 31 జూలై ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా upscionline.nic.in/warrior/. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, upscionline.nic.in/warrior/. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు మన రైతు మన ICAR గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం.
1: ఈరోజు మన దేశంలో కోట్లాది మందికి కడుపు నిండుతుందంటే, మార్కెట్లో రకరకాల ధాన్యాలు, పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉన్నాయంటే దానికి కారణం మన రైతన్నల రెక్కల కష్టం. కానీ ఆ రైతన్న కష్టానికి ఆధునిక విజ్ఞానాన్ని, కొత్త సాంకేతికతను జోడించి దేశాన్ని ఆహార కొరత నుంచి ఆహారం ఎగుమతి చేసే స్థాయికి చేర్చిన ఒక గొప్ప సంస్థ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అదే ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. దీన్నే తెలుగులో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అంటాం. ఇది భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన అతిపెద్ద పరిశోధనా సంస్థ. ICAR చరిత్ర చూస్తే స్వాతంత్రానికి పూర్వమే అంటే 1929 జూలై 16 దీనిని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం మన రాజధాని న్యూఢిల్లీలో ఉంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 1960 కాలంలో మన దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఉండేది. బియ్యం, గోధుమల కోసం ఇతర దేశాల వైపు చూడవలసి వచ్చేది. ఆ సమయంలో ICAR చేపట్టిన పరిశోధనలు, తెచ్చిన కొత్త వంగడాలు మన దేశంలో హరిత విప్లవానికి బాటలు పరిచాయి. మన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారి నాయకత్వంలో ICAR శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళూ కష్టపడి అధిక దిగుబడినిచ్చే విత్తనాలను రూపొందించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ICAR చేసిన సేవలు అపారం. వర్షాభావ పరిస్థితులను, చీడపీడలను తట్టుకునే 1000కి పైగా కొత్త విత్తన రకాలను అభివృద్ధి చేసింది. కేవలం పంటలే కాకుండా పశువుల వ్యాధుల నివారణకు వ్యాక్సిన్లు, పాల దిగుబడి పెంపు, చేపల పెంపకంలో కొత్త పద్ధతులు కనిపెట్టింది. ICAR పరిధిలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు కనిపెట్టిన లాభదాయక పద్ధతులను నేరుగా రైతు పొలాలకు చేర్చడమే ఈ కృషి విజ్ఞాన కేంద్రాల పని. ఈ రోజుల్లో వాతావరణ మార్పులు, నీటి కొరత, భూమి సారం తగ్గడం ఇలాంటి అనేక సమస్యలను మన రైతులు ఎదుర్కొంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ICAR ఇప్పుడు డిజిటల్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే సహజ సేద్యం, డ్రోన్ల వినియోగం, ఇంకా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే సాంకేతికతలపై పరిశోధనలు చేస్తుంది. ప్రకృతి విపత్తులు వచ్చినా, వింత రోగాలు వ్యాపించినా మేమున్నాం అని రైతుకు వెన్నుదన్నుగా నిలిచే సాంకేతిక దీపం ICAR. చివరగా రైతు దేశానికి వెన్నుముక అయితే ఆ వెన్నుముకను బలంగా ఉంచే శక్తి ICAR. వ్యవసాయాన్ని కేవలం శ్రమగా కాకుండా లాభదాయకమైన విజ్ఞానంగా మార్చడంలో ICAR పాత్ర చిరస్మరణీయం. మన ఊరిలో వ్యవసాయం చేసేవారికి మన సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించి ICAR అందిస్తున్న కొత్త రకం విత్తనాలు, ఉచిత శిక్షణల గురించి ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
0: మీరింతవరకు మన రైతు మన ICAR గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవం సందర్భంగా అంటే 34 వసంతాల వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల్లోపు

వయసు గల విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తుంది. 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ జూలై 26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రంలో హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 83 32 90 50 37. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పర్సనాలిటీస్ అవార్డ్స్. పర్సనాలిటీ అవార్డ్స్ వ్యక్తిత్వ అవార్డులు అనగా సమాజంలో, సంస్కృతిలో లేదా తమ రంగంలో విశేష ప్రతిభ, సానుకూల ప్రభావం చూపిన వ్యక్తులకు ఇచ్చే గుర్తింపు పురస్కారాలు. ప్రధాన పర్సనాలిటీస్ అవార్డ్స్ ఏవేంటంటే పౌర పురస్కారాలు, క్రీడా వ్యక్తిత్వ పురస్కారాలు, ప్రపంచ స్థాయి గుర్తింపులు. మరి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు 4 రకాలుగా ఉన్నాయి. అవే భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ. వీటిని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందజేస్తారు. ఇవి జనవరి 2, 1954 ప్రారంభించబడ్డాయి. అప్పటి నుంచి ఇస్తున్నారు. భారతరత్న అవార్డు పొందినటువంటి కొందరు భారతీయులు సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సచిన్ టెండూల్కర్. అదేవిధంగా పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి కొందరు భారతీయులు సత్యేంద్రనాథ్ బోస్, జాకిర్ హుస్సేన్, మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడు. అదేవిధంగా పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అందుకున్నటువంటి కొందరు భారతీయులు లతా మంగేష్కర్, ఈమెతే 3 పద్మ అవార్డులు పొందింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ఈయన భారతరత్నంతో పాటు పద్మ అవార్డులు పొందారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ, గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ పద్మశ్రీ అవార్డు పొందారు. అదేవిధంగా భారతదేశంలో క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రధాన జాతీయ క్రీడా పురస్కారాలు మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు. వీటిని ప్రతి సంవత్సరం రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేస్తారు. ఈ అవార్డులు పొందినటువంటి భారతీయులు చాలామందే ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ ప్రపంచ స్థాయి పురస్కారాల్లో ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డులు కూడా ఉన్నాయి. మరి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 3RRR సినిమాలో నాటు నాటు అనే పాటకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ప్రపంచ ప్రఖ్యాత ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 2023 మార్చి 13 ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే నోబెల్ బహుమతి కూడా చాలామంది మన భారతీయులు గెలుచుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, అమర్త్ సేన్. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పర్సనాలిటీస్ అవార్డ్స్ గురించి తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో పార్లమెంట్ సమావేశాలపై సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రశ్నాపత్రాల లీకేజ్, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రుల సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బళ్లారి, గుంతకల్లు స్టేషన్ల మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. వార్తల వివరాలు. ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి, కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత ఈ చట్టాన్ని వచ్చేవారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని ఆకాశవాణి న్యూస్కు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నపత్రాల లీకేజీపైన కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు నరేంద్ర మోదీ నిన్న రాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకలకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని కిరణ్ రిజిజు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రొమేనియా దేశ అధ్యకుడు నికుషోర్ డాన్ సమక్షంలో ఈరోజు బుకారెస్ట్లో జరిగిన భారత రొమేనియా వ్యాపార సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. స్వాతంత్ర్య శతాబ్ది నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే వికసిత్ భారత్ 2047 దార్శనికత లక్ష్యమని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు. భారతదేశ అభివృద్ది ప్రస్థానంలో రొమేనియా కంపెనీలు కీలక పాత్ర పోషించాలని కోరారు. భారత్ రొమేనియా మధ్య ఇంధన భద్రత, హరిత పరివర్తన రంగాలలో సహకారానికి అపారమైన అవకాశముందని రాష్ట్రపతి గుర్తు చేశారు. అదేవిధంగా రసాయన ఎరువుల పరిశ్రమలో రొమేనియాకు ఉన్న సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలో కూడా సహకారానికి ఆస్కారముందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: Participation of a large Indian business delegation reflects the growing confidence of Indian industries in the opportunities that Romania offers and their desire to build enduring partnerships with Romanian businesses. India and Romania have enjoyed warm and friendly relations for over 7 decades. Our relationship is based on mutual trust, respect and shared democratic values.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, పీఎంఓ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సీజేపీ ప్రతినిధి బృందంతో ఈరోజు సమావేశమయ్యారు. సీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పాత్రికేయులతో జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ లేవనెత్తిన డిమాండ్లను తాము సావధానంగా విన్నామని తెలిపారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పారు. పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి కొన్ని సంస్కరణలను కూడా సూచించిందని ఆయన పేర్కొన్నారు. రేపు ఆ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం మరో విడత చర్చలు జరుపుతుందని జేపీ నడ్డా తెలిపారు.

0: ఇదిలా ఉండగా నీట్ పరీక్షల అక్రమాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన ఎఫ్ఐఆర్లు కేసులు ఉపసంహరించుకోవాలనే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని సీజేపీ ప్రతినిధులు వివరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి 1,264 కోట్ల రూపాయలతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందన్నారు. అదేవిధంగా వేదావతి నదిపై 762 మీటర్ల పొడవైన మెగా రైల్వే వంతెనను నిర్మించనున్నామని రైల్వే మంత్రి తెలియజేస్తూ,
1: కర్ణాటక ఔర్ ఆంధ్రా కో జోడనే వాలి యే లైన్ గుంతకల్ సే బెల్లారి సే హోస్పేట్, హోస్పేట్ సే హుబ్లి ఔర్ హుబ్లి సే ఆగే అంకోలా కి తరఫ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడోర్స్. దేర్ ఆర్ స్టీల్ ప్లాంట్స్, దేర్ ఆర్ పవర్ ప్లాంట్స్, దేర్ ఆర్ సిమెంట్ ప్లాంట్స్. ఏక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ ఇస్ ఏరియా మే హోతీ హై. దట్స్ వై అప్రూవల్ హువా హై గుంతకల్ సే బెల్లారి థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఔర్ ఉస్కే ఆగే ఫిర్ హోస్పేట్ సే హుబ్లి థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ కా ఆల్రెడీ డిపిఆర్ అండర్ ప్రిపరేషన్ హై.
0: ఇదిలా ఉండగా 3,030 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 3 ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటు కోసం భారత్ పారిశ్రామిక వికాస్ యోజన రసాయన్, భవ్య రసాయన్ పథకానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక్కో పార్కుకు కేంద్రం 1,000 కోట్ల రూపాయల వరకు గ్రాంట్ను అందిస్తుంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, విద్యార్థుల నిరసన అంశాలపై వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలను సోమవారం వరకు వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు కార్గిల్ యుద్దంలో అత్యున్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు సభ నివాళి అర్పించింది. ఈ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివస్, 27వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టడానికి ప్రయత్నించగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభ నిర్వహణలో సహకరించాలని స్పీకర్ విపక్ష సభ్యులను కోరినప్పటికీ వారు ఆయన సూచనను పాటించలేదు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలన్నది సభ్యులందరి ఉమ్మడి అభిప్రాయమని ఆయన అన్నారు. అయితే ప్రతిపక్షాల నిరసనలు, గందరగోళం కొనసాగుతూ ఉండడంతో వాటి మధ్యనే సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు సభ కార్గిల్ యుద్ద అమరవీరులకు నివాళి అర్పించింది. 1999 కార్గిల్ యుద్దంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటారని చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అన్నారు. అనంతరం చైర్మన్ జీరో అవర్ ను చేపట్టేందుకు ప్రయత్నించగా ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే నీట్ పేపర్ లీకేజ్ విద్యార్థుల నిరసన అంశాన్ని లేవనెత్తారు. దీంతో ప్రతిపక్ష, అధికార పక్షాల నుంచి నిరసనలు కొనసాగుతూ ఉండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను సోమవారం వరకు వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్యతో పాటు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్యను పెంచింది. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానం ద్వారా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ వివరాలను వెల్లడించారు. దేశంలో 2014 నుండి ఇప్పటి వరకు వైద్య కళాశాలల సంఖ్య 387 నుండి 844, యూజీ సీట్లు 51,348 నుండి 139,489, పీజీ సీట్లు 31,185 నుండి 86,360 పెరిగాయని ఆమె తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశ్నపత్రాల లీకేజ్, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు

0: కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సీజేపీ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రుల సమావేశంలో పలు అంశాలను చర్చించినట్టు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. బళ్లారి గుంతకల్లు స్టేషన్ల మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వరుసగా 5వ రోజు కూడా గందరగోళం కొనసాగడంతో పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మనసులో మాట చిత్రం కోసం ఉన్నికృష్ణన్, చిత్ర మరియు బృందం పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట మనసంతా నువ్వే చిత్రం కోసం మహాలక్ష్మి అయ్యర్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం 34 వసంతాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు వయసు గల విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తుంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు.

చివరి తేదీ జూలై 26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రంలో హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 83 32 90 50 37. గమనిక విన్నారు. మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట భైరవ ద్వీపం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట వింటారు. సంగీతం మాధవి పెద్ది సురేష్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన

విజ్ఞాన ఆకాశవాణి మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 మెగాహెర్జ్పై మీరు వింటున్న ఈ చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట నిర్ణయం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం గణేష్ పాత్రో.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముందుగా మేము వినిపించబోతున్న పాట యొక్క చిత్రం పేరు మౌనమేళనోయి. పాట పేరు ఓ ప్రియురాలా. పాడినవారు రమణ గోగుల ప్రియ. మరి కోరినవారు శ్రీశైలం సున్నిపెంట నుండి శ్రీకాంత్, విజయ, హరి, ధృతి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని ఆహ్లాదించండి.

తదుపరి చిత్రం పేరు ఆనందం, పాట పేరు మోనాలిసా, పాడినవారు దేవిశ్రీ ప్రసాద్ కల్పన, మరి కోరినవారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు నాగేశ్వరరావు, కనక సులేచన, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, సురేష్, హరి, కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

అనంతరం చిత్రం పేరు హ్యాపీ డేస్, పాట పేరు హరే రే, పాడినవారు కార్తిక్, కోరినవారు పాలకొల్లు నుండి నేపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, ఆర్ రఘు, నాగలక్ష్మి, లలిత వైష్ణవి గారులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, ఆనందించండి.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవం 34 వసంతాల వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు వయసు గల విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తుంది. 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 83 32 90 50 37 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ జూలై 26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రంలో హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. గమనిక విన్నారు. మీరు వింటున్నారు పాటకు వేలాయరా, వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు వింటున్న, అంటే ఇప్పుడు వినిపిస్తున్న, మేము వినిపిస్తున్న పాట యొక్క చిత్రం పేరు. ఏదైనా చిత్రం నుంచి పాట వినిపించమని శ్రోతలు కోరారు. మేము వినిపిస్తున్నటువంటి పాట యొక్క చిత్రం పేరు లక్ష్మి. పాట పేరు నేను పుట్టిందేమో నీకోసమే. పాడినవారు రాజేష్, గంగా మరియు బృందం. కోరినవారు తెలంగాణ రాష్ట్రం చౌటొప్పల్ నుండి శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీరాజ్, రుద్రగణేష్. మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. విని ఆహ్లాదించండి.

అది పరి. చిత్రం పేరు సప్తపది, పాట పేరు నెమలికి నేర్పిన నడకనివే. పాడినవారు ఎస్ జానకి, కోరినవారు శ్రీముఖలింగం నుండి రఘు, నాగలక్ష్మి, త్యాగులు, అను, శంకర్, వయసుగారులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

మీరు వింటున్న పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు రక్త సంబంధం. పాట పేరు చంద్రుణ్ణి మించి. పాడినవారు ఘంటసాల పి సుశీల. కోరినవారు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా అలగాపురం గ్రామం అనూర్ తాలూకా నుండి సి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ్, కెంపం గార్లు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

మీరింతవరకు పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో ఆర్ల చెన్నరాయుడు బృందం పాడిన జానపద గేయాలు వింటారు.

మీరింతవరకు ఆర్ల చంద్రాయుడు బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమం

ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం ఘంటసాల పి రామకృష్ణ మరియు బృందం పాడినటువంటి పాట వింటారు. సంగీతం పి ఆదినారాయణరావు, సాహిత్యం శ్రీశ్రీ.

వెలుగు నీడలు చిత్రం కోసం ఘంటసాల మరియు పి సుశీల పాడినటువంటి పాట వింటారు. సంగీతం పెండ్యాల, సాహిత్యం శ్రీశ్రీ.

మీరు వింటున్న ఆపాత మధురాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట దేవత చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడినటువంటి పాట. సంగీతం ఎస్పి కోదండపాణి, సాహిత్యం వేటూరి

మీరు వింటున్న ఆపాత మధురాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మూగ మనసులు. చిత్రం కోసం ఘంటసాల, పి సుశీల మరియు బృందం పాడినటువంటి పాట వింటారు.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: మీరింతవరకు ఆపాతమధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.